ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 13వ తేదీ, బుధవారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం, కన్న తల్లి కన్నా స్వర్గాని కన్నా.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీరామ తరంగాలు రెండవ భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత డాక్టర్ పిపివిడి త్రిశూలపాణి.
1: అహింసా పరమో ధర్మ తథాహింసా పరోదమ అహింసా పరమం దానం అహింసా పరమం తపః. మహాభారత మండలి అనుశాసనిక పర్వంలో గల ఈ శ్లోకం అహింస యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఉత్తమమైన ధర్మం అహింసయే, అదే నిజమైన ఇంద్రియ నిగ్రహం. అహింసాచరణమే దానం, అదే శ్రేష్టమైన తపము అని శ్లోకభావం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు

అహింసా సత్యమక్రోధం అని దైవీ గుణాలలో అహింసకు మొదటి స్థానం ఇచ్చాడు. మరి అహింస అంటే ఏమిటి? సర్వదా సర్వథా సర్వభూతానాం అనభిద్రోహ అహింస. ఏ సమయంలోనూ ఏ విధంగానూ కూడా ప్రాణులకు అపకారం చేయకపోవటమే అహింస అని పెద్దల నిర్వచనం. మన ఆనందం కోసం ఇతర జీవులను బాధ పెట్టకుండా వాటి మానాన వాటిని జీవింపనిస్తూ మన జీవితాన్ని మనం జీవించటం అహింస అంటాం. దీన్ని ఇంకొంత వివరించుకోవాలి. ప్రతి మనిషి తాను చేసే పనులను మనసుతో, మాటలతో, చేతలతో చేస్తున్న పనులు అని మూడు విధాలుగా విభజించుకోవచ్చు. ఊరికే కూర్చున్నా మనసు మాత్రం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఒకడు మనకు వ్యతిరేకంగా ఉంటే వాని కీడు జరగాలని మనసు శాపనార్థాలను పెడుతూ ఉంటుంది. మనసు చేసే ఈ ఆలోచన మానసిక హింసగా పరిగణించారు. ఆలోచన పరిధిని ఆపుకోలేకుంటే అది మాటల రూపంలో ముందుకు సాగి దూషణ రూపంలో బయటికి వస్తుంది. అలా దూషించటమే వాచిక హింస అవుతుంది. ఇక హింసలో ప్రధాన భాగం కాయికం. ఒక జీవిని గాయపరచటం, అసభ్యకరంగా పీడించటం, చంపటం ఇవన్నీ కాయిక హింసలే. కూర్మపురాణం ఈ విషయాన్నే వ్యక్తం చేస్తూ కర్మణ మనసావాచ సర్వభూతేషు సర్వదా అక్లేశ జననం ప్రోక్త అహింసా పరమర్షిభి అన్నది. మనోవాక్కాయలచే ఒకరికి కష్టం కలిగించకపోవటమే అహింస అని దీని భావం. మన ఇతిహాసాల్లో

0: మనసు చేసే ఈ ఆలోచన మానసిక హింసగా పరిగణించారు. ఆలోచన పరిధిని ఆపుకోలేకుంటే అది మాటల రూపంలో ముందుకు సాగి దూషణ రూపంలో బయటికి వస్తుంది. అలా దూషించటమే వాచిక హింస అవుతుంది. ఇక హింసలో ప్రధాన భాగం కాయికం. ఒక జీవిని గాయపరచటం, అసభ్యకరంగా పీడించటం, చంపటం ఇవన్నీ కాయిక హింసలే. కూర్మపురాణం ఈ విషయాన్నే వ్యక్తం చేస్తూ కర్మణ మనసా వాచ సర్వభూతేషు సర్వదా అక్లేశ జననం ప్రోక్త అహింసా పరమర్షిభిః అన్నది. మనోవాక్కాయలచే ఒకరికి కష్టం కలిగించకపోవటమే అహింస అని దీని భావం. మన ఇతిహాసాల్లో జీమూతవాహనుని కథ ఉన్నది. నాగులను స్వేచ్ఛగా భక్షిస్తున్న గరుత్మంతుని హింసను నివారించటానికి జీమూతవాహనుడు సర్పం స్థానంలో తానే గరుత్మంతునుకు ఆహారమవుతూ ఆ పక్షిరాజు యొక్క సర్పభక్షణ రూపహింసను మాన్పించాడు. ఈ సందర్భంగా మాంసభక్షణం కూడా హింసలోనే అంతర్భాగమని, పరోక్షంగా అది ఇతర జంతువులను సంహరించటమే అని దాన్ని విడనాడాలని మనం గ్రహించాలి. ప్రపంచమంతా హింసతో ఉద్యమాలు నడుస్తున్న వేళ భారత స్వాతంత్ర్య పోరాటానికి గాంధీజీ అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. తొలినాళ్లలో ఈ అహింసా పోరాటమేంటని ప్రపంచం నివ్వెరపోయింది. గాంధీజీ మాత్రం అహింసా సిద్ధాంతాన్ని బలంగా నమ్మారు. హింస మనుషులను ఉద్రేకులను చేస్తుంది, తక్షణ ఫలితాలను రాబడుతుంది. అయినా ఆ బాట అనుసరణీయం కాదు. స్వాతంత్ర్య నవోదయం కోసం నెత్తుటి నెగుళ్లను రాజేయటం నాయకుని లక్షణం అనిపించుకోదు అని గాంధీ భావించారు. హింసను అహింసతో ఎదుర్కోవటమే సత్యాగ్రహమని ఆయన స్పష్టం చేశారు. అహింసలో వ్యతిరేక ప్రభావం తక్కువ. మనల్ని అణిచివేయాలనో ఓడించాలనో వ్యక్తిగతమైన విద్వేషాలో అహింసలో ఉండవు. అందుకే అలాంటి అహింసా మార్గంలోనే గాంధీజీ నడిచి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ఆయన పిలుపునిచ్చిన సహాయ నిరాకరణోద్యమంలో దేశమంతా ఒక్కటే నిలిచింది. చివరకు అహింసా మార్గం ద్వారా మన స్వాతంత్ర్యాన్ని సాధించాం. గాంధీజీ జాతిపిత అయినారు. ఈనాడు గాంధీ జన్మించిన రోజైన అక్టోబర్ 2వ తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించటం అహింసా సిద్ధాంతం యొక్క గొప్పదనాన్ని చాటిచెప్పటమే కదా. అయితే అహింసా మార్గం ఆచరణలో చాలా కష్టం. ఒకప్పుడు హింస కూడా అహింసగానే పరిగణించవలసి వస్తుంది. అధర్మాన్ని అణచటం కోసం శ్రీరామకృష్ణాదులు చేసిన రావణ కంసాదుల వధ హింసగా పరిగణించం. అర్జునుడు చేసిన భారత యుద్ధం హింసగా మనం చూడం. లోకహితం కొరకు చేసిన హింస హింస కాదు. అందుకే విచక్షణాయుతంగా అహింసాచరణం ఉంటుంది. అజ్ఞానంతో మనను మనం బాధ పెట్టుకోరాదు. వివేకం అహింసకు ఆభరణం. సాధారణమైన మనం ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా బాహ్య జీవితంలో హింస చేయకుండా ఉండలేం. తెలుసో తెలియకో హింస జరుగుతూనే ఉంటుంది. పీల్చే గాలిలో, వేసే అడుగులో, తినే తిండిలో అంతో కొంత హింస ఉంటుంది. చీమలు, నల్లులు, దోమలు మొదలగినవి పోగొట్టడం కూడా హింస ఉంటుంది కదా. అది తప్పించుకోలేం. అయితే క్రోధం పోయి మనసులో దయ జాలి నిండినప్పుడు హింస నివారించవచ్చు. సత్యం, దానం, దయ, ధర్మం వీటి ద్వారా సాధ్యమైన మేరకు అహింసా మార్గాన్ని పాటిస్తూ మనం ధన్యులం అవుదాం. శన్నో అస్తు ద్విపదే, శం చతుష్పదే. 2 కాళ్ల మనుషులకు, ఇతరులకు, 4 కాళ్ల జంతువులకు శుభం కలగాలనే ఆర్షభావన అహింసా మార్గంలోనే సాధ్యం.
1: డాక్టర్ పిపివిడి నాగత్రిశూలపాణి గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ పంటలలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి కళ్యాణదుర్గం ఎంఏఓ శ్రీ ఆదవాణి శ్రావణ్ కుమార్ గారు వినిపించే వివరాలు విందాం.
2: అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఖరీఫ్ ప్రధాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు మరియు మెలకుల గురించి తెలుసుకుందాం. అనంతపురం జిల్లాలో ప్రధానంగా వేరుశనగ, కంది మరియు ఆముదం పంటలు వర్షాధారం కింద సాగులో ఉన్నాయి. ఇందులో 60% వరకు వేరుశనగ ప్రతి సంవత్సరం సాగు చేస్తున్నారు. ప్రపంచంలోనే వేరుశనగ అత్యధికంగా సాగు చేసే దేశం మన భారతదేశం. తదుపరి చైనా ఉంటుంది. మన భారతదేశంలో 54 లక్షల హెక్టార్లలో సాగు ప్రతి ఏటా చేస్తున్నాము. ప్రపంచం మొత్తానికి 23,02,39,50,000 హెక్టార్లలో ప్రతి సంవత్సరం వేరుశనగ సాగు చేస్తున్నారు. అత్యధికంగా అమెరికాలో 1530 కిలోల ఒక ఎకరానికి యావరేజ్ దిగుబడి నమోదవుతూ ఉంది. ఇండియాలో 403 కిలోల ఎకరానికి దిగుబడి సాధిస్తున్నాం ప్రతి సంవత్సరం. భారతదేశంలో అత్యధికంగా గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణం సాగులో ఉంది. తదుపరి మన తెలుగు రాష్ట్రాలైనటువంటివి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఎక్కువగా సాగు చేస్తున్నాం.

ఈ వేరుశనగ పంటకు ప్రధానంగా 40% వరకు ఆయిల్ కంటెంట్ ఉండడం వల్ల ప్రపంచంలోనే ఎక్కువ ఎగుమతికి మంచి అవకాశం ఉంది. అలాగే వీటిలో 20% ప్రోటీన్ ఉండడం వల్ల కూడా మంచి పౌష్టిక ఆహారంగా కూడా మనము చూడవచ్చు. వేరుశనగ విత్తుకునే సమయం చూసుకున్నట్లయితే జూలై 2వ పక్షం నుండి 1వ పక్షం వరకు చాలా అనుకూలమైనది. అంటే పుష్యమి, ఆశ్లేష, మఖాకార్తెల్లో విత్తుకోవడం చాలా మంచిది. బెట్టను తట్టుకునే రకాలు K6, ICGV 9114, ధరణి, ఇటీవల విడుదలైనటువంటి రకము TCGS 1694, దీనినే విశిష్ట అని కూడా అంటారు. ఈ రకాలు విత్తుకోవడం చాలా మంచిది. వర్షాలు ఆలస్యమైనప్పుడు ధరణి, ICGV 9114 లేదా కదిరి అనంత రకాలను విత్తుకోవడం చాలా మంచి దిగుబడులు సాధించవచ్చు. 1 ఎకరాకు 50 నుండి 60 కిలోల విత్తనం సరిపోతుంది. 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. వేరుపురుగు ఆశించే ప్రాంతాలలో 2 మిల్లీల ఇమిడాకోప్ రిడ్డం కానీ, 6.5 మిల్లీల క్లోరిపైరిఫాస్ను కానీ 1 కేజీ విత్తనానికి బాగా కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తుకునేటప్పుడు 5 సెంటీమీటర్ల లోతు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తుకున్నప్పుడు 30x10 సెంటీమీటర్ల దూరంలో వచ్చే విధంగా విత్తుకోవాలి. అంటే వరుసకు 30 సెంటీమీటర్లు, మొక్కకు 10 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. ఈ రకంగా విత్తుకున్నప్పుడు 1 చదరపు మీటర్కు 33 మొక్కలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ 33 మొక్కల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనం విత్తన మోతాదు ఎక్కువగా వేసుకున్నట్లుగా గుర్తుంచుకోవాలి. అంతకన్నా 33 మొక్కల కన్నా చదరపు మీటర్లలో తక్కువగా ఉన్నప్పుడు మనం సరిపడా విత్తనము వేసుకోలేదని గమనించుకోవాలి. అంతర పంటగా కందిని బాగా వాడుతున్నారు. కందిని 7:1 నిష్పత్తిలో లేదా 11:1 నిష్పత్తిలో విత్తుకుంటే మంచి దిగుబడులు ఆశించవచ్చు. వేరుశనగలో రక్షక పంటగా జొన్న లేదా సద్దెతో 4 చాళ్ళు పంట చుట్టూరుగా విత్తుకోవడం వల్ల గాలి ద్వారా వ్యాప్తి చెందే క్రిమికీటకాల నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఎర్రపంటగా ఆముదం లేదా అలసంద విత్తుకుంటే ఏదైనా చీడపీడలు ఆశించినప్పుడు ముందుగా ఆముదం లేదా అలసంద మీద వస్తుంది కాబట్టి వాటి తీవ్రతను గుర్తించి మనము పిచికారీ చర్యలు చేపట్టచ్చు. ఎరువుల యాజమాన్యం తీసుకుంటే దుక్కిలో 1 ఎకరాకు 4 నుండి 5 టన్నుల బాగా కుళ్ళిన పశువుల పేడను వేయాలి. మొత్తం భాస్వరము అంటే 100 కిలోల భాస్వరంను, 33 కిలోల పొటాష్ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. 18 కిలోల యూరియాను విత్తుకునే సమయంలోను, 9 కిలోల యూరియాను 30 రోజుల తర్వాత అంటే తొలిపూత దశలో వేసుకోవాలి. చివరగా జిప్సమ్ను పూత దశలో అనగా 35 నుండి 45 రోజుల మధ్యలో వేసుకోవాలి. 2వసారి కలుపు తీసే ముందు జిప్సమ్ను వేసి త్రవ్వితే కాయల్లో నూనె శాతం బాగా పెరుగుతుంది. కలుపు యాజమాన్య విషయానికి వస్తే కలుపు సరిగ్గా యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు 30 నుండి 70% వరకు పంట దిగుబడి నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి కలుపు యాజమాన్యంలో పంట వేయకముందైతే ఫ్లూ క్లోరాలిన్ అనే మందును పిచికారీ చేసుకోవాలి. అదే పంట విత్తిన తర్వాత అయితే పంట విత్తిన 48 నుంచి 72 గంటల లోపు ఎకరానికి 1 లీటర్ పిండి మితాలిన్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 20 నుంచి 25 రోజుల లోపు గొర్రుతో ఒకసారి అంతరకృషి చేయాలి. అంతరకృషి కుదరినప్పుడు 5% క్విజాలఫాస్, దీనినే ఎకలెక్స్ అని కూడా అంటారు, దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గడ్డి జాతి కలుపుతో పాటు వెడల్పాటి ఆకులు ఉన్నట్లయితే 10% వింజాతి ఫర్ ద్రావకాన్ని పిచికారీ చేసుకోవాలి. ఇలా యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మంచి దిగుబడులు వేరుశనగలు ఆశించవచ్చు. తదుపరి పంట కంది. ఇటీవల కాలంలో వేరుశనగ పంట విస్తీర్ణం బాగా తగ్గి కంది పంటపైన రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గతంలో కందిని వేరుశనగలో అంతర పంటగా వేసేవారు. ఇప్పుడు కందిని ఏకపంటగానే సాగు చేస్తున్నారు. కంది పంట విత్తుకోవడానికి జూను లేదా జూలై మాసాలు మేలైనవి. ఎకరాకు 4 నుండి 5 కిలోల విత్తనం సరిపోతుంది. కందిలో మేలైన రకాలైనటువంటివి LRG 52, PRG 176, PRG 100, PRG 158 రకాలు బెట్టను బాగా తట్టుకొని మంచి అధిక దిగుబడులను ఇస్తాయి. నల్లరేగడు భూముల్లో కూడా కందిని వేసుకోవచ్చు. కందిని విత్తుకునేటప్పుడు నల్లరేగడు భూముల్లో అయితే 150x20 సెంటీమీటర్లు లేదా 180x20 సెంటీమీటర్లు పద్ధతిలో విత్తుకోవాలి. అంటే వరుసకు 150x180 సెంటీమీటర్ల దూరం ఉండాలి. మొక్కకు 20 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. అదే ఎర్ర నేలల్లో అయితే 90x20 సెంటీమీటర్ల దూరంలో

0: విత్తుకోవాలి. చివరి దుక్కిలో 2 టన్నుల పశువుల ఎరువు ఎకరాకు వేసుకోవాలి. 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం అందించే ఎరువులను వేసుకోవాలి. కందిలో కలుపు నివారణకు 30% పెండి మిథలిన్ను విత్తిన 24 నుంచి 48 గంటల లోపల ఎకరాకు 1 నుండి 1.5 లీటర్ మందును పిచికారీ చేయాలి. విత్తిన 30 నుంచి 65 రోజులప్పుడు ఒకసారి గుంటకతో కానీ గొర్రుతో కానీ అంతర కృషి చేయాలి. కంది పంట కాలపరిమితి 160 నుండి 180 రోజులుగా ఉంటుంది. మొక్కలు ఎత్తు కూడా సుమారు 2 మీటర్ల వరకు పెరుగుతుంది. ఖరీఫ్లో సాగు చేసే కంది పంటకు చీడపీడలు చాలా అధికంగా ఉంటాయి. కావున సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. సస్యరక్షణ చర్యల మీదే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రధానంగా 4 రకాల పురుగులు 4 రకాల తెగుళ్ళు కందిలో ఆశిస్తాయి. అందులో మొదటిది ఆకుచుట్టు పురుగు. కంది పెరిగే దశల్లో ఈ పురుగు కనిపిస్తుంది. ఆకులను పూతను చుట్టుగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. వీటి నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు లేదా స్పైనోసాడ్ 60 మిల్లీలు 1 ఎకరాకు పిచికారీ చేయాలి. రెండవది శనగపచ్చ పురుగు. వీటి నివారణకు 1 లీటర్ నీటిలో 2.5 మిల్లీల క్లోరిపైరిఫాస్ కానీ, 1.5 గ్రాము అసిఫేట్ కానీ, 0.9 డెల్టామెథ్రిన్ కానీ, లాంబ్డా సైలోఎత్రిన్ 1 మిల్లీలు కానీ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందులు శనగపచ్చ పురుగును నివారించలేనప్పుడు మాత్రమే ఇండాక్సికార్బు అనే మందును 1 మిల్లీలు లేదా స్పైనోసాయిడ్ అనే మందును 60 మిల్లీలు 1 ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. మూడవది మరూకా మచ్చల పురుగు. దీనిని వాడుక భాషలో బూజు పురుగు, గూడు పురుగు లేదా పూత పురుగు అని కూడా పిలుస్తారు. ఈ పురుగు 1 లేదా 2 దశల్లో లేత పువ్వు మొగ్గలను లోపల ఉండి తినివేస్తాయి. తర్వాత దశలో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కూడా కలిపి గూడుగా చేసుకొని కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం వేసి లోపలికి వెళ్ళి కాయలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తుంది. ఈ లార్వా మీద నల్లటి మచ్చలు ఉండడం వల్ల వీటిని మరూకా మచ్చల పురుగు అని పిలువబడుతుంది. ఈ మరూకా మచ్చల పురుగు నివారణ కోసం 1 లీటర్ నీటిలో 2.5 మిల్లీల క్లోరిపైరిఫాస్ కానీ, 1 గ్రాము అసిఫేట్ కానీ, 1 గ్రాము థయోడికార్బ్ కానీ, 1 మిల్లీ నవల్వరాల్ కానీ, 0.4 గ్రాములు ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ, 1 మిల్లీ డైక్లోరోవాజన్ కానీ 1 లీటర్ నీటిలో కలిపి పైరులో సరిపడా పిచికారీ చేసుకోవాలి. నాలుగవది కాయీగ. ఇది ఆశించినప్పుడు నష్టం బయటకు కనిపించదు. తల్లి పురుగు లేత పింద దశల్లో కాయలపైన గుడ్లు పెడుతుంది. దీనివల్ల
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ పంటలలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి కళ్యాణదుర్గం ఎంఏఓ శ్రీ ఆదవాణి శ్రావణ్ కుమార్ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలీసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, డేటా ఆధారిత నిర్ణయాలతో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని

0: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి పీచు, నారు, ఇతర అనుబంధ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు ప్రోత్సహించాలన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది కూడా వారి సమస్యల మీద జిల్లాధికారుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పరిష్కారం కానీ కేసులు కానీ లేకుండా ఇక్కడికి వస్తే నాణ్యమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో చాలా మంది కూడా అక్కడికి వచ్చారు. వారి సమస్యలు విని అప్పటికప్పటికే ఏదో పేపర్ మీద రాయడమే కాకుండా సంబంధించినటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు, అదేవిధంగా ఇతర శాఖలకు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల పట్ల కూడా చాలా మంది సంతృప్తి చెందుతున్నారు కాబట్టి వందలాదిగా కూడా కొన్ని పరిష్కారాల కోసం లేకుంటే ఇక్కడైతే ఎగినా తొందరగా ఆ పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జైలు శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలోని జైళ్ల పరిస్థితి, ఖైదీల రద్దీ, భద్రతా చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్దం చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం జైళ్లలో అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో కొన్ని జైళ్లను పునరుద్ధరించి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఖైదీలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, మానసిక ఆరోగ్య సహాయం అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పలు అభివృద్ది పనులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ రైడ్స్ను కూడా ప్రారంభించారు. సూర్యలంక బీచ్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 98 కోట్ల రూపాయల్ని ఇవాళ ఈ సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులు విడుదల చేసిందని తెలియజేస్తున్నాను. సూర్యలంక బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యం తోటి రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కొంత భూమిని ప్రైవేట్ భాగస్వామ్యులు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 పెద్ద ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఆ 3 పెద్ద ప్రాజెక్టుల్లో కూడా పర్యాటకుల్లో ఒక 2-3 రోజులు ఇక్కడ ఉంచేయగలిగేలా చేసేదానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. అదేవిధంగా ఇన్నాళ్లు మనం కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఔషధాలను ఎగుమతి చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మా ప్రత్యేక రైలును భారతీయ రైల్వే ప్రారంభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఔషధాలు దెబ్బతినే ప్రమాదం ఉండేదని, ఔషధి ఎక్స్ప్రెస్ ఆ సమస్యలకు పరిష్కారంగా నిలవనుందని తెలిపారు. పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్రాలకు కూడా ఈ తరహా రైళ్లను విస్తరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు, మార్కాపురం మధ్య నూతన రైలును నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నంద్యాల రైల్వే స్టేషన్లో జెండా ఊపి నిన్న ప్రారంభించారు.

0: నిర్మించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి రైలు సేవలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కొత్త రైలు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను తీసుకురావడానికి కృషి చేస్తామని బైరెడ్డి శబరి తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, పనులు కూడా ముందుకెళ్తున్నాయి, డబ్లింగ్ వర్క్ జరుగుతుంది, డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం గానీ గుంటూరు గానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్ అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మేజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆర్యుబి అయితేనేమి ఆర్యుబిస్ అయితే
0: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. పరీక్షకు మొత్తం 106,439 మంది దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ వ్యాప్తంగా 293 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే లోపలికి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని తెలిపారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ, ఆ తర్వాత న్యాయ సలహాలు కార్యక్రమంలో గిఫ్ట్ డీడ్ గురించి న్యాయవాది శ్రీమతి వి మంజులా గారితో పరిచయం వింటారు. పరిచయకర్త వి హారిక, సహకారం శ్రీ వి సాయి ప్రసాద్. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఈ ఉదయం 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 10:00 రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 11

8:45 వాణిజ్య ప్రకటనలు అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 12:10 నుండి సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు పంచుకుంటున్న జ్ఞాపకాలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో. అనంతరం శ్రీ పి శ్రీరాములు బృందం పాడిన జానపద గీతాలు వింటారు. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. 8:15 భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. రేడియోతో నా అనుభవాలు అంటూ రేడియో నాటక రచయిత శ్రీ ఎస్డివి అజీజ్, ఆ తర్వాత విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ కె చెన్నై గారు రేడియోతో తమ అనుభవాలు పంచుకుంటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:45 భలే విందు నాటిక వింటారు. రచన జోష్ మేరీ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:00 రాగం తానం పల్లవి, 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

శ్రీ జీవి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాధాకృష్ణన్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటూనే ఎయిమ్స్ ఆధునిక వైద్యంలో, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన పట్టుదల నుండి

0: గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎయిమ్స్ కేవలం 2 ఏళ్లలోనే 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించి భవిష్యత్తులో ప్రపంచంలోనే 1 సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో ఎయిమ్స్లో రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014లో దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23కు పెరిగిందని తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014లో 390 ఉండగా ప్రస్తుతం అవి 825కు చేరాయని వివరించారు.
1: जानते हैं कि हम लोगों ने एक ट्रांसफॉर्मेटिव प्रोग्रेस किया है और जब हम ट्रांसफॉर्मेटिव प्रोग्रेस की बात करते हैं तो हमने हेल्थ सिस्टम्स को भी काफी स्ट्रेंथन किया है और हमारी कोशिश क्या है कि हम एक्सपैंड करें अफोर्डेबल और हाई क्वालिटी के हेल्थ और जो हमारा फोकस है वो फोकस है प्रिवेंशन पर अर्ली डिटेक्शन पर और कॉन्टिन्यूम ऑफ केयर पर.
0: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని, ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, ఎల్ఎన్జి, 45 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హార్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిన్న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ నిర్వహించిన మాక్ టెస్టులో అడిగిన 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి లాతూర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమోల్ తాంబే ఆదేశించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మనీష్ను నిన్న జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ నెల 7వ తేదీన సీకర్కు చెందిన కెరీర్ కౌన్సిలర్ రాకేష్ కుమార్తో సహా 5గురిని డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. మరుసటి రోజు 4గురు నీట్ అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమావేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఏడిఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు 150 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఏడిఎంకే 2 వర్గాలుగా విడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతివ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై

0: బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగన్ నివాసంలో సమావేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకు గాను ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలను గురించి చర్చించడానికి ఈ సమావేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ది చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ది, జాతీయ అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
1: సమయ కు ఆగే జాతే హే ఆనే వాలే 10-15 సాల్ భారత్ కో 2047 కి రోడ్ మ్యాప్ మే లక్ష్య తక్ పహుంచనే కే లియే కిస్ కిస్ ప్రకార్ కి సోషల్ ఛాలెంజెస్ కో ధ్యాన్ దేనా పడేగా యే ICSSR కి ఆనే వాలే 10-15 సాల్ కి కామ్ హోనీ చాహియే హమే హమారి అర్థనీతి కో మజబూత్ కర్నా హే తో హమారి భాషా కో మహత్వ దేనా పడేగా.
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము, మోక్ష సన్యాస యోగము, 9వ శ్లోకం.

అర్జున. ఓ అర్జున, సంఘం నేనే కర్తననే భావాన్ని లేదా అభిమానాన్ని, ఫలంచ ఏవ ఫలితాన్ని కూడా త్యక్త్వా వదిలిపెట్టి, కార్యం ఇది నాకు కర్తవ్యము ఇతి ఏవ అనే భావంతోనే, యత్ నియతం ఏ శాస్త్రవిహితమైన కర్మ క్రియతే ఆచరింపబడుతోందో, సహ అట్టి కర్మతో కూడిన అటువంటి త్యాగ కర్తృత్వాభిమాన ఫలితాల త్యాగము, సాత్విక సత్వగుణజన్యమని మత పెద్దల చేత నిశ్చయింపబడినది.

అర్జున, శాస్త్రజన్యమని నిత్యకర్మలకు ఫలితమైన చిత్తశుద్ధి మీద కూడా కోరిక లేకుండా ఈ కర్మలకు కర్తను నేనేననే కర్తృత్వాభిమానం కూడా లేకుండా నియత కర్మలను ఇది నా కర్తవ్యం కనుక నా ద్వారా జరిగిపోతున్నాయి అనే భావంతో మాత్రమే ఎవరైనా నియత కర్మలను ఆచరిస్తే అటువంటి కర్తృత్వ సహిత ఫలత్యాగం సాత్విక త్యాగం అవుతుంది. అటువంటి త్యాగంతో కూడిన విహిత కర్మాచరణ సాత్విక కర్మ సన్యాసమే అవుతుంది. కర్తృత్వాభిమానము ఫలకాంక్ష రెండూ లేకుండా విహిత కర్మలను చేసి తీరవలసిందే అని భగవానుడు చెప్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి మాధవి. ఈ ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆ తర్వాత చావడి సంభాషణ, ఇందులో పాల్గొంటున్నవారు శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తర్వాత న్యాయ సలహాలు కార్యక్రమంలో గిఫ్ట్ డీడ్ గురించి న్యాయవాది శ్రీమతి వి మంజుల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త వి హారిక, సహకారం శ్రీ వి సాయి ప్రసాద్. ఈ కార్యక్రమాలు విందాం, ముందుగా పాట విందామా?

పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాచార వేదిక. కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి సందర్భంగా నిన్న స్వామివారి ఉత్సవమూర్తికి లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. భక్తులు పుష్పార్చనలో పాల్గొని జై శ్రీరామ జై హనుమాన్ అంటూ స్వామిని స్మరించారు. ఉదయం నుంచి యాగశాలలో ప్రాతకాల ఆరాధనలు, విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయం ముందు ప్రత్యేక వేదికపై స్వామి ఉత్సవమూర్తిని ఉంచి లక్ష పుష్పార్చన పూర్ణాహుతి కార్యక్రమాన్ని కొనసాగించారు. స్వామివారి ప్రాకారోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రజాకవి వేమన రచించిన పద్యాలను కృత్రిమ మేధస్సు సాయంతో విద్యార్థులకు అర్థమయ్యేలా విజ్ఞానయాత్ర బస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. నిన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన వేమన విజ్ఞానయాత్ర బస్సును పరిశీలించి కలెక్టర్ మాట్లాడారు. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ బస్సును ప్రతి పాఠశాలకు పంపితే విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించడానికి దోహదం చేస్తుందన్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావంతో యువత పెడత్రోవ పట్టకుండా ఉండటానికి ఇలాంటివి అవసరమన్నారు. మా సొంత బిడ్డలా, మీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తాం, అమ్మలా శిక్షణ ఇస్తాం, నాన్నలా రక్షణ కల్పిస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్ప తెలిపారు. కొత్త చెరువులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి నిన్న ప్రభుత్వ బడి పిలుస్తోంది అనే నినాదంతో చేపట్టిన ప్రచార ర్యాలీని డివైఈఓ జాన్ రెడ్డప్ప ఉపాధ్యాయులతో కలిసి డిఈఓ ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించామన్నారు. ఉన్నత విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులతో ఉత్తమ విద్యాబోధన అందుబాటులో ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పిస్తే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, ట్యాబ్లు, డిజిటల్ విద్యాబోధన, పోషక విలువలతో కూడిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు ఆయన తెలియచేశారు. ఇటీవల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులతో ప్రతిభ చాటిన పిల్లల వివరాలను ఆయన ప్రకటించారు. విశాలమైన క్రీడా మైదానాలు ఉన్నాయని, పిల్లలు ఆటలు ఆడుతూ ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలియచేశారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేటు స్కూళ్లలో చేర్పించడం వల్ల జేబులకు చిల్లులు పడటం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి 4 రోడ్ల కూడలి వరకు అవగాహన ర్యాలీ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణలో ప్రతి మున్సిపాలిటీ మెరుగైన ర్యాంకులు సాధించేలా చూడటానికి పారిశుధ్య నిర్వహణను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకులు నాగరాజు పేర్కొన్నారు. నిన్న మంగళవారం పట్టణంలో ఆయన పర్యటించారు. ఇంటింటా చెత్త సేకరణ, తరలింపు, మురుగునీటిపారుదల, కార్మికుల పనితీరు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, డంపింగ్ యార్డును శుభ్రం చేయడం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. ఉమ్మడి అనంత జిల్లాల్లో రైల్వే ట్రాక్ల మూలంగా దెబ్బతిన్న చెరువులన్నింటినీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జలవనరుల శాఖ ఇన్ఛార్జ్ ఎస్ఈ కొండారెడ్డి పేర్కొన్నారు. నిన్న తన కార్యాలయంలో ఎంఐ అధికారులు, రైల్వే ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఆయన నిర్వహించారు. తొలుత ఏ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు ఉన్నాయని, వీటి సమీపంలో చెరువులు పరిస్థితి ఏమిటన్న దానిపై ఆరా తీశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100 చెరువుల సమీపంలో రైల్వే ట్రాక్లు ఉన్నాయని, రైళ్ల రాకపోకలు నిత్యం కొనసాగుతాయని, తీవ్ర వర్షాలు రావడం చెరువులు తెగితే రైల్వే ట్రాక్లకు ప్రమాదం ఉంటుందా అని ఎస్ఈ అడిగారు. అందుకే చెరువు కట్టలు, తూములు బలంగా ఉండేలా తగిన మరమ్మతులు చేపట్టాలన్నారు. కేంద్ర పథకమైన ఆర్ఆర్ఆర్ క్రింద నిధులు సమీకరించుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రైల్వే ఇంజనీర్లతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి గోల్డ్ సస్టైనబుల్ క్యాంపస్ అవార్డు దక్కింది. హైదరాబాద్కు చెందిన రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ నిర్వహించిన

చరిత్ర వారోత్సవ పోటీల్లో ఈ గుర్తింపు లభించింది. ఏప్రిల్ 22 నుంచి 29 వరకు ఎస్కే యూనివర్సిటీలో సర్వే నిర్వహించారు. మొక్కలు నాటడం, వ్యర్థాల నిర్వహణ, సౌరశక్తి వినియోగం, యూనివర్సిటీలో పచ్చదనం, వర్షం నీటి సంరక్షణ తదితర అంశాలపై సర్వే నిర్వహించారు. సుమారు 300 విశ్వవిద్యాలయాలు, కళాశాలలను దేశవ్యాప్తంగా పరిశీలించారు. 500 ఎకరాల విస్తీర్ణం కలిగిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 20,000 పైగా చెట్లు ఉన్నాయని, 25% పచ్చదనం నెలకొని ఉందని సర్వేలో తెలియజేశారు. దశాబ్ద కాలంలో 15,000 పైగా మొక్కలు నాటి సంరక్షించారు. జూన్ 1 హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేస్తారు. బీసీసీఐ ఆధ్వర్యంలో అండర్-16 విభాగం క్రికెటర్లకు ఎన్సీఏ శిక్షణ శిబిరం నిన్న అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 25 క్రికెటర్లు ఈ శిబిరంలో పాల్గొన్నారు. వచ్చే నెల 6 వరకు జరగనున్న ఈ శిబిరంలో క్రికెటర్లకు అనేక అంశాలపై తర్ఫీదు ఇస్తారు. మెడికల్, ఫిట్నెస్తో పాటు ఆటల్లోని మెళకువలు నేర్పిస్తారు. 500 ఎకరాల విస్తీర్ణం కలిగిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 20,000 పైగా చెట్లు ఉన్నాయని, 25% పచ్చదనం నెలకొని ఉందని సర్వేలో తెలియజేశారు. దశాబ్ద కాలంలో 15,000 పైగా మొక్కలు నాటి సంరక్షించారు. జూన్ 1 హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేస్తారు. బీసీసీఐ ఆధ్వర్యంలో అండర్-16 విభాగం క్రికెటర్లకు ఎన్సీఏ శిక్షణ శిబిరం నిన్న అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 25 క్రికెటర్లు ఈ శిబిరంలో పాల్గొన్నారు. వచ్చే నెల 6 వరకు జరగనున్న ఈ శిబిరంలో క్రికెటర్లకు అనేక అంశాలపై తర్ఫీదు ఇస్తారు. మెడికల్, ఫిట్నెస్తో పాటు ఆటల్లోని మెళకువలు నేర్పిస్తారు. హనుమత్ జయంతి ఉత్సవాలను తిలకించి భక్తులు పులకరించారు. హనుమత్ జయంతి పురస్కరించుకుని నిన్న ఆంజనేయ స్వామి ఆలయాల్లో, వీటితో పాటు సీతారాముల దేవాలయాల్లో భక్తులు కిటకిటలాడాయి. భక్తులు పవనసుతునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయాల్లో స్వామివారికి పంచామృతాభిషేకాలు, ఆకు పూజోత్సవాలు, ప్రత్యేక పూలంగి సేవలు, వడమాలలు, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. ప్రముఖ సాహితీవేత్త, సీనియర్ పాత్రికేయుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన కమ్యూనిస్టు నాయకుడు గుత్తి రామకృష్ణ సాహితీ ప్రపంచానికి దివిటి అని విశ్రాంత సంయుక్త కలెక్టర్ దాసరి గోవిందరాజులు పేర్కొన్నారు. రామకృష్ణ 17వ వర్ధంతి సందర్భంగా స్థానిక విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రాంగణంలో తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవ సంస్థ సాహితీ మిత్రుల సంయుక్త నిర్వహణలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. తెలుగు వెలుగు వ్యవస్థాపకుడు టీవీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గుత్తి రామకృష్ణ గొప్ప నిరాడంబర జీవితం గడిపి ప్రజల మనిషిగా పేరు పొందారని ఆయన తెలియజేశారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం వేదిక విన్నారు.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: ముఖాన మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగులో తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: శ్రోతలు, హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి చావడి సంభాషణ. పాల్గొంటున్నవారు శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి, వి చలపతి. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. వినండి చావడి సంభాషణ.
5: ఏ మంచి రంగప్ప ఆడిపోయినాడు, ఈడే ఉన్నాడు రా రంగప్ప. కర్రా కర్రా. ఏందా నువ్వు మంచి ఏం పని చేస్తావు రంగప్ప నువ్వు ఈ మధ్య? ఏమి ఇంత అద్మానం అయిపోయినావు నువ్వు?
6: ఏందన్నా, ఏం అట్లా గడుతుండో పొద్దున్నే?
5: రాత్రి ఆ పాప వచ్చి బోర్న ఇంటికి వచ్చి ఏడుస్తా అంటే నాకైతే కడుపు తరుక్కుపోయిందయ్యా. నువ్వు
6: ఎవరు ఏడిచినారన్నా? ఏమే
5: మీ నీ భార్య అయ్యా ఇక్కడికి వచ్చి ఏదో ఏడుస్తాంది ఆ పాప. చూని ఎట్లా చేస్తాడు ఈ మంచి, ఎట్లా చేయాలన్నా ఆ పాప ఏడుస్తాంది.
6: ఏం భయ్, ఏం ఏడు గడిచిందంటే పోతానట్లు పై పగలగొడతానట్లు ఏమి ఏడు గడిచిందో?
5: చేసేదే తప్పు, మళ్ళా దాంట్లో తప్పు మీద తప్పు.
6: నేనేం చేసినన్నా? ఏమే అర్థమైంది ఎట్లు చెప్పన్నా? ఏమే
5: కాదయ్యా, అత్త మామల్ని కూడా ఆ పాప తల్లిదండ్రులాగా చూస్తాంటే నువ్వు నీ తల్లిదండ్రుల్ని ఆడాడు చేర్పించి వస్తానంటున్నావు.
6: నా ఆలోచనలో తప్పు ఉంటే నువ్వు చెప్పప్ప.
5: ఏం ఆలోచన అనేది? ఏం ఆలోచన చెప్పు.
6: నిన్న అన్నది ఏమి పిల్లలు, మాకిద్దరు పిల్లలు పెద్ద అవుతాండారనా? ఏ ఇరుకైతుంది వాళ్ళు ఆడుంటే తప్పేముందన్నా? వృద్ధాశ్రమంలోనూ దానికి విడిచిపెట్టి వద్దామని.
5: బాగా నస్తాను అప్పుడే అర్థమైతే చేస్తాంది తప్పని నీకు కూడా తెలుసు. రేపొద్దు నీ కొడుకు కూడా పెద్దగా అయ్యి ఇంకా దీనికంటే సన్నీళ్ళు తీసుకుంటే అప్పుడు నువ్వు నీకు కూడా వృద్ధాశ్రమేనా?
6: ఏమో లేప, నేను ఇంత ఆలోచించలేదు. వాళ్ళ కోసమే కదప్ప ఇదంతా చేస్తాండి. ఇది పిల్లలు నన్నీ చూర్రు వాళ్ళు.
5: నీకు మీ అమ్మ మీ నాయన కూడా ఇంతకంటే బ్రహ్మాండంగా చూసుకున్నారప్ప నిన్ను. అన్ని ముడ్డిగడిగి అన్నీ చేస్తే ఇప్పుడు వృద్ధాశ్రమాలకు వేస్తానా నువ్వు?
6: ఏ ఇండ్లు ఇరుకని అట్లా ఆలోచన చేసినాం లేప.

0: ఇట్లా కాదు రంగప్ప, మనిషి ఒంటరిగా ఉంటే స్వేచ్ఛ అనుకుంటాడు, కానీ కుటుంబంతో కలిసి ఉంటేనే ఆ విలువ గౌరవం పెరుగుతాయి రంగప్ప. అంతెందుకు, ఇప్పుడు బూందీగా ఉంటే దానికి పెద్ద విలువ లేదు, అదే లడ్డూగా చేసుకొని చూడి, తీపి ఉంటుంది, పటిక బెల్లం ఉంటుంది, అంతా ఎంత బాగుంటుంది తెలుసా. అట్లా ఉండాలి కుటుంబం అంటే రంగప్ప.
1: లడ్డు రుచిగా ఉంటుందిలే.
0: రుచి ఉంటుంది కూడా, నువ్వు కలిసి ఉంటేనే అవంత రుచి తెలిసేది నీకు.
1: నీకు తెలిసినట్లుంది,
0: మరి తెలియకోకుండా ఉంటుంది రంగప్ప. నువ్వు కూడా అందరికి చెప్పే మంచివి, నువ్వే అట్లా చేస్తే అట్లా రంగప్ప. కుటుంబ సభ్యుల్లో ఒకరిపైన ఒకరికి గౌరవం ఉండాలా. ఇప్పుడు పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు కూడా గౌరవంతో మాట్లాడితే ఒకరి పట్ల ఒకరికి గౌరవం అనిపిస్తుంది అన్నమాట. ఇంకొకటప్ప, మామూలు వచ్చి అమ్మ నాన్న అంటా అంటారు, ఉన్నట్లుండి వచ్చి ఏమది చేసినావా అడిగిపోయినావా అంటా అంటారు. పిల్లోళ్ళు అయినా కూడా అట్లా మాట్లాడించకూడదు, ఏకవచనంతో మాట్లాడించకూడదు. ఎప్పుడన్నా మాట్లాడినా కూడా తల్లిగా తండ్రిగా అప్పుడే వాళ్ళని వారించాలన్నమాట. ఎందుకంటే ఆ గౌరవం అనేది వాళ్ళకి ఇవ్వాలి.
1: అంటే నేను నా పిల్లాడిని ఇట్లే తిడతా అంటే అన్న, పిల్లలు గిని ఇట్లే ఇంటాడారేమో అన్నావు.
0: మరి ఇంకేడో కాదు, నిన్ను చూసి నేర్చుకుంటారు. మాడే మేము నువ్వు మీ నాయన మాట్లాడితే నీ కొడుకు నిన్ను మాట్లాడతాడు.
1: అయ్యో తప్పే అన్న ఇది.
0: ఇప్పుడు వాళ్ళ ఒకరి మధ్య ఒకరికి సంబంధాలు బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి రంగప్ప. ఇప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుంటే ఆ బంధం విలువ కూడా చాలా కాలం నిలబడుతుంది.
1: చాలా సాగినారు నా పాపమ్మ మా ఇంట్లో వాళ్ళు.
0: నీకు అన్ని తెలుసాయా, అన్ని నీకు గుర్తు చేయలే. ఇప్పుడు కొత్తగా వచ్చి గుర్తు చేసి నీకు అన్ని కొత్తగా గుర్తు వస్తానన్నా.
1: నేను ఎట్లా చేస్తే మా పిల్లలు కూడా అట్లే.
0: అట్లా కాకుండా కుటుంబ సభ్యుల మధ్య నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఉన్నప్పుడే అబద్ధాలు కూడా మాట్లాడకూడదు. తప్ప అబద్ధాలు మాట్లాడినామంటే నీ పైన నమ్మకం పోతుంది, నమ్మకం పెట్టుకొని ఉండాలి. ఇంకోటప్ప, మనం కుటుంబ సభ్యులు అయిన తర్వాత మన చేతి వేళ్ళే సమానంగా ఉండవు, రకరకాలు ఉంటాయి. కాబట్టి రకరకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య అయినా కూడా. కాబట్టి ఏదైనా గలాట వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే ఆ సమస్యకి పరిష్కారం వెతుక్కోవాలి, దొరుకుతుంది కూడా.
1: ఎవరు వాళ్ళు కోపంతో ఉంటారు,
0: కోపంతో ఉంటారు, కానీ ఆ కోపం తగ్గిన తర్వాత కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది రా పరిస్థితి, ఇది ఇట్లా ఉంది, ఇట్లా ఆడితే వాళ్ళకు కూడా బాధ్యత తెలుసు, వాళ్ళు కూడా వింటారు కూడా.
1: కలిసి ఉంటే కలిసి సుఖం అంటారు
0: అట్లా. అంటే సమస్య వచ్చినప్పుడు కూర్చొని పరిష్కరించుకోవాలి. వీధికి ఎక్కి కొట్లాడితే ఏం కాదు,
1: సంసారం నలుగురు నాగుబాట్లు పని అవుతుంది,
0: నాగుబాట్లు అవుతుంది కదా. అందరికి నీ లోపాలన్నీ అందరికి తెలిసిపోతాయి.
1: ఎవరు తెలుసుకోవాల్సిన పని లేదన్నో, కొట్లాడితే మనమే చెప్పినట్లు,
0: మనమే అందరికి చెప్పినట్లు అయిపోతుంది. మామూలుగా అయితే పండగలకి పబ్బాలకి అందరూ కూర్చొని మాట్లాడుకొని ఆచార వ్యవహారాలు పాటిస్తే మన పిల్లలకు కూడా అది అందుతుంది అన్నమాట. నెక్స్ట్ తరానికి కూడా వాళ్ళు కూడా పాటిస్తారు.
1: ఓన్లేనా, ఎంతైనా పెద్దోళ్ళు ఉండాలేప్ప ఇంట్లోనో.
0: ఇవన్నీ
1: చెప్తా అంటారు,
0: ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పితే అప్పుడు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నిర్ణయాల్లో మనం పెంచిన విధానం కనిపిస్తుంది రేపు పొద్దున. ఏం మాట్లాడారు రంగప్ప చెప్పు, ఏం వింటానో బట్ట తలకాయ ఉంచుకొని.
1: నేను చేసింది పొరపాటు అని తెలుస్తుంది, దానికి ఏం మాట్లాడాలో దిక్కు తెలుక ఇట్లా ఇంక తలకాయ నేలకి వేసుకొని ఇట్లే ఎన్నుకుంటుండాలి అన్న.
0: అది తెలుసుకుంటా, నువ్వు మంచోడు, ఎందుకంటే నువ్వు బాగా తెలుసుకుంటా. కానీ ఈ కాలంలో రంగప్ప, చిన్న చిన్న కుటుంబాలు అయిన తర్వాత కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. అంటే మన కాలంలో, మన తాతల కాలంలో ఉమ్మడి వ్యవస్థ అనేది ఇప్పుడు బాగా తగ్గుతూ వస్తుంది.
1: అప్పుడంతా సుమారు అందరూ కలిసి
0: అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న సంసారాలు అయిన తర్వాత పిల్లలు కూడా ఎక్కువ స్వేచ్ఛ ఇస్తున్నారు.
1: పెళ్ళమ్మ కూడా ఉద్యోగాలకు పోతారప్ప,
0: ఉద్యోగాలు పోతారా వాళ్ళ
1: చదువులు
0: చదువులు ఎందుకంటే వా పిల్లలకు కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ నిర్ణయాలకు కూడా స్వాతంత్రం ఇస్తున్నారన్నమాట, స్వేచ్ఛ కూడా ఇస్తున్నారన్నమాట. నీ ఇష్టం రా, నీకు ఏది ఇష్టమైతే అది చేయి. ఇంతకుముందులాగా నేను పెద్దోని, మా నాయన్ని, మీ నాయన్ని నేను, నేను చెప్పినట్లు వినాలా అనే సిస్టమ్ ఇప్పుడు లేదు.
1: పిల్లలకి స్వాతంత్రం ఇస్తున్నారనేనా?
0: ఇస్తున్నా, అది కూడా కొంతవరకు మంచిదే. ఎందుకంటే నీ అభిప్రాయాలను పిల్లలపైన రుద్దకూడదు. ఇప్పుడు నీకు ఎంపీసీ ఇష్టం అని మీ వానికి బైపీసీ ఇష్టం అయితే నీ అభిప్రాయం వాని పైన రుద్దకూడదు. వానికి ఇష్టమైనదే చదివిస్తే వాడు ఇంకా బాగా చదువుతాడు,
1: ముందుకు పోతాడు,
0: ముందుకు పోతాడు. అట్లా
1: కంబం పట్టుకొని ఉంటుంది పిల్లలకి పాపం.
0: అట్లా మనం ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే తండ్రి సంపాదించేవాడు, అమ్మ ఏమో ఇంట్లో పనిచేసేది, పిల్లల్ని పెంచేది అనమాట. ఇప్పుడు అమ్మ కూడా ఉద్యోగం చేస్తోంది కాబట్టి పనిని ఇప్పుడు సమానంగా పంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది మంచిది కూడా, తప్పదు ఇంకా. ఎందుకంటే ఇద్దరు పని చేస్తున్నప్పుడు పనిని కూడా ఇద్దరు సమానంగా పంచుకోవాల్సిందే.
1: ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఏం లేదు,
0: అట్లా ఏం లేదు. మగ ఆడ అనేది ఏమి ఎక్కువ తక్కువ అనేది ఇప్పుడు ఏం లేదు. అందరూ పని చేస్తున్నారు, అందరూ డబ్బు సంపాదిస్తున్నారు.
1: అవునులేనా, కుటుంబంలో ఇప్పుడు పెద్దోళ్ళు బాగుంటే పిల్లలు కూడా దాన్ని చూసి నేర్చుకుంటారు అంటావు కదా నువ్వు. ఇప్పుడు
0: అదే అబ్బా, నేను చెప్పింది అది పాయింట్ కరెక్ట్గా పట్టుకున్నావు చూడు రంగప్ప.
1: పొరపాటు నాకు అర్థమవుతుందిలేనా, నేను ఏం చేస్తాను.
0: ఈనాటి తల్లిదండ్రులు కూడా పిల్లలతో వాళ్ళ ఫ్రెండ్స్ లాగా, వాళ్ళ స్నేహితుల్లాగా కూర్చొని వాళ్ళ సమస్యలు వింటున్నారు, వాటిని పరిష్కరించుకుంటున్నారు కూడా.
1: అంటే అది మంచిది అంటావా వద్దంటావా?
0: మంచిది కదా. ఇప్పుడు ఏదైనా ఒక తప్పు చేసింటాడు, కూర్చొని మాట్లాడితే నీతో అనునయంగా వాళ్ళతో మాట్లాడితే వాడు చేసిన తప్పు నీతో చెప్తాడు, వాటిని నువ్వు పెద్దవానిగా పరిష్కరించవచ్చు. నీ భయం ఉందనుకో, ఒకటి తప్పు చేసి ఇంకా ఆ భయంతో దాచిపెట్టుకుని

0: దాన్ని కప్పెట్టుకోవడానికి ఇంకా రెండు మూడు తప్పులు చేస్తాడు.
1: అంటే నువ్వు విచిత్రంగా చెప్తాడో కదన్నా, భయం లేకుంటే ఎట్లా మాట వింటారు పిల్లలు, ఏం తప్పదవ పట్టరా నువ్వు,
0: బయట వేరే విధంగా ఉంటాడు.
1: అవునన్నా, ఇది కూడా ఉందే.
0: మరి మనము ఆ వయసు దాటి వచ్చి నాకు ఇంట్లో ఉన్నట్లు బయట ఉంటా మనం ఏమన్నా?
1: అయ్యో నా అవతారాలు చాలండి.
0: మరి నీ అవతారాలే మేము చూడలేదా ఏం కథ, ఏం నాకు చెప్తావా నువ్వు మరి? కాబట్టి పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని వాని సమస్యలు వింటే దానికి నువ్వు పెద్దోనిగా ఏదైనా సమస్య పరిష్కరించే అవకాశం ఉంటుంది. అసలే సమస్య చెప్పుకోకపోతే ఎక్కడొస్తుంది చెప్పు పరిష్కారము?
1: పాపం వాడు ఎవరు చెప్పుకుంటాడు మనకు చెప్పుకో.
0: కాబట్టి ఈ కాలంలో అందరూ ఫోన్లతోనూ వాటి పనులతోనూ బిజీ అయిపోయినాయి. కాబట్టి నాణ్యమైన సమయం ఇవ్వడం కూడా ఒక బ్రాండ్ అయిపోయింది అప్ప. ఇప్పుడు మా వానికి మంచి నాణ్యమైన సమయం ఇస్తున్నాం అనడం చెప్పడం కూడా ఫ్యాషన్ అయిపోయింది.
1: వచ్చింది చూడన్న సమాజం
0: తప్పదు. అంటే సమయం అనేది ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి సమయం లేదు. ఉన్న సమయం కూడా పిల్లలతో పంచుకోవడం కూడా మంచిదే. అది కూడా బా చివరిగా చెప్పేది ఏమంటే రంగప్ప, ఈ కుటుంబం అనేది రక్త సంబంధం మాత్రం ఒకటే కాదు, వాటి మధ్య ఈ భావోద్వేగాలు ఇవన్నీ మనసుకు సంబంధించినవి. కాబట్టి ముందు నువ్వు నీకు వచ్చిన ఆలోచన తప్పని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఇంకెప్పుడు అట్లా చేయకు. కష్టమో నష్టమో అందరూ అంగేంప, నీ భార్యను మీ అమ్మ నాన్నలనే కూడా తల్లిదండ్రులుగా చూస్తాను. ఇంకా నువ్వు నీ అంత అదృష్టవంతుడు ఎవరు ఉండడు పోరాదేమో.
1: నువ్వు చెప్పిండి నిజమేను, నా ఆలోచన మార్చుకొని దా అమ్మ నాయనకప్ప దా మంచి మామిడికాయలు వచ్చినాయి తీసుకొని పోయి,
0: బేనేసి మామిడి పనులు వచ్చినాయి
1: కాదు తీసుకో, నువ్వు రెండు తీసుకో.
0: సరేలే బండిలో పెట్టుకుంటా రెండి చెప్తా మరి.
1: పన్న పదంప మళ్ళా
0: పదంప.
2: శ్రోతలు ఇంతవరకు కుటుంబ విలువల గురించి చావడి సంభాషణ విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి, వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక,

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం న్యాయ సలహాలు. కార్యక్రమంలో గిఫ్ట్ డీడ్ గురించి న్యాయవాది శ్రీమతి వి మంజుల గారితో పరిచయం విందాం. పరిచయకర్త వి హారిక, సహకారం శ్రీ వి సాయి ప్రసాద్. వినండి.
2: శ్రోతలకు నమస్కారం. న్యాయపథం శీర్షికన న్యాయ సలహాలు కార్యక్రమానికి స్వాగతం. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి బదిలీ, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తి ఇవ్వడం లేదా తమ జీవితకాలంలోనే తమ ఆస్తిని మరొకరికి బహూకరించడం వంటి సందర్భాల్లో మనం గిఫ్ట్ డీడ్ అనే పదం గురించి తరచుగా వింటూ ఉంటాము. అయితే గిఫ్ట్ డీడ్, బహూకరణ పత్రం అంటే ఏమిటి? అది ఎలా చేయాలి? దానిపై పన్నులు ఉంటాయా? ఒకసారి బహూకరించిన తర్వాత దాన్ని రద్దు చేయవచ్చా? ఇలాంటి అనేక సందేహాలు ప్రజల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ అంశంపై పూర్తి అవగాహన కోసం మరి ఈరోజు మన స్టూడియోస్లో న్యాయ నిపుణులు శ్రీమతి వి మంజుల గారు ఉన్నారు. ముందుగా వారికి స్వాగతం తెలుపుతూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మంజుల గారు నమస్కారం అండి.
3: నమస్కారం.
2: ముందుగా గిఫ్ట్ డీడ్ అంటే ఏమిటో వివరించండి.
3: గిఫ్ట్ డీడ్ అనేది ఒక వ్యక్తి తన ఆస్తిని ఉచితంగా మరో వ్యక్తికి ఇస్తే చేసే చట్టపరమైన పత్రం, గిఫ్ట్ డీడ్ అంటారు.
2: జనరల్గా గిఫ్ట్ అనగానే ఉచితంగా వస్తుంది, బహుమతి అని అనుకుంటూ ఉంటాం కదా. బహుమతి అంటే ఉచితంగా వచ్చేది, లేదా ఒకరి ప్రతిభకి గుర్తింపుగా, ఒకరి పుట్టినరోజు అయితేనో, ఇటువంటి కారణాలతో బహుమతులు లభిస్తూ ఉంటాయి కదా చాలామందికి. మరి గిఫ్ట్ డీడ్ అంటే కూడా అదేనా? బహుమతి అనగానే ఇది ఉచితంగా లభించేదేనా ఎదుటి వ్యక్తికి?
3: గిఫ్ట్ డీడ్ అంటే బహుమతి ఒక డాక్యుమెంట్లో, రిటర్న్ ప్రూఫ్లో ఉండేది గిఫ్ట్ డీడ్. ఇన్ జనరల్ తమ ఆస్తిని కుటుంబ సభ్యులకు ఉచితంగా ఇవ్వాలనుకున్నప్పుడు గిఫ్ట్ డీడ్ ఉపయోగిస్తారు.
2: అయితే మరి వీలునామా అనేది కూడా ఆస్తిని ఇంకొకళ్ళకి ఇవ్వడానికే కదా వాడుతూ ఉంటారు. మరి లాయర్ గారు, బహుకరణ పత్రానికి వీలునామా పత్రానికి తేడాలు ఏముంటాయి, అవి వివరించండి.
3: గిఫ్ట్ డీడ్ చేయాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. అది పూర్తిగా స్వచ్ఛందంగా ఉండాలి అండ్ ఎలాంటి బలవంతము ఉండకూడదు. ఈ

0: అనుకునే వ్యక్తి కూడా ఆ గిఫ్ట్ను అంగీకరించాలి. అండ్ ఆల్సో మైనర్ గిఫ్ట్ ఇట్ని ఎక్స్క్యూట్ చేయకూడదు, చేయరాదు గిఫ్ట్ ఇట్ని. కానీ మైనర్ రిసీవ్ చేసుకోవచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్, హిస్ గార్డియన్ కెన్ రిసీవ్ ది గిఫ్ట్.
1: అంటే 18 సంవత్సరాలు నిండని వాళ్ళు, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వాళ్ళు బహుకరణ పత్రాన్ని తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ఇంకొకరికి ఇవ్వలేరు. అదే కదా మీరు చెప్తున్నారు.
0: ఈవెన్ ఫర్ ఎగ్జిక్యూషన్ అనుకో, ప్రాపర్ వ్యాలిడ్ గిఫ్ట్ డీడ్ కోసము ఆ మైనర్కి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ హిస్ గార్డియన్ షుడ్ బి యాక్సెప్ట్. అన్లెస్ హిస్ గార్డియన్ యాక్సెప్ట్, గిఫ్ట్ డీడ్ ఈస్ నాట్ వ్యాలిడ్.
1: ఓకే.
0: ఈవెన్ ఫర్ ఎగ్జిక్యూషన్ గిఫ్ట్ డీడ్ అంటే దట్ షుడ్ బి వితౌట్ ఎనీ కోయర్షన్, కోయర్షన్ కానీ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఫ్రాడ్ కానీ గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూషన్కి ఉండకూడదు. అంటే కోయర్షన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎవరైనా భయము, ఒత్తిడి లేదా ఆధారపడే పరిస్థితిని ఉపయోగించి ఆస్తి తీసుకుంటే అది చట్టపరంగా సరైన గిఫ్ట్ కాదు. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక వ్యక్తి తన అధికారం లేదా నమ్మకాన్ని ఉపయోగించి మరో వ్యక్తిని ఒత్తిడి చేసి నిర్ణయం తీసుకునేలా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వృద్ధుడు ఉన్నాడు అనుకుందాం, అతనికి ఒక ఇల్లు ఉంది, అతని కొడుకు అతన్ని చూసుకుంటున్నాడు. ఆ పరిస్థితిని ఉపయోగించుకొని ఇల్లు నా పేరుకు గిఫ్ట్ చేయకపోతే నేను చూసుకోను అని ఒత్తిడి చేస్తే, ఇలాంటి ప్రెషర్ ఏమైనా పెడితే ఆ వృద్ధుడు భయంతో లేదా బలహీనతతో గిఫ్ట్ చేస్తాడు, దెన్ దట్ గిఫ్ట్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్.
1: వ్యాలిడ్ కాదు. అంటే ఎవరైనా కానీ బలవంతంగా నాకు ఇది ఇచ్చే అని లాక్కోవడము, అది చట్టపరంగా ఇది సరైన గిఫ్ట్ డీడ్ కాదు.
0: ఆ గిఫ్ట్ ఇచ్చినది చెల్లదు.
1: ఆ లాయర్ గారు, ఇప్పుడు మరి వీల్ నామాకి గిఫ్ట్ డీడ్కి తేడా ఏమిటో వివరిస్తారా?
0: ఫస్ట్ నేను గిఫ్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. గిఫ్ట్ని యాక్సెప్ట్ చేసి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే అమల్లోకి వస్తుంది. ఆస్తిని ఇచ్చిన వెంటనే ఓనర్షిప్ పూర్తిగా తీసుకునే వ్యక్తికి మారిపోతుంది. ఇది విల్లులాగా కాదు. విల్లు ఒక వ్యక్తి తన ఆస్తి తన మరణం తర్వాత ఎవరికి వెళ్ళాలి అని ముందుగానే రాసి పెట్టే పత్రం, అది విల్ ఆర్ విలునామా అంటారు. గిఫ్ట్లో గిఫ్ట్ చేసే పర్సన్ని డోనార్ అంటారు. గిఫ్ట్ డీడ్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారో డోనీ అంటారు. అండ్ విల్లులో తన మరణం తర్వాత ఎవరికి చెందాలో అని రాసే పర్సన్ నేమ్, వ్యక్తి పేరు టెస్టేటర్. ఆ టెస్టేటర్ మరణం తర్వాత ఆస్తి వస్తుందో అతన్ని బెనిఫిషియరీ అంటారు. విల్లు అయితే వ్యక్తి మరణం తర్వాత అమల్లోకి వస్తుంది. గిఫ్ట్ డీడ్లో గిఫ్ట్ డీడ్ యాక్సెప్ట్ చేసి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే లీగల్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఓనర్షిప్ అనేది ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది గిఫ్ట్ డీడ్లో. అండ్ విల్లులో టెస్టేటర్ మరణం తర్వాతనే ఆ లీగల్ ఎఫెక్ట్ వస్తుంది, ఓనర్షిప్ ఆ తర్వాత వస్తుంది.
1: అంటే ఒక ఆస్తిని ఎవరికన్నా బదిలీ చేసి అది వెంటనే అమల్లోకి రావాలి అంటే చేసేది గిఫ్ట్ డీడ్. ఓకే.
0: గిఫ్ట్ డీడ్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీ అండి. విల్లుకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎనీ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఇది ఒక ప్రూఫ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఓనర్షిప్ అనేది గిఫ్ట్ డీడ్లో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ విల్లులో ఆ టెస్టేటర్ మరణం తర్వాతనే ఆ ఓనర్షిప్ అనేది బెనిఫిషియరీకి వస్తుంది. అండ్ కంట్రోల్ అనేది గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అయిపోగానే ఆ డోనీకి ఆ ప్రాపర్టీ యొక్క కంట్రోల్ వస్తుంది. కానీ ఇక్కడ విల్లు విషయంలో ఆ బెనిఫిషియరీకి కంట్రోల్ అనేది ఆ టెస్టేటర్ చనిపోయిన తర్వాతనే వస్తుంది. ఈవెన్ రివొకేషన్ అంటే, రివొకేషన్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ డీడ్ ఈస్ కూడా వెరీ డిఫికల్ట్. అండ్ అన్లెస్ దేర్ ఆర్ సమ్ కండిషన్ క్లాజెస్ కానీ అలాంటివి ఉంటాయి. ఈవెన్ విల్లు ఎన్నిసార్లు అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు, తిరిగి న్యూగా విల్లు రాసుకోవచ్చు.
1: మరి ఆస్తి యొక్క ఓనర్షిప్ ఏదైతే వెంటనే మారిపోతుంది అని మీరు చెప్తున్నారో గిఫ్ట్ డీడ్లో, మరి సేల్ డీడ్లో కూడా అలాగే జరుగుతుంది కదా, అలాగే బహుకరణ పత్రానికి. సో సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, ఈ రెండింటి మధ్య తేడా ఏంటో వివరించండి.
0: ఓకే. గిఫ్ట్ డీడ్ అంటే ఉచితంగా ఎలాంటి కన్సిడరేషన్ తీసుకోకుండా ఇచ్చేది గిఫ్ట్, గిఫ్ట్ డీడ్. అండ్ సేల్ డీడ్ అనేది దాని కన్సిడరేషన్ తీసుకొని ఆ ప్రాపర్టీ మరో వ్యక్తికి ఇచ్చేది సేల్ డీడ్. అండ్ గిఫ్ట్ డీడ్కి, సేల్ డీడ్కి రిజిస్ట్రేషన్ కంపల్సరీ అకార్డింగ్ టు రిజిస్ట్రేషన్ యాక్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. విల్లులో కూడా ఎలాంటి కన్సిడరేషన్ తీసుకోకుండా ఆ బెనిఫిషియర్కి ఇవ్వడం, కానీ ఇమీడియట్గా లీగల్ ఎఫెక్ట్ ఉండదు. ఓనర్షిప్ అనేది ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ కాదు, ఓన్లీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది టెస్టేటర్.
1: అయితే జీవిత కాలంలోనే, జీవించి ఉన్న సమయంలోనే ఆస్తిని బదిలీ చేయడానికి గిఫ్ట్ డీడ్ అనేది ఒక ముఖ్యమైన పద్ధతి అని మనం చెప్పుకోవచ్చా?
0: అవును.
1: బాగుందండి. అసలు ఈ గిఫ్ట్ డీడ్ ఎప్పుడు అవసరం పడుతుంది?
0: ఇన్ జనరల్గా కుటుంబ సభ్యుల మధ్యలో ఆస్తి బదిలింపు కోసం గిఫ్ట్ డీడ్ యూజ్ అవుతుంది. లీగల్ ఎఫెక్ట్ కోసం గిఫ్ట్ డీడ్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్.
1: అంటే ఏదైనా ఉదాహరణలు చెప్పండి.
0: ఒక హస్బెండ్ తన వైఫ్కి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే గిఫ్ట్ డీడ్ యూజ్ వస్తుంది, ఎందుకంటే దానికి స్టాంప్ డ్యూటీ తక్కువగా ఉంటుంది. అదే సేల్ డీడ్కి వస్తే స్టాంప్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది. అందుకే గిఫ్ట్ డీడ్ ఈస్ ద బెటర్ ఆప్షన్. పేరెంట్స్ కానీ వాళ్ళ చిల్డ్రన్కి ఇవ్వాలనుకుంటే, వాళ్ళ పిల్లలకి,

0: గిఫ్టింగ్ ఇస్ బెటర్ ఆప్షన్.
1: లాయర్ గారు, సాధారణంగా ఏమేమి గిఫ్ట్ చేయవచ్చు? మీరు ఆస్తి అంటున్నారు, దీనికి రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు, మరి అలాంటప్పుడు దాంట్లో ఇవి మాత్రము గిఫ్ట్ చేయవచ్చు అని సూచించబడిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా?
0: గిఫ్ట్ మూవబుల్ అయినా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అయినా చేయొచ్చు, కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. ప్రాపర్టీ కానీ ఈవెన్ వెహికల్స్, ల్యాండ్, బిల్డింగ్స్, జ్యువెలరీ, ఆర్నమెంట్స్, క్యాష్ ఇవన్నీ గిఫ్ట్ చేయొచ్చు, కానీ ల్యాండ్, ప్రాపర్టీ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ కంపల్సరీ.
1: ఎందుకంటే అవి ఇమ్మూవబుల్, స్థిరాస్తులు కాబట్టి. ఏదైనా కూడా మనం గిఫ్ట్ చేసే అధికారం ఆ సదరు వ్యక్తికి ఉంటుంది.
0: తన ఆస్తి అవుతే అదొక మెయిన్ కండిషన్ ఉండాలి. తన ఆస్తి అవుతే ఎవరికైనా తన ఇష్టపూర్వకంగా గిఫ్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఇల్లు లేదా స్థలం అయితే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది రిజిస్ట్రేషన్ యాక్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ప్రకారం తప్పనిసరి. అండ్ లీగల్గా ముస్లిం చట్టం ప్రకారం కొన్ని పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ లేకుండా అంటే ఓరల్ గిఫ్ట్ అంటే హిబా కూడా చెల్లుతుంది. అది చట్టపరంగా హిబా చెల్లినప్పటికీ భవిష్యత్తులో లీగల్ కాంప్లికేషన్స్ నివారించడానికి గిఫ్ట్ను రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దానికి ఈ హిబా, ఈ ఓరల్ గిఫ్ట్ చేయడానికి కొన్ని పరిస్థితులు అంటే డోనర్ అంటే గిఫ్ట్ ఇచ్చే పర్సన్ వెన్ హీఈస్ ఆన్ ద డెత్ బెడ్ అలాంటి పరిస్థితుల్లో ఓరల్గా గిఫ్ట్ ఇవ్వవచ్చు.
1: అంటే కేవలం నోటి మాట ద్వారానే బహుమతి అనేది చేయవచ్చు, అది ముస్లిం లా ప్రకారం హిబా అనే దాని ప్రకారం చెల్లుతుంది.
0: ఓరల్ గిఫ్ట్ని హిబా అంటారు. ఫర్ దట్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఈవెన్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఆల్సో ఇట్ ఈస్ అ వ్యాలిడ్ గిఫ్ట్.
1: అంటే గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడైతే రిజిస్ట్రార్ వద్దకు రాలేని పరిస్థితిలో ఉన్నారో లేదా అనారోగ్యంగా ఉండి
0: అలా అంటే జస్ట్ సిచ్యువేషన్ ఈవెన్ అందరు ప్రాపర్గా అంటే లైక్ హెల్తీ పీపుల్ కూడా ఇవ్వచ్చు, వాళ్ళంటే చెల్లుతుంది.
1: కానీ ఇద్దరు సాక్షులు ఉండడం అనేది ఇక్కడ కూడా అవసరమా లాయర్ గారు? మరి
0: ఎవరిన ప్రెజెన్స్లో ఓరల్ గిఫ్ట్ ఇచ్చినా కానీ ముస్లిం లా ప్రకారంగా అది వ్యాలిడ్ గిఫ్ట్ అవుద్ది.
1: మరి ఇప్పుడు గిఫ్ట్ డీడ్ చేయడానికి చట్టపరమైన విధానం గురించి తెలుసుకుందామండి.
0: గిఫ్ట్ డీడ్ చెల్లుబాటు కావాలంటే కొన్ని ముఖ్యమైన చట్టపరమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ముందుగా ఆస్తిని ఇవ్వడం పూర్తిగా స్వచ్ఛందంగా ఉండాలి. ఎలాంటి బలవంతము లేదా ఒత్తిడి ఉండకూడదు. గిఫ్ట్ అనేది ఎలాంటి ప్రతిఫలం లేకుండా ఇవ్వాలి. డబ్బు తీసుకుంటే అది గిఫ్ట్ కాదు. ఆస్తిని తీసుకునే వ్యక్తి తప్పనిసరిగా అంగీకరించాలి. ఆస్తిని ఇస్తున్న వ్యక్తి మేజర్ అయి ఉండాలి, సుస్పష్టమైన మానసిక స్థితిలో ఉండాలి, మరియు ఆ ఆస్తిపై పూర్తి హక్కు ఉండాలి. ముఖ్యంగా ఇల్లు లేదా స్థలం వంటి స్థిర ఆస్తుల విషయంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం గిఫ్ట్ డీడ్ను రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. అదనంగా గిఫ్ట్ డీడ్ను రాతపూర్వకంగా తయారు చేసి కనీసం ఇద్దరు సాక్షులు సమక్షంలో నమోదు చేయాలి, మరియు ఆస్తి వివరాలు స్పష్టంగా పేర్కొనాలి. ఆ విధానాలను పాటించినప్పుడే గిఫ్ట్ డీడ్ చట్టబద్ధంగా చెల్లుతుంది.
1: బాగుంది. ముఖ్యమైన దశలు ఏముంటాయి?
0: ఫస్ట్ గిఫ్ట్ డీడ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ గిఫ్ట్ డీడ్లో డోనర్, డోనీ అంటే ఎవరు గిఫ్ట్ డీడ్
1: ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు,
0: వాళ్ళ పూర్తి వివరాలు, ఫుల్ డీటెయిల్స్ ఉండాలి. అండ్ ప్రాపర్టీ డిస్క్రిప్షన్, ఎక్స్టెంట్, సర్వే నెంబర్ అండ్ బౌండరీస్ ఇది ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డోనర్ అండ్ డోనీ ఇది స్టాంప్ డ్యూటీ కన్సెషన్ కోసం అవసరం. ఈ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా గిఫ్ట్ డీడ్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇది యూజువల్గా అడ్వకేట్ కానీ డాక్యుమెంటరేటర్ కానీ స్క్రైబ్ చేస్తారు. అండ్ ఈవెన్ స్క్రైబ్ డీటెయిల్స్ కూడా పూర్తి వివరాలు ఉండాలి. నెక్స్ట్ స్టెప్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ క్యాల్కులేషన్. దీనికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ని కన్సల్ట్ కావచ్చు. ఈవెన్ ఐజీఆర్ఎస్ అనే పోర్టల్ ఉంటుంది, దానికి ఆస్తి వివరాలు అన్ని ఇస్తే దాని ద్వారా కూడా క్యాల్కులేట్ చేసుకో.
1: అంటే ఎంత స్టాంప్ డ్యూటీ పడుతుంది అనేది మనం ముందే ఒక అంచనాకి రావచ్చు.
0: అది వచ్చి ఓకే స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ అండి. స్టాంప్ డ్యూటీ క్లోజ్ బ్లడ్ రిలేటివ్ అయితే 2.5% స్టాంప్ డ్యూటీ ఉంటుంది. అది క్లోజ్ రిలేటివ్ అంటే హస్బెండ్ అంటే హస్బెండ్కి వైఫ్కి కావచ్చు, లేకపోతే ఫాదర్కి సన్ మధ్యలో గిఫ్ట్ కావచ్చు, లేకపోతే బ్రదర్కి సిస్టర్ మధ్యలో ఉండొచ్చు. కానీ బ్రదర్కి సిస్టర్ వాళ్ళ కొడుకుకి అది ఈ 2.5%
1: అనేది
0: ఆ కన్సెషన్ రాదు. వాళ్ళకి 5.5% వర్తిస్తుంది. అండ్ ఇక్కడ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్, క్లోజ్ బ్లడ్ రిలేటివ్ అయితే 2.5% స్టాంప్ డ్యూటీ ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఆ ప్రాపర్టీ వాల్యూని బట్టి అంటే సబ్ రిజిస్టర్ వారి ప్రాపర్టీ వాల్యూని బట్టి ఇది రిజిస్ట్రేషన్ ఫీకి మినిమం 1000 ఉంటుంది, మ్యాక్సిమం 10,000. అప్రాక్సిమేట్లీ క్లోజ్ రిలేటివ్ అయితే 3% ఆన్ ప్రాపర్టీ వాల్యూ మీద ఉంటుంది. అండ్ అదర్స్ అంటే ఇంకా మిగతా వాళ్ళందరికీ స్టాంప్ డ్యూటీ 5.5% ఉంటుంది ప్రాపర్టీ వాల్యూ మీద. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఆల్మోస్ట్ 0.5%

0: ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే క్లోజ్ రిలేటివ్ అయితే 3% ఉంటుంది, అదర్స్కి అయితే 6% ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పేయింగ్ అన్నీ అయిపోయాక, ఈ స్టెప్ అయిపోయాక ఒక స్లాట్ని బుక్ చేసుకోవాలా. ఈవెన్ ఆన్లైన్ ఐజీఆర్ఎస్ పోర్టల్లో కానీ, ఈవెన్ డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి కానీ ఆ స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
1: అంటే మనకి మామూలుగా ఆస్తి రిజిస్టర్ చేసే రిజిస్ట్రార్ ఉంటారు కదా, ఆయనే ఈ గిఫ్ట్ డీడ్ కూడా చేస్తారా అండి? దీనికి ఏమన్నా సెపరేట్గా ఉంటారా రిజిస్ట్రార్లు కానీ, అలా సబ్ రిజిస్ట్రార్లు కానీ?
0: డాక్యుమెంట్ రైటర్ డ్రాఫ్ట్ చేస్తారు, దానికి వేరే డాక్యుమెంట్ రైటర్స్ వేరేగా ఉంటారు, వాళ్ళు చేస్తారు. సబ్ రిజిస్టర్ ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రం చూసుకుంటారు. నెక్స్ట్ గిఫ్ట్ ఇట్ చేసే పర్సన్ డోనార్ ఎవరైతే యాక్సెప్ట్ చేసుకుంటున్నారో ఆ డోనీ అండ్ 2 అటెస్టర్స్ విత్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇవన్నీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంటే సేల్ డీడ్స్, డైక్లాట్ సర్టిఫైడ్ కాపీస్ మరియు రెవెన్యూ రికార్డ్స్, ఇవన్నీ తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ అక్కడ ఎక్స్క్యూషన్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అంతా జరుగుతుంది. అక్కడ సిగ్నేచర్స్ తీసుకోవడం, థంబ్ ఇంప్రెషన్స్, ఫోటోస్ పార్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ జరిగిపోయాక గిఫ్టెడ్ అఫీషియల్గా రిజిస్టర్ అయిన అవుట్.
1: అంటే లాయర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతిలో చూస్తే డోనర్ డోనీ ఎవరైతే బహుకరిస్తున్నారో, ఎవరైతే బహుమతి తీసుకుంటున్నారో, వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రార్ ఎదుట హాజరు కావాల్సిన అవసరం ఉంది.
0: ఖచ్చితంగా ఉంది. అండ్ ఆల్సో ఇద్దరు సాక్షులు కూడా.
1: అంటే వాళ్ళు ఎందుకు అవసరము?
0: ఫ్యూచర్లో లీగల్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు అటెస్టర్స్ ఈ సాక్షుల సంతకం, ఈ డోనర్ అనే పర్సన్ తను ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తను ఇష్టపూర్వకంగా డోనీకి గిఫ్ట్ చేసినాడు అని చెప్పడానికి ఇద్దరు సాక్షులు అవసరం. అందుకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కంపల్సరీ.
1: ఇందాక మీరు ఒక వృద్ధుడు, అతని కొడుకు అని ఉదాహరణ కూడా చెప్పారు. ఎటువంటి బలవంతము లేకుండా ఈ బహుకరణ జరిగింది అని చెప్పడానికి ఇద్దరు సాక్షులు ఉండాలంటారు.
0: ఈ సాక్షులు అనేది రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని మాత్రమే, ఈ ఇన్ఫ్లుయెన్స్తో ఈ డోనర్ అనే అతను ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అని చెప్పడానికి కాదు. సాక్షులు రిజిస్ట్రేషన్ డోనరు ఎగ్జిక్యూట్ చేసిచ్చినాడు డోనీకి అనే దానికోసమే సాక్షులు. కానీ ఫ్రాడ్ ద్వారా, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, భయంతో బెదిరించి ఇన్ఫ్లుయెన్స్ చేసి గిఫ్ట్ని తీసుకున్నారు అని చెప్పడానికి కాదు. దానికి ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి గిఫ్ట్ చేసుకుంటే కోర్టుని ఆశ్రయించాలి.
1: ఓకే, లాయర్ గారు, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి బదిలీ జరిగితే, ఇందాక మీరు చెప్పారు ఈ బహుకరణ పత్రానికి వచ్చే స్టాంప్ డ్యూటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి, సో ఇది ఏ కుటుంబ సభ్యులు అవుతారు? అంటే మీరు ఇందాక కొన్ని రిలేషన్స్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు,
0: ఫాదర్ అండ్ సన్ విషయంలో, ఇంకా సిస్టర్ అండ్ బ్రదర్ విషయంలో, అలా క్లోజ్ క్లోజ్ రిలేటివ్స్ ఏ ఉండాలి. కానీ సిస్టర్ వల్ల వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్ ఇవ్వడానికి అలాంటి రిలేషన్స్ అంతా 6% వర్తిస్తుంది వాళ్ళకి.
1: ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి గిఫ్ట్ రీడ్ చేయడం అనేది అసలు ఎంతవరకు సురక్షితం, అంటే మీ అనుభవంలో వస్తున్న కేసులు బట్టి చెప్పండి.
0: గిఫ్ట్ రీడ్లో కండిషనల్ క్లాస్ మెన్షన్ చేసుకుంటే బెటర్. కండిషన్ క్లాస్ అంటే గిఫ్ట్ తీసుకున్న పర్సన్ అంటే తన కొడుకు కానీ కూతురు కానీ తనని తన మరణం వరకు, ఆఖరి వరకు తను బాగోగులు చూసుకుంటాడని, లేకపోతే ఆ గిఫ్ట్ని రివోక్ చేసుకునే ఛాన్స్ ఉండడానికి ఆ కండిషన్ పెట్టుకోవడం.
1: ఒకవేళ గిఫ్ట్ డీడ్ రాసేటప్పుడు అలాంటి కండిషనల్ క్లాజ్ ఏం పెట్టుకోలేదు, అది ముందుగానే చూసుకోలేదు, లేదా వీళ్ళు పిల్లలు పెద్ద అయిన తర్వాత మమ్మల్ని చూసుకోరు అని తల్లిదండ్రులు అనుకోకపోవచ్చు, అలాంటప్పుడు ఎలా?
0: వాళ్ళ కోసం ఒకటి మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ఉందండి. ఒక తల్లిదండ్రులు గిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ బాగోగులు చూసుకోకపోతే ఆర్డీఓ గారికి అప్లికేషన్ పెట్టుకొని ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసి అవసరం అవుతే గిఫ్ట్ ఇట్ని రివోక్ చేస్తారు. రివోక్ అంటే క్యాన్సిలేషన్ చేస్తారు, లేకపోతే మెయింటెనెన్స్ అన్న ఇప్పిస్తారు. కండిషన్ క్లాస్ లేకపోయినా ఈ ఆర్డీఓ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఎంక్వైరీ చేసి వాళ్ళకి రివోకేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ వచ్చేలా చేస్తారు. యూజువల్గా గిఫ్ట్ ఇట్ అనేది మరో వ్యక్తికి గిఫ్ట్ని యాక్సెప్ట్ చేసి రిజిస్ట్రేషన్ తర్వాత సర్వ హక్కులు వస్తాయి. రివోకేషన్ అనేది, క్యాన్సిలేషన్ అనేది అంత ఈజీ కాదు అన్లెస్ దే అప్రోచ్ కోర్ట్.
1: అంటే బహుమతి చేయడం తేలికే కానీ ఆ బహుకరణ పత్రాన్ని రివోక్ చేయడం అనేది మళ్ళీ చట్టపరంగా జరగాల్సిన ప్రక్రియ, కోర్టు ద్వారానే
0: కొడుతారు. ఈవెన్ ఇద్దరు డోనర్ అండ్ డోనీ ఇద్దరి సమ్మతితో కూడా గిఫ్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ ఇంకా అదర్ రీజన్స్, ఈ మోసం చేసి కానీ బలవంతంతో కానీ ఒత్తిడితో కానీ గిఫ్ట్ని ఎగ్జిక్యూట్ చేయించుకుంటే అప్పుడు దే హ్యావ్ టు అప్రోచ్ ది కోర్ట్. ఫ్రాడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వృద్ధురాలు, ఇల్లిటరేట్ ఉమెన్, తనని మోటగేజ్ చేయించుకుంటాను అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళి గిఫ్ట్ చేసుకోవడం,
1: అంటే ఆస్తిని కుదువు పెడతాను, కుదువు పెట్టి డబ్బు తెచ్చుకుందా

0: చేస్తాము అని చెప్పి
1: చెప్పి
0: అక్కడికి వెళ్ళి ఫ్రాడ్ చేయడం,
1: రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళి తన ముసలావిడ ప్రాపర్టీని గిఫ్టీడ్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం,
0: ఇది ఫ్రాడ్.
1: ఇది ఫ్రాడ్.
0: మరి అలాంటి
1: ఇలాంటి సందర్భాల్లో గిఫ్టీడ్ చెల్లదు.
0: మళ్ళీ ఈ ముసలావిడ మనం ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఇలా జరిగింది కాబట్టి ఈ బహుకరణని రద్దు చేయవలసింది అని చెప్పి
1: ఇలాంటి సందర్భాల్లో కోర్టుకి అప్రోచ్ అయ్యి గిఫ్టీడ్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: లాయర్ గారు, మనం ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక భర్త భార్యకి గిఫ్ట్ చేశారు ఏదైనా ఆస్తి. ఇప్పుడు భార్యకి ఆ ఆస్తి మీద అన్ని హక్కులు వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు ఆ భార్య అదే ఆస్తిని ఇంకొకళ్ళకి గిఫ్ట్ చేయొచ్చా?
1: చేయొచ్చు, గిఫ్ట్ చేయొచ్చు. తను కావాలనుకుంటే సేల్ చేయొచ్చు, ఈవెన్ తన వారసులకు కూడా ఇవ్వచ్చు. కంప్లీట్ ఓనర్షిప్ అనే వచ్చేస్తుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్.
0: సో దాన్ని తన స్వార్జితమైన ఆస్తిగా పరిగణిస్తుందా కోర్టు?
1: అవును, దట్ ఈస్ ఈక్వల్ టు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ.
0: సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కింద. సో తను వీలునామా రాసి నా పిల్లలకి ఈ ఆస్తి చెందుతుంది అని రాసుకున్నప్పుడు ఈ గిఫ్ట్ ఏదైతే తను భర్త నుంచి పొంది ఉందో అది స్వార్జితమైన ఆస్తిగా పరిగణించి పిల్లలకు అది వీలునామా ప్రకారం చేయడం జరుగుతుంది. ఒకవేళ వీలునామా రాయకపోతే బహుమతిగా పొందిన ఆస్తి అప్పుడు ఎలా పంపకం జరుగుతుందండి?
1: అంటే ఒక పర్సన్ తను ఎలాంటి విల్లు కానీ గిఫ్ట్ కానీ లేకుండా చనిపోతే తన వారసులందరికీ ఈక్వల్గా వస్తుంది.
0: మామూలుగా ఎలాగైతే ఆస్తి పంపకాలు జరుగుతాయో అదేవిధంగా ఈ బహుమతి ఆస్తి కూడా ఇలాగే వస్తుంది.
1: ఓకే, గిఫ్ట్ తీసుకున్న పర్సన్ తన వారసులకు తదనంతరం గిఫ్ట్ ద్వారా కానీ విల్లు ద్వారా కానీ వితౌట్ విల్ ఆర్ గిఫ్ట్ కానీ తన వారసులకి రావచ్చు వెన్ దెర్ ఇస్ నో విల్ ఆర్ గిఫ్ట్.
0: గిఫ్ట్ డీడ్ చేసిన వెంటనే దానిపై ఉన్న హక్కులన్నీ కూడా సంపూర్ణంగా డోనీకి చెందుతాయి అని మీరు చెప్పారు కదా. ఒకవేళ ఆ గిఫ్ట్ డీడ్నే క్యాన్సిల్ చేయవలసి వస్తే లేదా రివోక్ చేయవలసి వస్తే ఎన్నాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది? ఏదన్నా ఒక ఫిక్స్డ్ వెయిటింగ్ టైమ్ ఇట్లాంటిది ఏమన్నా ఉందా?
1: దీనికి లిమిటేషన్ అంటూ ఉండదంటే, ఒకవేళ గిఫ్ట్ ఫ్రాడ్ కానీ కోర్షన్ కానీ అంటే మోసము బలవంతం ఒత్తిడి పైన తీసుకున్నారని తెలిసిన వెంటనే కోర్టుని అప్రోచ్ అయ్యి క్యాన్సిల్ రివోకేషన్ చేసుకోవచ్చు. దీనికంటూ ఒక లిమిటేషన్ ఉండదు. ఇమీడియట్లీ తెలిసిన వెంటనే కోర్ట్ని అప్రోచ్ అయ్యి చేసుకోవడం. పేరెంట్స్ కూడా, పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చూసుకోవట్లేదు, వాళ్ళ బాగోగులు చూసుకోవట్లేదు అనిపించిన వెంటనే ఆర్డీఓ గారికి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికంటూ ఒక లిమిటేషన్ లేదు.
0: ఒకసారి రివోక్ అయిన తర్వాత బహుమతి బహుకరణ జరిగిన ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ ఆస్తి మీద మళ్ళీ సర్వహక్కులు ఎవరైతే అసలు ఒరిజినల్గా దాన్ని సొంతదారు అయి ఉంటారో వాళ్ళకే వస్తాయి,
1: తిరిగి వచ్చేస్తాయి,
0: తిరిగి మళ్ళీ అవన్నీ వాళ్ళకే వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దాన్ని అమ్ముకోవచ్చు లేదా ఎవరికన్నా వేరే వాళ్ళకి బహుకరించవచ్చు ఇలా?
1: ఆస్తి ఉన్న వ్యక్తి తను ఎవరికి కావాలంటే తర్వాత ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు.
0: సాధారణంగా ఈ రివోకేషన్కి ఎంత కాలం పడుతుంది? అంటే అది కూడా ఇమ్మీడియట్గానే జరిగిపోతుంది?
1: రివోకేషన్ అనేది క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటే కోర్ట్ని అప్రోచ్ కావాల్సిందే. ఒక సీనియర్ సిటిజన్ మాత్రమే ఆర్డీఓ గారికి అప్లికేషన్ పెట్టుకుని అది వితిన్ 1 ఇయర్ లోపు అయిపోతుంది. కానీ వేరే సమ్ అదర్ రీజన్స్ వల్ల కోర్ట్ని అప్రోచ్ కావాల్సి వస్తే అట్లీస్ట్ 4-5 ఇయర్స్ కూడా పట్టవచ్చు ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్.
0: అసలు ఈ గిఫ్ట్ డీడ్ వల్ల ఏదైనా కుటుంబ వివాదాలు తలెత్తే అవకాశం ఉందంటారా?
1: ఖచ్చితంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫాదర్కి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరికి మాత్రం ఇస్తే మిగతా వాళ్ళు ఆ గిఫ్ట్ చెల్లదు అని కోర్ట్ని అప్రోచ్ కావడము జనరల్గా జరిగేది. ఇవి ఒక్క చైల్డ్కి మాత్రమే ఇచ్చిన గిఫ్ట్ని అది ఫ్యాబ్రికేట్ చేయడం జరిగింది, వాళ్ళ పేరెంట్ ఇది గిఫ్ట్ చేయలేదు అని చెప్పి అలాంటి సందర్భాల్లో కోర్ట్ని అప్రోచ్ కావడం జరుగుతుంది. అలాంటి లీగల్ కాంప్లికేషన్సే మేజర్గా వస్తుంటాయి.
0: అది కనుక స్థిరాస్తి అయితే రిజిస్ట్రేషన్ జరిగి ఉంటుంది కదా లాయర్ గారు?
1: స్థిరాస్తి అనేది రిజిస్ట్రేషన్ అనేది దానికి లీగల్ ఎఫెక్ట్ ఇవ్వడానికి రిజిస్ట్రేషన్. ఇఫ్ ఇన్ కేస్ మొబైల్ ప్రాపర్టీ లాంటిది, గోల్డ్ కానీ క్యాష్ కానీ అలాంటిది గిఫ్ట్ తీసుకున్నప్పుడు దానికి ఒక లీగల్ అంటే ఒక లీగల్ డాక్యుమెంట్ ఉండకపోయినప్పుడు కూడా లీగల్ కాంప్లికేషన్ వస్తాయి.
0: మరి అలాంటప్పుడు ఈ గిఫ్ట్ డీడ్ జరిగినప్పుడు ఒక పత్రం ఉంటుంది కదా, ఆ పత్రము అనేది ఎంతవరకు దాని వ్యాలిడిటీ అది ఎంతవరకు చెల్లుతుంది?
1: అది రివోక్ చేసే అంతవరకు కూడా అది వ్యాలిడ్ డాక్యుమెంట్.
0: నాకు ఎవరన్నా నగలు కానీ నగదు కానీ లేదా కార్లు లేదా ఇతరత్ర ఎటువంటిదైనా సరే మూవబుల్ ప్రాపర్టీ చరాస్తులు నేను గిఫ్ట్ ద్వారా తీసుకొని ఉంటే వాటికి సంబంధించిన గిఫ్ట్ డీడ్ అంతా కూడా నా దగ్గరే ఉండాలి, అంతే కదా మీరు చెప్తున్నది?
1: యాక్సెప్ట్ చేసిన పర్సన్ దగ్గర.
0: సో అది జీవితకాలం దానికి వ్యాలిడిటీ ఉంటుంది.
1: అవును,
0: బాగుందండి. మరి జాయింట్ ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ చేసే అవకాశం

0: అవకాశం ఉందా? అలా జరుగుతూ ఉంటుందా? అసలు
1: జాయింట్ ప్రాపర్టీ గిఫ్ట్ చేయవచ్చు, ఆ చేసే వ్యక్తి తన షేర్ మాత్రమే ఇవ్వవచ్చు, గిఫ్ట్ చేయవచ్చు.
0: మరి అలాగే వారసత్వపు ఆస్తి గురించి మాట్లాడుకుంటే,
1: ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయానికి వస్తే అది కూడా వాళ్ళ లీగల్ షేర్ మాత్రమే గిఫ్ట్ చేయవచ్చు, ఇతరుల వారసుల్ని సంప్రదించి గిఫ్ట్ చేయవచ్చు.
0: అంటే మీరు చెప్పారు కదా ఇందాక పత్రం రాసుకుంటామని చెప్పి, సో దాంట్లో వీళ్ళ అంగీకారము క్లియర్గా కనిపించాలా?
1: అదర్ కోపార్సనర్స్ని కానీ అదర్ లీగల్గా రైట్ ఉన్న వాళ్ళని అటెస్ట్గా పెట్టడము అలాంటి చేస్తే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోగలుగుతారు.
0: బాగుంది. అలాగే ఇప్పుడు మైనర్ పిల్లలకి ఏదైనా మనం గిఫ్ట్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి హక్కు ఎప్పుడు వస్తుంది?
1: గిఫ్ట్ మైనర్ యొక్క గార్డియన్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ప్రాపర్టీ మీద రైట్ వస్తుంది. కానీ సేల్ చేయాలన్నా కానీ ఇతరులకి గిఫ్ట్ చేయాలన్నా కానీ వాళ్ళు మేజర్ అయ్యాకనే వాళ్ళకి రైట్ వస్తుంది.
0: లాయర్ గారు, ఇప్పుడు గిఫ్ట్ డీడ్ చేయాలనుకున్న స్థిరాస్తి లేదా చరాస్తి దేని మీదైనా మనకి వాల్యూకి ఒక లిమిట్ ఉంటుందా? అంటే ఇన్ని లక్షలు మాత్రమే గిఫ్ట్ చేయాలి, ఇన్ని బిల్డింగులు మాత్రమే గిఫ్ట్ చేయాలి, ఇలా ఏదైనా ఒక పరిమితి ఉందా?
1: అలాంటి పరిమితి ఏం లేదు. ఒకటే కండిషన్, ప్రాపర్టీ అనేది తనదై ఉండాల.
0: లాయర్ గారు, ఇప్పుడు ఎన్ఆర్ఐలు ప్రవాస భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గిఫ్ట్ తీసుకోవాలన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఆ ప్రాసెస్ గురించి వివరిస్తారా?
1: ఎన్ఆర్ఐ వ్యక్తి భారతదేశంలో ఉన్న వారి నుండి గిఫ్ట్ తీసుకోవచ్చు. డబ్బు అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎన్ఆర్ఐఈ ఆర్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ ద్వారా తీసుకోవాలి. అదే ఆస్తి అయితే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా.
0: అంటే మామూలుగా మనం గిఫ్ట్ డీడ్ ఎలాగైతే చేస్తామో
1: ఇమోబుల్ ప్రాపర్టీస్కి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తుందా, సేమ్ అదే ప్రాసెస్. ఈ ప్రక్రియ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ప్రకారం ఉండాలి. ఎన్ఆర్ఐ కూడా భారతదేశంలో గిఫ్ట్ ఇవ్వవచ్చు. దానికి విధానం గిఫ్ట్ డీడ్ సేమ్, గిఫ్ట్ డీడ్ డ్రాఫ్ట్ చేసి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఎన్ఆర్ఐ స్వయంగా రావచ్చు, లేదా తను రాలేని పరిస్థితిలో పవర్ ఆఫ్ అటర్నీ ద్వారా కూడా చేయవచ్చు. మళ్ళీ ఎలాంటి రెసిడెన్షియల్ ప్రాపర్టీ కానీ కమర్షియల్ ప్రాపర్టీ కానీ లేకపోతే మనీ గిఫ్ట్గా ఇలాంటి ఆస్తులు ఇవ్వవచ్చు తీసుకోవచ్చు. వ్యవసాయ భూములు కానీ ఫామ్ హౌస్ ప్లాంటేషన్ ఇలాంటివి గిఫ్ట్కి తీసుకునేకి ఇవ్వడానికి వీల్లేదు. గిఫ్ట్ తీసుకునేకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలా? ఎన్ఆర్ఐ వ్యక్తి తీసుకోవాలన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ రూల్స్ పాటించాల్సి వస్తుంది.
0: అంటే లాయర్ గారు, మనం ఈ రోజుల్లో చాలామందిని చూస్తూ ఉన్నాము విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఆస్తులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. తమ స్వార్జితమైన విదేశంలో ఉండే ఆస్తిని భారతీయులకు బహుమతిగా ఇవ్వచ్చా, కుటుంబ సభ్యులకు కానీ?
1: ఇట్ డిపెండ్స్ ఆన్ ద అదర్ కంట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇఫ్ ద అదర్ కంట్రీ అలోస్ టు రిజిస్టర్ టు ఎనీ ఫారినర్, ఎన్ఆర్ఐలు భారతదేశంలో గిఫ్ట్ తీసుకోవడం ఇవ్వడం చేయవచ్చు. కానీ బ్యాంకు మార్గము, రిజిస్ట్రేషన్ మరియు ఫెమా నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గిఫ్ట్ తీసుకునే పర్సన్ భారతీయ పౌరుడు అయి ఉండాలి.
0: మరి గిఫ్ట్ డీడ్ చేయాలనుకునేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సూచనలు ఏమైనా చెప్పండి లాయర్ గారు.
1: రిజిస్ట్రేషన్ ముందు గిఫ్ట్ ఇచ్చే పర్సన్ టైటిల్ క్లియర్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ గిఫ్ట్ ఇవ్వకముందు లీగల్ రిస్క్ ఏమైనా ఉంటాయా, ఏమైనా అవసరమైన రిక్వైర్డ్ కండిషనల్ క్లాసెస్ పెట్టుకుంటే బెటరా అనేది లీగల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఎలాంటి డ్యూటీస్ కానీ కండిషన్ క్లాసెస్లో పెట్టాలనుకుంటే కూడా లీగల్ అడ్వైస్ తీసుకొని పెట్టుకోవడం బెటర్. గిఫ్ట్ తీసుకునే పర్సన్ కూడా డిస్క్రిప్షన్, ప్రాపర్టీ డిస్క్రిప్షన్లో గిఫ్ట్ ఇట్లో ప్రాపర్గా ఉందా లేదా, సర్వే నెంబర్ కానీ, ఎక్స్టెంట్ కానీ, బౌండరీస్ కానీ క్లియర్గా ఉందా లేదా, కండిషన్స్ ఏమైనా తన రైట్స్ కానీ లేబిలిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా, ఆ గిఫ్ట్ తీసుకునే ప్రాపర్టీ పైన లేబిలిటీస్ అంటే ఏమైనా లోన్ ఉందా, లోన్ ఉంటే బ్యాంక్ అథారిటీస్ని సంప్రదించడం కానీ, ఇంకా ఏమైనా లేబిలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ని గిఫ్ట్ తీసుకునేటప్పుడు దానికోసము ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఏమైనా పే చేయాల్సినవి ఉన్నాయా, ఎంత ఉన్నాయి అని చూసుకోవడం. లేబిలిటీస్ అనేది అలాంటిది, ఆ గిఫ్ట్ ప్రాపర్టీ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే దానికి మించి అతను పే చేయని అవసరం లేదు గిఫ్ట్ తీసుకునే పర్సన్.
0: సో ఇవన్నీ ముందుగానే మనం సరి చూసుకోవాలి. అంటే ఇచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి.
1: తీసుకునే వాళ్ళు అటెస్టర్స్ కూడా ఫ్యూచర్లో లీగల్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు కోర్టుకు వచ్చి తన తరఫున సాక్షి చెప్పడానికి రెడీగా ఉండేవాళ్ళు బెటర్.
0: చాలా బాగుందండి మంజుల గారు, ఈరోజు మీరు మా స్టూడియోస్కి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి గిఫ్ట్ డీడ్ గురించి చాలా స్పష్టమైన మరియు ఉపయోగకరమైన వివరాలన్నీ తెలియజేశారు. ఇందుకు ఆకాశవాణి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు మీకు.
1: థ్యాంక్ యూ.
0: శ్రోతలారా, ఆస్తి బదిలీ వంటి ముఖ్యమైన విషయాల్లో సరైన అవగాహనతో పాటు న్యాయ

0: సలహా తీసుకోవడం ఎంతో అవసరం. మరి ఈనాటి మా కార్యక్రమం మీకు ఉపయోగపడిందని ఆశిస్తూ ఉన్నాము. న్యాయపథం ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలకు అందిస్తున్న చట్టం చేయుత. ఇదే కార్యక్రమాన్ని మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు తీసుకువస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: శ్రోతలు, ఇంతవరకు న్యాయ సలహాలు కార్యక్రమంలో గిఫ్ట్ డీడ్ గురించి న్యాయవాది శ్రీమతి వి మంజుల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త వి హారిక, సహకారం శ్రీ వి సాయి ప్రసాద్.
2: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్కు వెళ్లి ఏఐఆర్ అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె నవీన్ కుమార్.
1: ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం, ప్రపంచ వారసత్వ దినోత్సవం, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మొదలైన జిల్లా సమాచారం లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యాత పల్లి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. విద్యార్థుల మేధా సంపత్తిని పెంచడానికి పౌర గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసీనే శివనాథ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఠాకూర్ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎంపీ కేసీనే శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బందర్ రోడ్లోని కాకాని భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులు నాంది పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పౌర గ్రంథాలయాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలని తెలిపారు. ఇవి కేవలం పుస్తకాల పరిమితి కాకుండా సాంస్కృతిక, మానసిక, సృజనాత్మక వికాసానికి దోహదపడే వేదికలుగా మారాయని పేర్కొన్నారు. తాను చిన్నతనంలోనే ఈ ఠాగూర్ గ్రంథాలయాన్ని సందర్శించానని గుర్తు చేసుకున్నారు. చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ఎంపీలాడ్స్ నిధుల ద్వారా రినోవేషన్ చేపడుతున్నానని హామీ ఇచ్చారు. చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో పెరుగుతున్న దోమల సంఖ్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరం అన్నారు. విఎంసి కాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశ్వరం మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా నగరంలో ఉన్న కలవలో పొడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటున్నామని, ట్రాక్టర్ మెషిన్తో బోట్ల సహాయంతో సిబ్బంది కలవలో పర్యటించి గుర్రపు రెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్ళలేని చోట డ్రోన్ ని పంపించి ఎంఎల్ఐ స్ప్రే చేసి దోమల లార్వాలను ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్, స్ప్రేయింగ్, మరికొన్ని చోట్ల దోమ

లార్వాలను తినే గంబోజియా చేపలను విడుదల చేస్తూ నగరంలో దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకున్నప్పటికీ ప్రతి ఇంట్లో దోమలు ఉత్పన్నం అవ్వకుండా డ్రైడేగా పాటించాలని, అది శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవని అన్నారు. మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. విజయవాడ స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్ మహిళల రక్షణపై ట్రాఫికింగ్ అరకట్టండి, రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పిల్లలను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా చేయడం తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చర్యల ద్వారా ఈ సమస్యను అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాధితులకు భరోసా కల్పించడం, వారికి రక్షణ కల్పించడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు మెరుగు ఉన్నప్పటికీ కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడంతో పాటు శక్తి యాప్, ఇతర డిజిటల్ సాధనాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించడం, కేసుల విచారణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తత ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని పేర్కొన్నారు.

0: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడంతో పాటు శక్తి యాప్, ఇతర డిజిటల్ సాధనాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించడం, కేసుల విచారణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్త ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని పేర్కొన్నారు. పశు సంవర్ధక రంగం అభివృద్ధిలో కీలకమైన పశు ఔషధికి విక్రయ కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్ గా సేవలందిస్తాయని, వెటనరీ మందులతో పాటు అనుబంధ ఉత్పత్తులు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష తెలిపారు. కలెక్టరేట్ లో కలెక్టర్ లక్ష్మీష అధ్యక్షన జిల్లా స్థాయి ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. నందిగామ, తిరువూరు, మైలవరం పశు వైద్యశాలలో పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పడికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతలు ఉన్న అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందించి పాడి రైతులకు పశు వైద్య ఖర్చులు భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఔద్యోగిక సంఘాల ద్వారా పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, బ్రాండెడ్ డ్రగ్స్ తో పోలిస్తే జనరిక్ ఔషధాలు 40% నుంచి 80% వరకు తక్కువ ధరకు లభిస్తాయని తెలిపారు. కొండపల్లి బొమ్మలు, కొండపల్లి కిలా మన వారసత్వ సంపదని, వీటిని ఆదరించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లి బొమ్మల కాలనీలో బొమ్మల పండుగను జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, బొమ్మల తయారీ ఎక్స్పీరియన్స్ సెంటర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బొమ్మల పండుగను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాదని, మన చరిత్రను గుర్తు చేసుకునే రోజని, మన వారసత్వాన్ని కాపాడే సంకల్పం అన్నారు. మైలవర్గం నియోజకవర్గంలో ఉన్న కొండపల్లి కిల్లా మన ప్రాంతానికి గర్వకారణం అని, మన చరిత్రకు కిల్లా ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించబడిన కోట మన సంస్కృతి, మన వైభవం, మన శౌర్యానికి తర్పణ పడుతాయన్నారు. తరతరాలకు వస్తున్న ఈ హస్తకళను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. మన కొండపల్లి కిల్లాను కాపాడుకుందాం, మన బొమ్మలను ప్రోత్సహిద్దాం, మన వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్దాం అంటూ మైలవర్గం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖను కలుసుకుందాం.
1: మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ కె నవీన్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి వీరాంజనేయ చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన ఈ పాట

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: మీరు విన్న ఆ పాట శ్రీరంగ నీతులు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట విన్నారు. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం చక్రవర్తి. శ్రోతలు 101.7 MHz ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 14వ తేదీ గురువారం, అంటే రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు గురువారం, అంటే 14వ తేదీ రేపు రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.
1: ముద్దు, కొత్త కార్గిల్ చికెనే అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
1: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గిల్ చికెనే ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: చిత్రసీమ కార్యక్రమంలో తరువాత పాట విందాం. శ్యామ్ సింగరాయ్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట. గీత రచన సీతారామశాస్త్రి, సంగీతం మిక్కీజే మేయర్.

0: అనంతపురం జిల్లా ఎస్పీ వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేస్తున్నారు. కారు మరియు జీపులలో ప్రయాణించువారు సీటు బెల్ట్ను తప్పనిసరిగా ధరించాలి. ట్రాక్టర్ యజమానులు ట్రాలీ డోర్లు తెరిచి అధిక లోడును వేసుకుని వెళ్లరాదు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫారంను ధరించాలి. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుని వెళ్లరాదు. ఆటో డ్రైవర్ పక్కన ప్యాసింజర్లను కూర్చోపెట్టుకోరాదు. ప్రమాదకరంగా ఐరన్ రాడ్లను పైపులను ఆటోలలో వేసుకుని వెళ్లరాదు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి రోడ్డు భద్రతా నియమాలను అమలు చేస్తున్న పోలీసు వారికి సహకరించవలసినదిగా తెలియజేస్తున్నారు.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. నిన్ను చూడాలని చిత్రం కోసం రాజేష్ చిత్ర పాడిన ఈ పాట వినండి.

పూజాఫలం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9:00. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 14వ తేదీ గురువారం రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు ఈ గురువారం అంటే రేపు 14వ తేదీ రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968890 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాటు విందాం. సొమ్ము ఒకటిది సోకొకటిది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. వేటూరి సాహిత్యానికి సంగీతం రాజన్ నాగేంద్ర,

మీరు విన్న ఆ పాట సుఖదుఖాలు చిత్రం కోసం సుశీల పాడిన పాట విన్నారు. దేవులపల్లి సాహిత్యానికి సంగీతం అందించారు ఎస్పి కోదండపాణి. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. పట్నం పిల్ల చిత్రం కోసం జి ఆనంద్ పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి గారు. సంగీతం చక్రవర్తి.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: అనంతపురం జిల్లా SP వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలి. ప్రాణాలు కాపాడే హెల్మెట్ను నిర్లక్ష్యం చేయవద్దు. ద్విచక్ర వాహనంపై ఒకరు లేదా గరిష్టంగా ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. మైనర్లకు ద్విచక్ర వాహనాలు నడపటానికి ఇవ్వరాదు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి రోడ్డు భద్రతా నియమాలను అమలు చేస్తున్న పోలీసు వారికి సహకరించవలసినదిగా తెలియజేస్తున్నారు.
2: శ్రోతలు 101.7 MHz చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. పరమానందయ్య శిష్యుల కథ చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన ఈ పాట.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 14వ తేదీ అంటే గురువారం రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు, ఈ గురువారం అంటే 14వ తేదీ రేపు రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968990 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.

కార్యక్రమంలో తరువాత పాట విందాం. బ్యాచులర్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, సాహిత్యం శ్రీమణి, సంగీతం గోపీ సుందర్.

సిరి సంపదలు చిత్రం నుండి పాట విన్నారు. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9:30. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు.

కార్యక్రమంలో ముందుగా అనంతపురం జిల్లా సింగనమల నుంచి వ్రాస్తున్నారు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి. వీరంతా కోరుతున్న పాట దొరలు దొంగలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి గారు, సంగీతం సత్యం. విందామా?

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. అనంతపురం ఆకాశవాణి వారికి నమస్కారం అంటూ ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నారు. అనంతపురం రాణీనగర్ గుత్తి రోడ్ నుండి బజ్జప్పగారి రాజశేఖర్, సుజాత సూర్యదర్శిని శివలింగమ్మ, ఆంజనేయులు మూరిని రాజమ్మ, మూరిని కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, కరుణాకర్, చంద్రిక వీరంతా కోరుతున్న పాట విచిత్ర కుటుంబం. చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన ఈ పాట విందామా?

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ముఖాన మొటిమల
2: హై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: హై బాల్,
1: నడుగుల కామరా
2: హై బాల్,
1: బురద పుల్లా
2: హై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకుంటున్న సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా వజ్రకరూరు నుండి వ్రాస్తున్నారు కె లక్ష్మీదేవమ్మ, గోపి, హరి, రాధాకృష్ణాచారి, స్వరాజాచారి, తేజాచారి, తులసి, వందన, చరిత, వర్షిణి, ఉమా, కోమల, ప్రమీల, లలిత, రేఖ, వీణ, రాజేశ్వరి, జ్యోతి, రమ్య, షణ్ముఖ్, ఆదిశేష శర్మ వీరంతా కోరుతున్న పాట శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రం కోసం సుశీలమ్మ పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. విందామా?

అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. అనంతపురం మండలం కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుంచి వ్రాస్తున్నారు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న పాట జయం మనదేరా చిత్రం నుండి ఈ పాటను వినిపించమని విందామా.

శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 14వ తేదీ గురువారం, అంటే రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిని శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు గురువారం, అంటే రేపు రాత్రి 7:15 2255333 మరొక నంబర్, 2968890 STD కోడ్ 0855 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి వ్రాస్తున్నారు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్. వీరంతా కోరుతున్న పాట వేట చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట విందామా?

0: ముద్దు, కొత్త కర్రలు చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: పది లక్షల లాటరీ నాకు.
4: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
5: ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: అభిలాష కార్యక్రమంలో చివరిగా భువనగిరి విద్యానగర్ నుంచి వ్రాస్తున్నారు మహమ్మద్ బుర్హానుద్దీన్, ప్రీతి సురేష్, మాదాసు సత్యనారాయణ, ముత్యాలబాబు సదానంద్ గౌడ్, దాసరి రాజేశ్వర్, లలిత, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజాన్. వీరంతా కోరుతున్న పాట హంతకులొస్తున్నారు జాగ్రత్త చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి గారు, సంగీతం విజయ్ కృష్ణమూర్తి. విందామా?

0: చాలు అమ్మాయి, ఓ అమ్మాయి నువ్వు గమ్మత్తుగాయకురావాలి.
1: శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొంచెం సేపట్లో రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

0: రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సాంకేతికత నిత్య జీవన శైలిని పూర్తిగా మార్చేస్తున్న కాలంలో ప్రజల అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు కూరగాయలు, పండ్లు లేదా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా మార్కెట్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ట్రాఫిక్, ఎండలు, సమయాభావం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజలు మార్కెట్లకు వెళ్లేవారు. కాలం మారుతోంది, జీవనశైలి మారుతోంది, అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా పూర్తిగా రూపాంతరం చెందుతున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్ చేస్తే మనకు కావలసిన వస్తువులు నేరుగా ఇంటి ముంగటికి చేరుతున్నాయి. ప్రైవేట్ ఈ కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు ఇప్పటికే ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వినూత్న ఆలోచనతో డీజీ రైతు బజారుగా పిలిచే డిజిటల్ రైతు బజార్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతు బజార్లలో లభించే తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ఇతర నిత్యావసర వస్తువులను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ప్రజల ఇళ్లకు చేరువేసే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. మొదట విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సేవలు సత్ఫలితాలు ఇవ్వడంతో గుంటూరు, కాకినాడ జిల్లాలకు విస్తరించగా తాజాగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కూడా ప్రారంభమయ్యాయి. ప్రజలకు రైతు బజార్ ధరలకే ఇంటికే సరుకులు అందుతుండటం ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. డీజీ రైతు బజార్ సేవల ప్రధాన లక్ష్యం రైతు, వినియోగదారుడు మధ్య నేరుగా సంబంధాన్ని ఏర్పరచడం. సాధారణంగా రైతులు పండించిన కూరగాయలు, పండ్లు వినియోగదారుల వరకు చేరేలోపు మధ్యవర్తులు, రవాణా ఖర్చులు, నిల్వ సమస్యలు వంటి కారణాలతో ధరలు పెరుగుతుంటాయి. వినియోగదారుడు అధిక ధర చెల్లించాల్సి రావడం వ్యవసాయ మార్కెట్లో చాలా కాలంగా ఉన్న సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం రైతు బజార్లను డిజిటల్ రూపంలో ప్రజలకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ, మరో ప్రైవేటు సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సేవల ద్వారా ప్రజలు తమకు దగ్గరలోని రైతు బజార్ నుంచి నేరుగా ఆర్డర్ చేసుకుని తాజా సరుకులను ఇంటికే తెప్పించుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న డీజీఆర్బీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్, చిరునామా నమోదు చేయాలి. ఆ తర్వాత సమీప రైతు బజార్ను ఎంపిక చేసుకుని కావలసిన వస్తువులను ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటి వద్దకే అందుతాయి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మాత్రమే కాకుండా కొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రైతు బజార్ల ద్వారా మార్కెటింగ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సులభంగా సేవలు అందించగలుగుతున్నామని డీజీ రైతు బజార్ ప్రాజెక్టు మేనేజర్ వేణు తెలిపారు. ప్రస్తుతం కొన్ని నగరాల్లో మాత్రమే ఈ సేవలను ప్రారంభించామని, చిన్న చిన్న సమస్యలను అధ్యయనం చేసి భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు.
1: ఇది డీజీ రైతు బజార్ ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అండి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము రన్ చేస్తున్నాము. ప్లేస్టోర్ నుంచి యాప్స్ కస్టమర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వెబ్ అయినా సరే అవైలబుల్గా ఉందండి. సో ఇది

0: మెయిన్ ఎజెండా వచ్చేసి డీజీ రైతు బజార్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఆన్లైన్ సర్వీసెస్ రైతు బజార్ నుంచి, రైతు బజార్ కూరగాయలు ఆ రోజు రేటు నుంచి ఏ రోజు రేటు ఆ రోజు ప్రకారమే కస్టమర్స్ కి అందించాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వచ్చిన ప్రోగ్రామే ఇదండి. ప్రతిరోజు ఆదరణ పెరుగుతూ ఉంది. సో కస్టమర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి మనకి ఈజీ, ఎందుకంటే క్వాలిటీ వైజ్ గా డబుల్ గ్రేడింగ్ చేసి కస్టమర్స్ కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన విజయవాడలో పడమట్లో స్టార్ట్ చేసి 1 మంత్ లో డైలీ 50 ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి డే బై డే. మా టీం అందరూ ఇక్కడ ఉన్న స్టోర్ సూపర్వైజర్స్ అండ్ డెలివరీ బాయ్స్ ప్రెజెంట్ ఇక్కడ ఉన్న దానికి పడమటి నుంచి 8 కిలోమీటర్స్ రేడియస్ వరకు డెలివరీ చేస్తున్నాము. కృష్ణలంక తర్వాత కేదరాజుపేట కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఎంటైర్ విజయవాడకి డెలివరీ చేయాలని. ఇదే విధంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తిరుపతి ఇప్పుడు ప్రెజెంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. రిమైనింగ్ సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాము. రైతు బజార్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మన అప్లికేషన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.
1: ప్రస్తుతం విజయవాడలో ఈ సేవలు ప్రారంభించడంతో అధికారులు ప్రజలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని కృష్ణలంక, కేదరాశ్వరపేట ప్రాంతాల్లో ఉన్న రైతు బజార్ల నుంచి హోమ్ డెలివరీ సేవలు అందిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విజయవాడ డీజీ రైతు బజార్ అధికారి రామకృష్ణ తెలిపారు. రైతులు పండించిన కూరగాయలు రైతు బజార్ ధరలకే ప్రజలకు అందిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ముఖ్యంగా వేసవిలో మార్కెట్కు రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
2: ఇక్కడ వినియోగదారులకి నేరుగా ఫార్మ్ టు హోమ్ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వినియోగదారులకి చేరేలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ పథకాన్ని డిజీ రైతు బజార్ ద్వారా ఈ విజయవాడ పట్న ప్రజలకి అందించేలాగా మేము అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ హోమ్ డెలివరీ సౌకర్యాన్ని ఇస్తూ ప్లేస్టోర్లోకి డిజీ ఆర్బీఐ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని తద్వారా ఆర్డర్ పెట్టిన వినియోగదారులకు నేరుగా ఇంటికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్లస్ గ్రోసరీస్ ఐటమ్స్ కూడా ఇంటికి చేరువే చేయలాగా డిజీ రైతు బజార్ సేవలు కొనసాగిస్తాం సార్. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అటు రైతులకి, ఇటు వినియోగదారునికి, అలాగే నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు దొరికేలాగా ఉందని వల్ల బాగా ఇంట్రెస్ట్ తో ప్రజలు చాలా వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారండి. ఇంకా ఇంకా ఆర్డర్స్ వస్తాయన్నాయండి. అలాగే విజయవాడలో అతి త్వరలో కేదారేశ్వరపేట, కృష్ణలంక మరియు గొల్లపూడి ప్రాంతాలకు కూడాను ఆ రైతు బజార్లో ఈ డిజీ రైతు బజార్ ని ప్రారంభించబోతున్నాము. ఒక యాప్ ని ఆంధ్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటూ రైతులకు కూడా ఉపయోగపడేలాగా ఉన్న ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని నేరుగా ఈ బోర్డు రేట్ ప్రకారమే వినియోగదారు ఇంటికి చేరుతున్నాయి కాబట్టి అందరూ వినియోగించుకుని, అలాగే సేవా సంస్థలకు కానీ ఇటు స్కూల్స్కి కానీ కూడా ఇదే రేట్లో మేము చేర్చేలాగా ప్రయత్నిస్తున్నామండి. అందరూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం.
1: డీజీ రైతు బజార్ సేవలు ముఖ్యంగా ఉద్యోగస్తులు, మహిళలు, వృద్ధులు, మార్కెట్కు వెళ్లేందుకు సమయం లేని వారికి ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. రైతు బజార్ ధరలకే సరుకులు ఇంటికే రావటం వల్ల వినియోగదారులకు సమయం, నగదు రెండూ ఆదా అవుతున్నాయి. పైగా ప్రైవేటు యాప్లతో పోలిస్తే అదనపు ధరలు లేకుండా కేవలం స్వల్ప ఛార్జీలతోనే సేవలు అందించడం ప్రజలను ఆకర్షిస్తోంది. డీజీ రైతు బజార్ సేవలు రైతులకు కూడా పెద్ద మద్దతుగా నిలుస్తున్నాయి. సాధారణంగా రైతులు తమ పంటలను మార్కెట్కు తీసుకువెళ్లినప్పుడు సరైన ధరలు రాకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడాల్సి రావడం, నిల్వ సదుపాయాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కానీ డీజీ రైతు బజార్ ద్వారా రైతు పండించిన ఉత్పత్తి నేరుగా వినియోగదారుడి ఇంటికి చేరుతుంది. దీనివల్ల రైతులకు సరైన ధర లభించే అవకాశం ఉంటుంది. అలాగే మధ్యవర్తుల కమిషన్ భారం తగ్గుతుంది. రైతులు తమ ఉత్పత్తులను వేగంగా విక్రయించగలుగుతారు. వ్యవసాయ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ ఏర్పడటంతో రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో వినియోగదారులకు కూడా నాణ్యమైన తాజా కూరగాయలు అందుబాటులోకి వస్తున్నాయి. డీజీ రైతు బజార్ సేవలు వినియోగదారులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వేగంగా మారుతున్న జీవనశైలిలో సమయం ఎంతో విలువైనదిగా మారిన నేపథ్యంలో ఈ సేవలు ఉద్యోగస్తులు, ప్రజలకు పెద్ద ఊరటనిస్తున్నాయి. వ్యాపారులు, మహిళలు మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో నుంచే సరుకులు ఆర్డర్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రైవేట్ యాప్ల మాదిరిగానే ప్రభుత్వం కూడా వేగంగా హోమ్ డెలివరీ అందిస్తోందని, రైతు బజార్ ధరలకే సరుకులు రావడం చాలా సమయం కూడా ఆదా అవుతోందని, రైతు బజార్ల నుంచి నేరుగా సరుకులు రావడం వల్ల తాజా నాణ్యమైన కూరగాయలు, పండ్లు వినియోగదారులకు అందుతున్నాయని వినియోగదారుడు రమేష్ బాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
3: డీజీ రైతు బజార్ ఆన్లైన్ సేవల ద్వారా రైతు బజార్ పడమట విజయవాడ స్టార్ట్ చేయడం జరిగింది. గృహ అవసరాలకి వినియోగదారులకి చేరడం వల్ల రైతు బజార్కు వచ్చే వినియోగదారులకి ప్రత్యక్షంగా గాను, రాని వినియోగదారులకు పరోక్షంగా కూడా ఈ యొక్క డీజీ రైతు బజార్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా దీనివల్ల ఏంటంటే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను.
1: మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో ధరలు కూడా సాధారణ మార్కెట్లతో పోలిస్తే తక్కువగా ఉండటం ప్రజలకు మరింత ప్రయోజనకరంగా మారింది. అలాగే ఎండాకాలం, వర్షాకాలం వంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన

ఇబ్బందులు లేకుండా ఇంటికే డోర్ డెలివరీ అందించడం వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంది. ఇక మరోవైపు డిజిటల్ చెల్లింపుల సదుపాయం ఉండటంతో నగదు అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ విధంగా డిజీ రైతు బజార్ సేవలు సమయం ఆదా చేయడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకు సులభంగా అందించే ఆధునిక సేవగా ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. డీజీ రైతు బజార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం కేవలం హోమ్ డెలివరీ సేవలు అందించడం మాత్రమే కాకుండా వ్యవసాయ మార్కెటింగ్ రంగాన్ని ఆధునీకరించే ప్రయత్నం కూడా చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రైవేటు సంస్థలు వాణిజ్య రంగంలో అందిస్తున్న సేవలతో ప్రజలు కొన్ని నిమిషాల్లోనే సరుకులు ఇంటికే పొందే అలవాటుకు అలవాటు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి రైతు బజార్లను డిజిటల్ మార్కెట్గా మార్చడం విశేషం. ఇది కేవలం ప్రభుత్వ సేవల ఆధునీకరణ మాత్రమే కాదు, వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంగా కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు డెలివరీ వేగం, ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల స్పందన, రైతుల ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు ఈ సేవలను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సేవలు అందుబాటులోకి వస్తే రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, డిజిటల్ వ్యవసాయ మార్కెట్ వ్యవస్థకు ఇది ఒక గొప్ప ముందడుగు అని, భవిష్యత్తులో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా యాప్ల ద్వారా విక్రయించే పరిస్థితి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీజీ రైతు బజార్ సేవలు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో ఒక వినూత్న మార్పుకు నాంది పలుకుతున్నాయని చెప్పవచ్చు. రైతు బజార్ ధరలకే తాజా కూరగాయలు, పండ్లు ఇంటికే అందించడం ద్వారా వినియోగదారులకు సౌకర్యం కలిగించడంతో పాటు రైతులకు నేరుగా మార్కెట్ను కల్పిస్తున్నాయి. సాంకేతికతను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రైతుల ఆదాయం పెరగడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు అందడం, మధ్యవర్తుల వ్యవస్థ తగ్గడం వంటి అనేక ప్రయోజనాలను ఈ డీజీ రైతు బజార్ సేవలు తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు. డిజిటల్ యుగంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డీజీ రైతు బజార్ కార్యక్రమం ఒక వినూత్నమైన, ప్రజలకు ఉపయోగకరమైన వ్యవస్థగా నిలుస్తోంది. రైతు పండించిన తాజా కూరగాయలు, పండ్లు నేరుగా వినియోగదారుల ఇంటి ముంగిటికి చేరేలా రూపొందించిన ఈ వ్యవస్థ రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష బంధాన్ని బలోపేతం చేస్తోంది. మధ్యవర్తుల ప్రభావాన్ని తగ్గిస్తూ రైతులకు న్యాయమైన ధరలు అందించడమే కాకుండా వినియోగదారులకు రైతు బజార్ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు అందించడం ఈ సేవల ప్రత్యేకతగా మారింది. వేగంగా పెరుగుతున్న డిజిటల్ మార్కెట్ మరియు క్విక్ కామర్స్ పోటీ మధ్య ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి ప్రజలకు సులభతర సేవలు అందించడం విశేషం. సమయం ఆదా, తక్కువ ధరలు, నాణ్యమైన ఉత్పత్తులు, ఇంటికే డెలివరీ వంటి అనేక ప్రయోజనాలతో డీజీ రైతు బజార్ వ్యవస్థ ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి డిజిటల్ రూపం ఇచ్చే ఈ ప్రయత్నం భవిష్యత్తులో రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించే దిశగా కీలక పాత్ర పోషించనుందని చెప్పవచ్చు. సాంకేతికతను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ రైతు వినియోగదారుల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే ఈ డీజీ రైతు బజార్ కార్యక్రమం భవిష్యత్తులో ప్రజల దైనందిన జీవితంలో కీలక భాగంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హాయ్, నన్ను నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మనం హరివిల్లిలో ఉన్నాం అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీకు ఒక్కరోజు సహాయం చేసే ఛాన్స్ వస్తే మీ ఒక్కరోజు జీతాన్ని సహాయం చేస్తారా, ఆర్థిక సహాయం, లేదా మీ ఆ ఒక్కరోజు సమయాన్ని సహాయంగా ఇస్తారా, లేదా ఒకరోజు ఆ మాట సహాయం చేస్తారా? సో ఏం చేస్తారు అని చెప్పి అడిగాను కదా, మన లిజినెస్ ఆన్సర్స్ అయితే పంపించారు, చూద్దాం. కానూరు నుంచి తాతారావు గారు చందనాకి వందనం అంటున్నారు, మీకు కూడా వందనం. అండ్ అలాగే టైం స్పెండ్ చేస్తారట చెల్లపాన్నిమర్ మోనిషా మధురై తమిళనాడు నుంచి, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ఉదయం గాలి చల్లగా వీబీలో చందన మాట గలగల అంటూ, శుభోదయం చందన అంటూ రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి ధన సహాయం చేస్తారట, ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడని నుంచి, చందన గారు మీరు మా ముఖ చిత్రాలు మార్చి చాలా రోజులైంది, ఎప్పుడు మారుస్తారో ఎదురు చూస్తూ ఉన్నామంట. వస్తా వస్తా, ఆన్ ద వే, ఆ టైం కూడా దగ్గరికి వచ్చింది. అండ్ మాట లేదా టైం, ఈ రెండింటిలో ఏది కావాలన్నా సహాయం చేస్తారట భాస్కర్ గారు, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా సోషల్ సర్వీస్ టు చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటూ అపర్ణాజీ పంపించారనమాట తిరుపతి నుంచి, ఓకే, నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, మీరు ఇచ్చిన మూడు సలహాల్లో ఏది వచ్చినా మనస్ఫూర్తిగా చేస్తాను అంటున్నారు, అంటే ఏది చేయాల్సి వచ్చినా అని, ఓకే. నెక్స్ట్ ఇంకా సమయాన్ని సహాయం చేస్తారట అప్పలరాజు గారు పడని నుంచి, ఓకే, ఇందాక మీరు పెట్టారు నేను చూశాను. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ లతా గారు ఉయ్యూరు నుంచి, మాటలతో పాటు సమయాన్ని కూడా సహాయం చేస్తాం మేడం అంటున్నారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆర్థిక సహాయం చేస్తారట ఎవరు అని అంటే కోమలి కావ్యశ్రీ ఇద్దరు కూడా కాపుగల్లి నుంచి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా ఏది అవసరమైతే అది చేస్తా, కావాలంటే ఆ రోజు అతనికి కేటాయిస్తా అంటూ పంపించారు మల్లికార్జున్ గారు విజయవాడ.

నుంచి. ఓకే, నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి అరటి గురించి చాలా బాగా చెప్పారు. మా పెరట్లో అన్ని చెట్లలో అరటి ఎక్కువగా ఉంటాయండి అంటున్నారు. అండ్ చంద్ర గారు అన్నీ వింటూ ప్రశ్న విషయానికి వస్తే అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి టైం వెచ్చించి వారికి కావాల్సిన సహాయం చేస్తారట. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన, గుడ్ మార్నింగ్ అంటూ మాట సహాయం చేస్తారట పల్లవి గారు మచిలీపట్నం నుంచి. చేయండి చేయండి. అండ్ అలాగే పండును కోసేవడం కన్నా మొక్కను నాటడం నేర్పిస్తే అత్యుత్తమ సహాయం అంటున్నారు. టీచ్ ఏ మ్యాన్ టు ఫిష్ రేదర్ దాన్ గివింగ్ వన్ అంట. ఓకే, చేపను పట్టడం నేర్పిస్తారా చేపను ఇవ్వకుండా. ఓకే, బాగుంది మీ సహాయం. వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు అంటే ఉదయం టాపిక్కి తగ్గట్టు మంచి ప్రశ్న అడిగారు. మాట, మనిషి, డబ్బు, ఈ మూడు ముఖ్యమైన అవసరాలే. సమయాన్ని బట్టి ఒక్కో టైంలో ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది. ఎంత ధనమున్నా మనిషిని పలకరించే మనిషి లేకపోతే నిరుపేద కన్నా పేదవాడు. వారికి ఓదార్పు కొండంతయే ఎక్కి కొండను ఎక్కినంత బలం అంటూ పంపించారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఓ మనిషి పలకరింపు దూరమైతే తన మనసుని ఓదార్చే ఓ మాట పక్కన చేరగా అదే వయసుకు నవ్వు అందించే ఒక చేయి నిజంగా మరో జన్మకు చేయూత లాంటిది అంటున్నారు పాలంపల్లి నరసింహారెడ్డి గారు. బాగుంది, మరి మీరు ఇంతకీ ఈ మూడిట్లో ఏ సహాయం చేద్దాం అనుకుంటున్నారు అది కూడా చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు రంగారావు గారు ఫ్యామిలీ నుంచి పంపించారు. నేనైతే మాట సహాయం చేస్తా అంటున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా నేను కూడా మాట సహాయం చేస్తా అంటున్నారు కానూరు నుంచి తాతారావు గారు. సో చెప్పేశానండి, ఇందాక మీరు వినట్లేరు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుతున్నాను, రెడీగా ఉండండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఎవరి జయంతి సందర్భంగా మన ఇండియాలో సైంటిస్ట్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. మన ఇండియాలో సైంటిస్ట్ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదా, అది ఎవరి జయంతి సందర్భంగా చేస్తాం? తెలిస్తే 0866-24-88-814 నెంబర్కి ఆన్సర్ చేస్తూ ఉండండి. ఒక స్మాల్ బ్రేక్, తర్వాత ఒక మంచి సాంగ్ మీకోసం.

బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే నీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత?
3: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
2: అరే అంతేనండి, 60 రూపాయలే.
3: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
2: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
3: మరి రెండోది?
2: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
3: బాబోయ్, బతికించింది యూపీఐ.
2: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు

అలుపెరుగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: भारती FM 101.3
1: వింటున్నారు వివిధ భారతి 101.3. మరి నేనడిగిన నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్స్ చేసేసారు మన వాళ్ళు. ఇంతకీ ఏం క్వశ్చన్ అంటే, ఎవరి జయంతి సందర్భంగా మన ఇండియాలో శాస్త్రవేత్తల దినోత్సవాన్ని జరుపుకుంటాం, మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ తెలిస్తే పంపించండి అన్నాను. ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారో. అపల్రాజ్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి గొప్పగా కాకపోయినా కొద్దిగా డబ్బు సహాయం అయితే చేస్తారట. ఓకే, ఒక్కరోజు జీతాన్ని సహాయం చేయండి, అదే బెటర్. అంటే మరి బడ్జెట్ మనకి ఎక్కువ పడదు, అండ్ బట్ హెల్ప్ చేసిన వాళ్ళని కూడా అవుతాం. అది నెక్స్ట్. ఇంకా అగస్త్య పంపించారు తిరుపతి నుంచి. ఓకే, ఆయన బర్త్డే స్పెషల్గా చేస్తాము అంటూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహారెడ్డి గారి మాటల్ని ఏకీభవిస్తున్నాను, వారికి ధన్యవాదాలు అంటున్నారు. అండ్ రెండో ప్రశ్నకి నెట్వర్క్ ఇష్యూ ఇచ్చి ఆన్సర్ మింగేసిందంట. ఓకే, నో ప్రాబ్లం. వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి చేశారు మెసేజ్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, చెల్లిపండి ఇవ్వరు అండ్ మోనిష మధురై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. సో అది ఎప్పుడు డేట్ అనేది కూడా పంపించేశారు. ఓకే. అండ్ అలాగే కోమలయ్య కావ్యశ్రీ ఇద్దరు కూడా కాపుకల్ గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరింతకీ ఆన్సర్ ఏంటి అంటే, ఎవరి జయంతి సందర్భంగా మనం శాస్త్రవేత్తల దినోత్సవాన్ని జరుపుకుంటామంటే సివి రామన్ గారి జయంతి సందర్భంగా అన్నమాట. మరి ఈ రోజైతే మనకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి 10:45 మన హరివిల్లు అయిపోతుంది కాబట్టి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడిగేస్తున్నాను. ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి మనకు తెలుసు కదా, సో ఈ ఒలింపిక్స్లో మన ఇండియాకి జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఎవరు? సో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన ఆ క్రీడాకారుని పేరు, మన ఇండియాకి సంబంధించి ఆ క్రీడాకారుడు ఎవరు తెలిస్తే 0866248814 ఆన్సర్ చేసేయండి. ఒక స్మాల్ బ్రేక్, మంచి సాంగ్ మీకోసం.
2: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా,

అఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

రియల్లీ ఆసమ్ కదా సాంగ్ అయితే. మరి నేను చివరిగా అడిగిన క్వశ్చన్కి ఎవరెవరు ఆన్సర్స్ చేశారో చూసేద్దాం. మరి నేను అడిగిన చివరి క్వశ్చన్ ఏంటి, ఒలింపిక్స్లో మన ఇండియాకి జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఎవరు అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. ఎవరు పంపించారు అని అంటే కోమలి కావ్యశ్రీ ఇద్దరు కూడా కాపుగల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నూనె నుంచి శోభారాణి గారు, రంగారావు గారు, సివి రామన్ అంటూ పంపించారు ఇందాక దానికి. అండ్ అలాగే శ్రీమన్ నారాయణ మూర్తి గారు, సుజాత గారు ఫ్యామిలీ భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వేణుగోపాల్ దత్త గారు ఇప్పుడు వినిపించింది రెండో ప్రశ్నకు సమాధానం సివి రామన్ అంటూ పంపించారు. అండ్ ఈ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పేడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పెద్దపరిం నుంచి అబ్దుల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మూవల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అపర్ణ గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నా అంటూ సత్యభార్గవి గారు పంపించారనమాట. తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇందాకటిది కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ చేనేతిపూర్ నుంచి జ్యోతి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే నీరజ్ చోప్రా అనమాట. సో ఆ గేమ్ అప్పుడు జరిగినప్పుడు మాత్రం బిగ్గెస్ట్ సెన్సేషన్ అయిపోయింది ఆ గోల్డ్ మెడల్ సాధించడం అనేది. మరి అలాగా మన హరివిల్లో అయితే చక్కగా సాగింది కాబట్టి ఇక నెక్స్ట్ అయితే ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఇంతటితో నా ప్రోగ్రామ్స్

కూడా అయిపోయినాయి కాబట్టి త్వరలో మరి ఒక లిజనర్ అడిగినట్టు మీ అందరితో కలిసి సందడి చేసేందుకు వస్తాను. అండ్ ఎంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: भारती FM 101.3
1: సమయం 10:45 వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పట్ల చక్కటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే డాక్టర్ గారు, వేసవి కాలం వచ్చేసింది, ఎండలు బాగా ముదరడం ప్రారంభించాయి. ఇలాంటి సందర్భాల్లో షుగర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే మామూలు మనుషులతో పోలిస్తే ఈ వేసవి కాలంలో షుగర్ పేషెంట్స్కి ఎదురయ్యేటువంటి సమస్యలు అసలు ఏంటండి?
4: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫన్ కుమార్. ముఖ్యంగా మనం సమ్మర్ వస్తుంది కాబట్టి, ఆల్రెడీ సమ్మర్లోనే ఉన్నాం, మన సమ్మర్ వచ్చేసింది కాబట్టి, సో ఫస్ట్ షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలండి. అంటే HbA1c అనేది ఎవ్రీ 3 మంత్స్ చేసి 7 లోపల మెయింటైన్ చేయాలి, 7 లోపల ఉండేటట్టు చూసుకోవాలి. సో బేసికల్గా మనం సాధారణ ప్రజలతో పోలిస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళ శరీరం ఎండ తీవ్రతకు కొంచెం తొందరగా రియాక్ట్ అవుతుంది. ప్రధానంగా 5 సమస్యలు గమనిస్తూ ఉంటామండి షుగర్ పేషెంట్స్, షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి. ఫస్ట్ వచ్చేసి డిహైడ్రేషన్ రిస్క్ అండి, అంటే ఒంట్లో నీరు శాతం తగ్గిపోవడం అనేది మనం ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్లో చూస్తూ ఉంటాం ఎండాకాలంలో. తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా చూస్తుంటాం, అంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ అనేది రిస్క్ కొంచెం సమ్మర్ సీజన్లో షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్లో చూస్తుంటాము. అలాగే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది కూడా మనం ఈ సమస్య ఎక్కువగా అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్లో మనం సమ్మర్లో చూస్తుంటాము. ఇక కామన్గా చూసేది ఏంటంటే సోడియం పొటాషియం లెవెల్స్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటారు, అంటే లవణాలు సమతుల్యత కోల్పోవడం, అంటే మనకి సోడియం లెవెల్స్ తగ్గిపోవడం, పొటాషియం లెవెల్స్ తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలు కూడా డిహైడ్రేషన్ వల్లనే చూస్తూ ఉంటాము. ఇది కాకుండా అన్కంట్రోల్డ్ డయాబెటిక్ పేషెంట్స్లో మనం ఒక రేర్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ కీటోసిస్ కానీ డయాబెటిక్ కీటోఅసిడోసిస్, అంటే దీర్ఘకాలికంగా షుగర్ కంట్రోల్ అయినప్పుడు బాడీ స్టార్వేషన్లోకి వెళ్ళిపోయి సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేని పొజిషన్లో ఒక పేషెంట్ కీటోసిస్ లేదా కీటోఅసిడోసిస్లోకి వెళ్ళే రిస్క్ కూడా మనం ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువగా డిహైడ్రేషన్ వల్లే అన్నిటికీ లింక్ అనేది ఉంటుందండి. సో ఇది మనం ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి సమ్మర్ లో చూస్తూ ఉంటాము. కాబట్టి షుగర్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా తమ తమ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటూ షుగర్ తరచుగా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్, అంటే ఒక గ్లూకోమీటర్లో తరచుగా షుగర్ చెక్ చేసుకుంటడం వల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ ని మనం చాలా వరకు దూరంగా ఉంచవచ్చు.
3: అయితే డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, ఎండలకి ఇప్పుడు చెప్పిన సమస్యలకి అసలు సంబంధం ఏంటండి?
4: అంటే బేసికల్గా ఏంటంటే అన్నిటికి మూల కారణము షుగర్ కంట్రోల్ లేకపోవడంతో పాటుగా మనకి బయట పెరిగిన వాతావరణం వేడి వల్ల వచ్చే డిహైడ్రేషన్ వల్ల అండి. అంటే నేను సింపుల్ భాషలో చెప్పాలంటే అది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. సో జాగ్రత్తగా వింటే ఏంటంటే ఎండాకాలంలో బాగా చెమటలు పడినప్పుడు బాడీలో ఉండే నీటి శాతం తగ్గిపోయి డిహైడ్రేషన్కి లోనైనప్పుడు ఎప్పుడైతే నీరు తగ్గుతుందో షుగర్ కాన్సన్ట్రేషన్ పెరిగి పర్సన్ యొక్క మూత్రం కూడా చిక్కబడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డిహైడ్రేషన్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు పేషెంట్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రిస్క్ జరుగుతూ ఉంటుంది. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కరెక్ట్ టైంలో మనం గుర్తుపట్టకపోతే దాని ఎఫెక్ట్ సరిపడా నీరు తాగినప్పుడు, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు దాని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒక ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి అక్యూట్ కిడ్నీ ఇంజురీస్ కు పేషెంట్కి లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బేసికల్గా ఏంటంటే అన్నిటికీ ఈ షుగర్ కంట్రోల్ లేకపోవడము ప్లస్ డిహైడ్రేషన్ ఒకదానికొకటి తోడవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది అప్పటి వరకు, అంటే కిడ్నీ ఫంక్షన్ డిరేంజ్మెంట్, అంటే కిడ్నీ సమస్యల్లో 2 రకాలు

0: ఉంటాయి. అది వచ్చేసి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఏ వయసు పర్సన్కైనా సరే, అంటే అప్పటిదాకా నార్మల్గా ఉన్న పర్సన్ అయినా సరే, షుగర్ ఉన్న వాళ్ళైనా సరే, షుగర్ లేని వాళ్ళైనా సరే, సడన్గా ఒక 10-15 మోషన్స్ అయినప్పుడు బాడీలో ఉండే నీరు శాతం అంతా ఒక్కసారిగా బాడీలోంచి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే, వాళ్ళు సరిపడా దాన్ని డిహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోలేకపోతే ఆ కిడ్నీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. సో దానివల్ల సీరం క్రియాటిన్ లెవెల్స్ నార్మల్గా ఉండాల్సిన స్థాయి కంటే ఎప్పుడైతే పెరుగుతాయో దాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీగా పరిగణిస్తాం. సో ఈ రిస్క్ నార్మల్ పర్సన్స్ కంటే షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి కొంచెం ఎక్కువగా. సో ఎప్పుడైనా సరే షుగర్ కంట్రోల్ లేనప్పుడు, ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, డిహైడ్రేషన్ బాడీలో సరిపడా ఫ్లూయిడ్ లేనప్పుడు మనం ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీని స్టార్టింగ్లోనే మనం గుర్తిస్తే సింపుల్గా ఫ్లూయిడ్ మేనేజ్మెంట్తో మనం కిడ్నీ ఇంజురీని రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఈ రిస్క్ జస్ట్ సమ్మర్ సీజన్లో ఎక్కువ కాబట్టి మనం షుగర్ పేషెంట్స్కి ఈ అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎవరైనా సరే షుగర్ పేషెంట్స్ కంట్రోల్లో ఉందా లేదా, ఫస్ట్ షుగర్ కంట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి. యూరిన్ తక్కువ వస్తున్నట్టు ఉన్నా, లేకపోతే యూరిన్లో మంట ఉన్నా, కడుపులో పొత్తికడ భాగంలో నొప్పి ఉండి, ఫీవర్, మధ్య మధ్యలో జ్వరం, చలితో వస్తూ ఉన్నా సరే, ఏమన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది చెక్ చేయించుకుని, డాక్టర్ దగ్గర, ఫిజిషియన్ దగ్గర చెక్ చేయించుకుని, దానికి సరైన సమయంలో వైద్యం అందిస్తే కనుక ఇది సింపుల్గా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ చేయాల్సిన దానికంటే ముందు ఏంటంటే షుగర్ కంట్రోల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. తరచుగా షుగర్ చెకప్ చేసుకుంటూ ఇంట్లోనే వారానికి ఒక 2-3 సార్లు షుగర్ వాల్యూస్ని నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు.
1: డాక్టర్ ఫణికుమార్ గారు ఇప్పుడు చెప్పారు, మీరు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా సమ్మర్లో ఈ షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా. అయితే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చిన విషయం షుగర్ పేషెంట్స్కి ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించాలి, ఆ లక్షణాలు ఏంటి అసలు?
0: సార్, ముఖ్యంగా నేను సబ్జెక్ట్ని చాలా సింపుల్గా చెప్పదలుచుకుంటున్నాను. ఈ చెప్పే ముందు కామన్గా నన్ను పేషెంట్స్ ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ అడిగే ఒక చిన్న డౌట్ గురించి చెప్తాను. అదేంటంటే 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి షుగర్ మందులు వాడేవాళ్ళు కూడా సడన్గా వచ్చి అమాయకంగా, సార్ మా ఊర్లో అందరు అడుగుతున్నారు మీరు చూసేది బ్లడ్ షుగర్నా యూరిన్ షుగర్నా అని ఒక చిన్న కామన్ అడుగుతున్నారు, దాంట్లో తప్పులేదు. సో బేసికల్గా దానికి సమాధానం ఏంటంటే, మనిషి ఎవరైనా సరే అది బ్లడ్ షుగరే. ఎప్పుడైతే శరీరంలో షుగర్ కంట్రోల్ లేదో ఆటోమేటిక్గా కిడ్నీ సహా భారాన్ని యూరిన్ ద్వారా షుగర్ క్లియర్ చేసి దానికి ట్రై చేస్తున్నప్పుడే, దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్ లేనప్పుడు కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యేవి. సో బేసికల్గా ఏంటంటే షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి యూరిన్లో షుగర్ పోతూ ఉంటుంది. ఓకే, దానివల్ల మా క్లినికల్ భాషలో దానికి గ్లైకోసోరియా అంటారు. సో బ్యాక్టీరియా ఏదైతే క్రిములు ఉన్నాయో దానికి షుగర్ అంటే ఇష్టం, అంటే అది ఆ షుగర్నే అది ఆహారంగా తీసుకుని అది వృద్ధి చెందుతూ ఉంటుంది. సో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ చాలా తొందరగా ఉంటుంది. ఓకే, దానివల్ల ఏంటంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ని మనం ఫస్ట్ దశలో గుర్తిస్తే కనుక దానికి లక్షణాలు ఎలా ఉంటాయి కూడా చెప్తాను. యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు, కానీ అది కొంచెం లేట్ అయితే ఏంటంటే అది యూరినరీ అంటే లోవర్ యూరినరీ నుంచి అప్పర్ యూరినరీ పైలోనెఫ్రైటిస్ అనే సమస్య కూడా దారితీసే అవకాశం ఉంది. సో బేసికల్గా స్టార్టింగ్లోనే మనం లక్షణాలు ఎలా ఉంటాయంటే, తరచూ యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం రావడం, యూరిన్ వెళ్తున్నప్పుడు చివరిలో మంటగా ఉండడం, మూత్రం వేడిగా వచ్చినట్టు అనిపించడం, పదే పదే మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండడం, అది కాకుండా సడన్గా మూత్రంలో స్మెల్ మారి కొంచెం ఫౌల్ స్మెల్ అంటే అసహజమైన స్మెల్ రావడం, లేకపోతే పొత్తి కడుపును నొప్పి, తరలి తరలిగా చలి రావడం, నీరసం, ఆకలి తగ్గడం, ఇవన్నీ ఉంటే ఏంటంటే మన యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది డాక్టర్ని కలిసి డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఉంటుంది. తర్వాత కొత్తగా షుగర్ వచ్చే వాళ్ళు చాలామంది యూరిన్ ఇన్ఫెక్షన్స్తోనే బయటపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి జెనిటల్ ఇన్ఫెక్షన్స్తోనే గైనకాలజిస్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తరచుగా యూరిన్ మంట వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ర్యాండమ్గా షుగర్ చెక్ చేసి, ఓకే నీకు షుగర్ ఉంది కాబట్టి ఇట్లా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు గుర్తుపెట్టుకుని తరచుగా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం, రాత్రులు ఎక్కువగా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం, అతి దాహం, అతిమూత్రం, అంటే యూరిన్ ఎక్కువ పోతున్నప్పుడు ఏంటంటే బాడీ డిహైడ్రేషన్కి లోనై అతి దాహం, మళ్ళీ నీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మనం షుగర్ని కన్ఫర్మ్ చేసి దానికి సరైన వైద్యం అందిస్తే ఈ ప్రాబ్లమ్ మనం చాలా వరకు సాల్వ్ చేయొచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మేము వాడే లేటెస్ట్ షుగర్ మెడిసిన్స్లో కూడా కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే SGLT2 ఇన్హిబిటర్స్లో కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి అది మేము పేషెంట్స్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి లక్షణాలు ఏదైనా ఒకటే కాబట్టి యూరిన్లో మంట రావడం, కడుపులో నొప్పి రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, మధ్య మధ్యలో చలి రావడం ఉన్నప్పుడు ఏంటంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ చెకప్ చేయించుకుని దాన్ని మనం స్టార్టింగ్ దశలోనే గుర్తిస్తే సింపుల్గా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళ మూత్రం చాలా దుర్వాసన, అదొక రకమైన

0: అటువంటి వాసన వస్తుంది అని చెప్పి చెబుతుంటారు. మీరు ఇప్పుడు చెప్పారు కూడా, అది ఏమిటి మామూలు వాళ్ళకి మూత్ర విసర్జన అమోనియా వాసన యూరియా వాసన
1: అంటారు.
0: ఎక్కడన్నా భూమి మీద అంటే ఇప్పుడు లేదనుకోండి, అందరు వాష్రూమ్లు వాడుతున్నారు, ఎప్పుడన్నా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఏదైనా బయట బహిర్భూమిలో పోస్తే అక్కడ చీమలు బాగా పాకుతాయి అని వాళ్ళు అంటుంటారు డాక్టర్ గారు. ఇది మరి మీరేమంటారు?
1: నిజమేనండి. అది ఆ సినిమాలో ఒక సినిమాలో చూసాము. అది ఆల్రెడీ అది బేసికల్గా ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు బ్లడ్లో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతాయో కిడ్నీస్ ఆ అధిక షుగర్ని యూరిన్ ద్వారా క్లియరెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు యూరిన్లో కూడా షుగర్ లెవెల్స్ అనేది ఉంటుంది. కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ నార్మల్ పర్సన్స్తో పోలిస్తే షుగర్ వాళ్ళకి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ అండి.
0: డాక్టర్, ఇందాక మీరు కిడ్నీల మీద ప్రభావం ఉంది, షుగర్ సరిగా కంట్రోల్లో లేకపోతే అని చెప్పారు. అందులో ఈ సమ్మర్లో వేసవి కాలంలో ఇంకా జాగ్రత్త వహించాలి అని చెబుతూ, అసలు కిడ్నీలకి సమ్మర్లో ఉండేటువంటి ఇబ్బందులు రిస్క్ గురించి ఒకసారి చెప్పండి. అసలు
1: కిడ్నీలకి సమ్మర్లో ఉండే డైరెక్ట్ రిస్క్ వచ్చేసి ఇందాక నేను చెప్పిన అక్యూట్ కిడ్నీ ఇంజురీయే. బేసికల్గా అది ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళ గురించే కాకుండా నార్మల్ పర్సన్స్ గురించి అయినా మాట్లాడదాము. ఎవరైనా సరే సడన్గా ఒక 4-5 సార్లు వామిటింగ్స్ అయ్యి ఒక 5-6 సార్లు విరోచనాలు అయితే ఖచ్చితంగా మీరు దానికి డీహైడ్రేషన్ని కరెక్ట్ చేయడానికి సరిపడనంత వాటరు మజ్జిగ, నార్మల్ పర్సన్ షుగర్ పేషెంట్ కాకుండా కంట్రోల్లో ఉండే షుగర్ పేషెంట్ అయితే కొన్ని కొబ్బరి నీళ్ళు అలా ద్రవ పదార్థాలు తీసుకుని ఆ డీహైడ్రేషన్ని సెట్ చేసుకుని కేవలం మీరు ఏ టెస్ట్ చేయకపోయినా సరే యూరిన్ సరిగ్గా వస్తుందా లేదా చూసుకుంటూ ఉంటూ సరే మోషన్స్ అయినా దానికి స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకుని యూరిన్ అవుట్పుట్ బాగుందా లేదా చూసుకుంటూ, యూరిన్ అవుట్పుట్ చూడడానికి ఏ బ్లడ్ టెస్ట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సడన్గా ఒక పేషెంట్కి ఒక 5-6 సార్లు మోషన్స్ అయ్యి తర్వాత యూరిన్ సరిగా రానట్టు ఉండి ఆయాసం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి క్రియాటిన్ అనే బేసిక్ చెకప్, మన పిహెచ్సిలో సరే ఎక్కడైనా సరే క్రియాటిన్ అనేది మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇనీషియల్ దశలో డీహైడ్రేషన్లో ఏంటంటే క్రియాటిన్ పెరిగినప్పుడే మనం యాక్షన్ తీసుకుని సరిగ్గా ఫ్లూయిడ్స్ రీసస్టేట్ చేసి ఆ కిడ్నీ అనేది ఎటువంటి డీహైడ్రేషన్ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడకుండా మనం రికవర్ చేసే అవకాశం ఉంది. సో బేసికల్గా ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఎవరైనా సరే నార్మల్ పర్సన్కి కూడా డీహైడ్రేషన్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ టైంలో ఎక్కువగా మోషన్స్ టైంలో వచ్చే అవకాశం. ఇది కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. దీనివల్ల మళ్ళీ ఫ్యూచర్ లో ఎటువంటి కిడ్నీ సమస్యలు రావు. దీని పేరే అక్యూట్ కిడ్నీ ఇంజురీ. సో ఇదేంటంటే సడన్ గా కిడ్నీ పనితీరు డ్రాప్ అవ్వడం బేసికల్ గా డీహైడ్రేషన్స్ లేకపోతే వామిటింగ్స్ మోషన్స్ లేకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను, నార్మల్గా ఉన్న పేషెంట్ అయినా సరే ఎండాకాలంలో డీహైడ్రేటెడ్ స్టేట్లో 1 లేదా 2 పెయిన్ కిల్లర్స్ అంటే డాక్టర్ సలహా లేకుండా సొంతంగా వైద్యం చేసుకుని పెయిన్ కిల్లర్స్ అంటే ఎన్ఎస్ఐడ్ గ్రూప్కి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ కనుక వేసుకున్నా సడన్గా కిడ్నీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో డీహైడ్రేటెడ్ స్టేట్లో ఒళ్ళునొప్పులు ఉన్నాయి కదా అని చెప్పి సొంత వైద్యం చేసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా ఉంటే కిడ్నీకి ఎటువంటి రిస్క్ ఉండదు. కాబట్టి ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ రిస్క్ ఎవరికంటే డీహైడ్రేటెడ్ స్టేట్లో వచ్చే అవకాశం ఉంది. ప్లస్ అదే డీహైడ్రేటెడ్ స్టేట్లో పెయిన్ కిల్లర్స్ వాడితే ఇంకా రిస్క్ అనేది డబల్ అవుతుంది. కాబట్టి సొంతంగా నొప్పి మాత్రలు ఎక్కడ పేషెంట్స్ వాళ్ళంతర వాళ్ళు వేసుకోకూడదు. ఇంకా బాగా నొప్పి భరించలేనప్పుడు డాక్టర్కి అందుబాటులో లేనప్పుడు మీరు పారాసెటమాల్ టాబ్లెట్ మాత్రం వేసుకోవచ్చు, అది మాత్రమే సేఫ్. ఇంకా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ మీరు సొంత వైద్యం కింద వేసుకోకూడదు, దీనివల్ల కూడా కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
0: డాక్టర్ ఫణికుమార్ గారు, సమ్మర్లో బాగా బయట తిరిగినటువంటి వాళ్ళు చాలామందికి కళ్ళు తిరగడం, కండరాలు పట్టేయడం ఇవి జరుగుతుంటుంది. ఇది కేవలం ఆయన ఎండలో బాగా తిరగడం వల్ల జరిగినటువంటి ఇబ్బందేనా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉంటాయంటారా?
1: లేదండి, బేసికల్గా ఇది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే సమ్మర్లో బయట మనం ఎండలో తిరిగినప్పుడు విపరీతమైన చెమట పట్టడం వల్ల కూడా మన శరీరంలో సోడియం, పొటాషియం క్లోరైడ్ లాంటి లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ వచ్చి కూడా దీనివల్ల పేషెంట్స్ విపరీతమైన నీరసం, కండరాలు పట్టేయడం అంటే మజిల్ క్రాంప్స్, కన్ఫ్యూజన్ అంటే అయోమయంగా ఉండడం, కొంతమందికి ఎక్కిళ్ళు రావడం సోడియం తగ్గినప్పుడు, తర్వాత గుండె వేగంగా కొట్టుకోవడం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఇర్రెగ్యులర్ పల్స్, తర్వాత కొంతమందికి ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అండి. సో అట్లా మీకు అయోమయంగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఫిజిషియన్ని కలిసి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా అనేది చెక్ చేయించుకునే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి, బీపీ మెడిసిన్స్లో కొంతమంది కొన్ని బీపీ డయాబెటిస్ వాళ్ళు కూడా డీహైడ్రేషన్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సమ్మర్కి తగ్గట్టు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మనం దాన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. సో బేసికల్గా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మంచి నీళ్లు బాగా తీసుకోవాలి, తర్వాత

0: మజ్జిగ బటర్ మిల్క్ చిటికెడని తుప్పేసి నిమ్మకాయ నీళ్ళు, షుగర్ వేయకూడదండి. చాలామంది ఏంటంటే షుగర్ వేసిన తర్వాత నీరసం తగ్గుతుంది అనుకుంటారు, అది తాత్కాలికంగా మాత్రమే. షుగర్ వేయడం వల్ల మళ్ళీ షుగర్ పెరిగి మళ్ళీ డిహైడ్రేషన్ పెరిగి మళ్ళీ నీరసం పెరుగుతుంది. కాబట్టి ప్లెయిన్ మజ్జిగ చిటికెడని తుప్పేసి నిమ్మకాయ నీళ్ళు లేకపోతే ORS బాగా నీరసంగా ఉంటే తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవచ్చు, అది కూడా లేత కొబ్బరి నీళ్ళు, ప్రొవైడెడ్ పేషెంట్కి షుగర్ కంట్రోల్లో ఉండాలి, కిడ్నీ సమస్యలు ఆల్రెడీ ఉండే వాళ్ళు కొబ్బరి నీళ్ళు తక్కువ తీసుకోవాలి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆరెల్వి పణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. కామన్ గుడ్ ఫండ్ సీజీఎఫ్ కింద రాష్ట్రంలో 706 ఆలయాలు మంజూరైనట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. టీటీడీ సహకారంతో ప్రతి నియోజకవర్గంలో 25 నుండి 35 ఆలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తే ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం 98 కోట్ల రూపాయలు విడుదల చేసిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కదుల దుర్గేష్ తెలిపారు. కాకినాడ నుంచి హర్యానా రాష్ట్రంలోని హిజార్ వెళ్లే నూతన రైలును కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో నిన్న జెండా ఊపి ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లో 1523 బోధనా పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏపీ తెలంగాణ తాగునీటి అవసరాల మేరకు కృష్ణా జలాలను వినియోగించుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు. సాగర్లో 15 వరకు ఏపీకి 10 టీఎంసీల వినియోగానికి కేఆర్ఎంబీ అనుమతిచ్చింది. అలాగే తెలంగాణకు సాగర్ నుంచి 16, శ్రీశైలం నుంచి 6 టీఎంసీల వినియోగానికి అంగీకారం తెలిపింది. ఏలూరు జిల్లాలో జనగణనలో భాగంగా ఇండ్ల గణన సర్వే పనులు 2 రోజుల్లోగా 50% పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కె విట్ల సెల్వి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపుతోంది. అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరికొన్ని గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడు, రాయలసీమ కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సుప్రసిద్ద భారతీయ రచయిత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఆర్కే నారాయణ్ పేరుతో సుప్రసిద్దులైన రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి వర్ధంతి ఈరోజు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: Jyoti FM 101.3.
1: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతితరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

Yes, Vintu Naru with Bharati FM 101.3 with me, Jyoti. 11 hours, 12 minutes, 29 seconds lo undi VB clock and cinema kaburlu. Program lo unnam. ఒక మాస్ మసాలా చిత్రాన్ని కరెక్ట్గా తీస్తే ఆ సినిమా సక్సెస్ను అంచనా వేయటం ఎవరి వల్ల కాదు. అందుకు బలమైన సంకల్పం ఉండాలి. మరి తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో హీరోలు, వాళ్ళ అకౌంట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, కానీ ప్రతి హీరోకి తన సినీ ప్రస్థానంలో ఒక మైలురాయి లాంటి సినిమా, స్టార్డమ్ తీసుకొచ్చినటువంటి సినిమా. ఆ హీరో పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా మాత్రం ఒకటి ఉంటుంది, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అడవి రాముడు, మెగాస్టార్ చిరంజీవి గారికి ఖైదీ. ఇలా ప్రతి హీరోకి ఓ టర్నింగ్ పాయింట్. అండ్ ఈ రోజు సినిమా కబుర్లలో 19 ఇయర్స్ యంగ్ హీరో తన సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సినిమా, 2003లో జాతరను తలపించిన సినిమా, తారక్ జక్కన్న సినిమా కబుర్లు. మాట్లాడుకుందామా? బిఫోర్ దట్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మీకోసం వచ్చేస్తుంది. శంకర్ మహదేవన్, రనయన రెడ్డి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో జనతా గ్యారేజ్ మూవీ నుంచి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,
2: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి ఇది మనందరి

సినిమా గురించి చెప్తాను అన్నాను కదా, ఈ రోజు సినిమా కబుర్లలో అప్పటికే స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో ఎన్టీఆర్ కి రాజమౌళికి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇంటర్వల్ బ్యాక్ డ్రాప్ తో సంభాషణల రచయిత రత్నంతో కలిసి నెల రోజుల్లో కథ రెడీ చేశారు రాజమౌళి. 2002 డిసెంబర్ లో స్టార్ట్ చేసిన సినిమా 2003 మేలో కంప్లీట్ అయింది. ప్రీ రిలీజ్ పోస్టర్, ఆడియో రెస్పాన్స్, వర్కింగ్ స్టిల్స్ తో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది ఈ సినిమాకి. ఆది సినిమాతో వినాయక్ జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నట్టు చూపించి బాక్సాఫీస్ హిట్ కొడితే, రాజమౌళి సింగమలేతో మన ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తనలోని నటనను కంప్లీట్ గా బయటకు తీసుకొచ్చారు. ఎస్, అదే సింహాద్రి. సినిమా కబుర్లు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రాజమౌళి గారి గురించి చెప్పాలి అంటే హీ నోస్ ద లాజిస్టిక్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ అన్నమాట. ప్రాజెక్ట్ ఎందుకంటే ఆయన ప్రతి సినిమాతో అతన్ని ఆయనకు ఛాలెంజ్ చేసుకుంటారనమాట. హీ ఛాలెంజెస్ హిమ్సెల్ఫ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దట్ టూ కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి అస్సలు మిస్ అవ్వవు అన్నమాట. ఒక మాస్ యాక్షన్ డైరెక్టర్ కి కరెక్ట్ కటౌట్ తగిలితే వచ్చే రిజల్ట్ బాక్స్ ఆఫీస్ హిట్. సో ఎలివేషన్స్ ఇవ్వడంలో కూడా మన రాజమౌళి గారు దిట్ అనమాట. అండ్ యూనో ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటే ఎంత లోతైనా ఆ లోతెంతో ముందే తెలుసుకుని ఎన్ని కష్టాలు పడైనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారనమాట. తీసుకుని సక్సెస్ సాధించి తీరుతారు. ప్రతి హీరోలో ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. అదేంటో పట్టుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మూవీలో అవి హైలైట్ చేస్తారు. మరి ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ ను అమాంతం పెంచింది జక్కన్న సింహాద్రి సినిమా. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ బాద్షా చిత్రం నుంచి దళేర్ మెహందీ రనేన రెడ్డి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఏ కొట్టినో తిట్టినో తాడి బొట్టు కొట్టినో నువ్వు.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత?
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

11:33 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. బ్యూటిఫుల్ మూవీ సింహాద్రి కబుర్లు మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇమోషన్స్ విషయానికి వస్తే తన మూవీలో ఆ ఇమోషన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి, చెప్పుకున్నాం కదా. ఎలివేషన్స్ విషయంలో మంచి పేరుంది రాజమౌళి గారికి. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే రన్ టైం మొత్తం ఇంట్రెస్టింగ్ గా, ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, అది కామెడీ అయినా సస్పెన్స్ అయినా సెంటిమెంట్ అయినా ఏదైనా సరే స్క్రీన్ నుంచి కదలనివ్వకుండా చేయడం ఆయన స్పెషాలిటీ. కథ చాలా సింపుల్ గా ఉన్నా పోర్ట్రే చేసే విధానం, కేరళలో ప్రకృతి వైద్యం ఫేమస్, సో ఇలాంటివన్నీ కూడా తీసుకుంటారనమాట సినిమా గురించి. ఆ పోర్ట్రే చేసిన విధానం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మరి కేరళలో ప్రకృతి వైద్యం గురించి, పని మీద అక్కడికి వెళ్లిన హీరో ఆ రాష్ట్రంలో బాలనయ్యర్ గ్యాంగ్ ను వాళ్లు చేసేటువంటి అన్యాయాన్ని అడ్డుకోవడం, భాష రాని రాష్ట్రంలో అక్కడి ప్రజలతో దేవుడిగా సింగమలైగా పాలాభిషేకం చేయించుకోవడం, సో ఫ్లాష్ బ్యాక్ కదా.

అన్నమాట ఇదంతా కూడా. అండ్ అలాగే తన వాళ్లను చంపిన వాళ్ల మీద ఒక కామన్ మ్యాన్ కి ఎంత కసి ఉంటుందో కళ్లతో హావభావాలతో తారక్ ప్రదర్శించిన తీరుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు ప్రేక్షకులు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

11:40:20 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సింహాద్రి. సినిమా కబుర్లు మాట్లాడుకుంటున్నాం కదా. హీరో అజ్ఞాతవాసంలో ఉంటూ తన గతాన్ని ఎవరికీ తెలియనీయకుండా ప్రశాంతంగా గడుపుతూ ఉండటం, టైం వచ్చినప్పుడు పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవ్వటం మనం ఎన్నో సినిమాల్లో చూసాం కదా. రజనీకాంత్ గారి భాష గాని, బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి గాని, చిరంజీవి గారి ఇంద్ర గాని, ఇలా ఎన్నో సినిమాల్లో మనం చూసాం. అన్ని రికార్డులు కొల్లగొట్టినవే. సింహాద్రి సేమ్ స్టైల్, కానీ మాస్క్ కిక్కిచ్చే అంశాలు కావలసినన్ని యాడ్ చేశారు మన జక్కన్న. కేరళ ఎపిసోడ్ ని పూనకాలొచ్చేలా రాయించారనమాట. హీరో క్యారెక్టర్ కి పోటా పోటీగా విలన్ పాత్ర ఉంటుంది. విలన్స్ గా రాహుల్ దేవ్, ముఖేష్ ఋషి తమ పాత్రలకు ప్రాణం పోసారని చెప్పాలి. అండ్ భానుచందర్, సీత, నాజర్, సంగీత, శరత్ సక్సేనా, కోటగారు, బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ అన్ని పాత్రలను కూడా ది బెస్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు. హీరోయిన్ భూమిక క్యారెక్టర్కు తగ్గట్టుగా చక్కగా ఒదిగిపోయారని చెప్పాలి, చాలా క్యూట్గా. అండ్ సెకండ్ హీరోయిన్గా గ్లామరస్ అంకిత, అందరికీ గుర్తుంది కదా.

ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. నాగా చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషాల్ పాడినటువంటి ఏఎం రత్నం గీతం విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ప్రకటనలు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది.

0: convoy, reducing it to less than half. The chief ministers of Uttar Pradesh, Madhya Pradesh and Delhi have announced measures to reduce the use of official vehicles by ministers, MLAs and public representatives. Uttar Pradesh Chief Minister Yogi Adityanath has ordered a 50% reduction in the vehicle fleets of the CM, ministers and other officials, and directed that unnecessary vehicles be removed from official convoys. The government has increased the import duty on gold and other precious metals effective today. In a statement, the Minister of Finance said the gold and silver findings will attract 5% duty, while platinum findings will attract 5.4% duty. Furthermore, precious metal spend catalyst is set at 4.35%, subject to the fulfillment of compliance criteria. The CBI team has arrived in Jaipur to probe the alleged leak of the NEET examination paper and question around 24 people who were rounded up by the Special Operations Group, SOG, of Rajasthan Police. Meanwhile, hundreds of people have been questioned by the SOG in Sikhar and nearby areas as part of the investigation. The Punjab government has decided to formulate a reservation policy for Agniveers in government jobs after the completion of their tenure in the Defence Forces. To finalise the modalities and framework in a time-bound manner, a high-powered committee comprising senior civil and police officers has been constituted. Chief Minister Bhagwan Singh Mann has given in-principle approval for extending reservation benefits to Agniveers. External Affairs Minister Dr. S. Jaishankar today met Minister of Foreign Affairs of Chile, Francisco Perez Marquena, this morning. In a social media post, he said that both sides held discussions on strengthening bilateral cooperation to diversify markets and sourcing and promote the export of priority items and facilitate the services economy. They agreed to work closely in a plurilateral and multilateral formats. Meanwhile, Indonesian Foreign Minister Sugiono has also arrived in New Delhi early this morning to participate in the two-day BRICS Foreign Ministers meeting starting tomorrow. In IPL cricket, Royal Challengers Bengaluru will take on Kolkata Knight Riders in Raipur this evening. The match will begin at 7:30 p.m. Earlier, Gujarat Titans defeated Sunrisers Hyderabad by 82 runs to take the top position in the points table with a compelling all-round show in Ahmedabad last night. Chasing the target of 169 runs, Sunrisers Hyderabad were bundled out for just 86 runs in 14.5 overs. Benchmark domestic equity indices paired the early losses and were trading moderately up in the forenoon session today. The Sensex rose 261 points to 74,820, while the Nifty added 92 points to 23,476 when reports last came in. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు.
2: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: కార్యక్రమంలో ముందుగా ఆవకాయ బిర్యానీ చిత్రం నుంచి కార్తీక్ శ్వేత పాడిన పాట వింటారు. వనమాలి సాహిత్యం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. వింటున్న ఈ పాట దళపతి చిత్రం నుంచి. ఘోషాల రాంబాబు గీతానికి వినోద్ యాజమాన్య, శ్రేయ ఘోషాల్ పాడారు.

0: సుప్రభాతవేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు
2: లాహిరి లాహిరిలో కార్యక్రమం విన్నారు. 12:30 వస్తుంది. కొంచెం సేపటిలో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈరోజు నుండే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని

0: తమిళగ వెట్రి కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బల పరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు, వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5గురు ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజీ వందలాది మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పీజీ ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ని తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా, ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు.
1: నా రంగస్వామి కడవలిన పేరాల్ ఉరుది కురుదావదే నాన్ నేర్ముగమాగో அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டுவரப்படும் அல்லது எனக்கு தெரிய வரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்ற

0: கொண்டுவரப்படும் அல்லது எனக்கு தெரிய வரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டாரன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
1: రంగస్వామితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ అధ్యకుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1998లో ఇదే రోజున భారత్ నిర్వహించిన అణు పరీక్షలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఆ అణు పరీక్షలు చేశారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమావేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: రోగాంతోటి మనం ఫైట్ చేయాలంటే మనలో రోగ నిరోధక శక్తి అన్నది ఉండాలి. మరి దీని గురించి వివరంగా చెప్పడానికి ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో వచ్చారు డాక్టర్ ఎంవివి గాంధీ గారు. వీరితో మాట్లాడి రోగ నిరోధక శక్తి అంటే ఏమిటి మరియు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని ఎలాగ మెయింటైన్ చేయాలి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గాంధీ గారు.
1: నమస్కారం అమ్మా.
0: డాక్టర్ గారు, ముందుగా ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక శక్తి అంటే ఏమిటి వివరిస్తారా?
1: రోగ నిరోధక శక్తి ఆ పదంలోనే చాలా వరకు అర్థం ఉంది. రోగం అంటే ఒక డిసీజ్, నిరోధకం అంటే ప్రివెన్షన్. ఈ రోగాన్ని మనం ఎలా అరికట్టొచ్చు అదే ఈ రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి అన్నది బయట నుంచి ఎక్కడి నుంచో రాదు. మనకి రోగ నిరోధక శక్తి అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, రెండవది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మన శరీరంలో తనంతటగా తానుగా ఒక వ్యాధితో పోరాడే శక్తి ఉంటుంది, అది ఇన్నేట్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే మనం వ్యాక్సిన్స్ ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కానీ తల్లి నుంచి బిడ్డకి సంక్రమించుకోవటం కానీ ఇవన్నీ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఫస్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇప్పుడు మనకి ఒక ఇన్ఫెక్షన్ మన ఒంట్లో చొరపడింది, అప్పుడు మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాల్లో న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్ ఇలా వేరే వేరే రకాలు ఉంటాయి. వాటిలో లింఫోసైట్స్ అనేవి రోగ నిరోధక శక్తికి బాగా ఉపయోగపడుతుంది. టీ లింఫోసైట్స్ అంటారు, బీ లింఫోసైట్స్ అంటారు. ఇంకా డీప్గా వెళ్ళట్లేదు, మనకు కావాల్సిన ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక క్రిమి, ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ మీకు అర్థమవడం కోసం మన శరీరంలోకి ప్రవేశించినట్టయితే దాన్ని యాంటీజెన్ కింద పరిగణిస్తాం. ఈ యాంటీజెన్ శరీరంలోకి ఎప్పుడైతే వెళ్తుందో మన శరీరంలో ఉండే ఈ టీ లింఫోసైట్స్ కానీ డబ్ల్యూబీసీ కణాలు కానీ అదే రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. ఈ యాంటీజెన్స్తో ఈ యాంటీబాడీస్ అన్ని ఫైట్ చేసి ఆ పర్టిక్యులర్ డిసీజ్, ఆ పర్టిక్యులర్ రోగాన్ని అరికట్టేటట్టు చేస్తాయి. ఇది దాని మెకానిజం, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. మీకు ఇంకా అర్థం అవడానికి ఏంటి అంటే వ్యాక్సిన్స్, మనం వ్యాక్సిన్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాం. కరోనా వ్యాక్సిన్ అంటే ఇండైరెక్ట్గా మనం ఆ క్రిమిని మన శరీరానికి హాని చేయకుండా క్రిమిని మన శరీరం లోపలికి పంపించి మన శరీరంలో ఉండే ఈ లింఫోసైట్స్ కానీ తెల్ల రక్త కణాలు కానీ ఆ క్రిమి యొక్క యాంటీజెన్తో ఫైట్ చేసి యాంటీబాడీస్ని తయారు చేసి మనల్ని కరోనా రోగ బారి నుంచి కాపాడుతుంది. ఇది కరోనాకి సంబంధించి ఇమ్యూనిటీ. అలాగే ప్రతి రోగానికి సంబంధించి దాని యొక్క వ్యాక్సిన్స్ అయితేనేమి ఇంగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ పోలియో 1970లో స్మాల్ పాక్స్ అని ఒక వ్యాధి ఉండేది. ఈ స్మాల్ పాక్స్ అనే వ్యాధి మనం పరిపూర్ణంగా 100% అరికట్టేసాం. ఎట్లా అరికట్టాం? అది వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ అనేది ఇది ఒక అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అలానే మన క్రిమి ఏదైనా మన శరీరంలో చొచ్చబడినప్పుడు దానితో మన శరీరాన్ని శరీరం ఫైట్ చేసే విధానం ఇన్నేట్ ఇమ్యూనిటీ. సో మనకు మనంతటగా మనం కానీ వ్యాక్సిన్ రూపంలో కానీ తల్లి నుంచి బిడ్డకి సంక్రమించడంలో కాదు కానీ మన శరీరంలో ఉండే క్రిములతో మనం మనం ఫైట్ చేసే విధానాన్ని ఇమ్యూనిటీ అంటారు.
0: బాగా చెప్పారండి. మరి ఒకే ప్రాంతంలో ఒకే సర్కమ్స్టాన్సెస్ లో ఒకే వెదర్ లో పెరుగుతున్న ఇద్దరు మనుషులు వాళ్లలో ఆ పరిస్థితులని రియాక్ట్ చేయడానికి వేరే వేరేగా ఉంటుంది కదండి. కొందరు త్వరగా జలుబు దగ్గు వస్తే కొందరికి అస్సలు రాదు. దీనికి కారణం ఏముంటారు?
1: అది మన బాడీ ఇన్బిల్ట్ అండి. బేసికలీ మనం మీరు చెప్పే విధంగా ఇద్దరు వ్యక్తుల్ని మనం కంపేర్ చేసామనుకోండి, ఒకే ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు, ఒకే దీనిలో ఉంటున్నారు, బట్ జెనెటిక్స్ అనేది చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మన తాత తండ్రుల నుంచి మనకి కొన్ని డిసీజెస్ సంక్రమించవచ్చు, అలానే కొన్ని అలర్జన్స్ కూడా సంక్రమించవచ్చు. అట్లానే మనం పెరిగే ఎన్విరాన్మెంట్లో ఉండే క్రిముల ద్వారా మనకి కొన్ని డిసీజెస్ సంక్రమించవచ్చు. ఈ ఒక పాయింట్ అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇందాక మాట్లాడుకున్నాం కొన్ని రోగాలను అరికట్టడానికి కొన్ని వ్యాక్సిన్లు తయారు చేసుకున్నాం, ఆ వ్యాక్సిన్ని మనం ప్రవేశపెడుతున్నాం. సపోజ్ టీబీ అనేది మనం వ్యాక్సిన్ పుట్టినప్పుడే వేసుకుంటున్నాం. మనం పెరిగే కొద్దీ మన బాడీ కాన్స్టిట్యూషన్ అయితేనేమి, మన మజిల్ బిల్డింగ్ అయితేనేమి, మన ఇమ్యూనిటీ అయితేనేమి, ఇవన్నీ పెరగటం వల్ల మన టీబీ రాకుండా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వయసులో ఉండేటప్పుడు సరైన పోషక పదార్థాలు తీసుకుపోవడం వల్ల కానీ ఇంకో విధంగా వల్ల కానీ లేకపోతే మనం ఎక్సర్సైజ్ లోపం వల్ల కానీ మన శరీరంలో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా క్షీణిస్తుంది. ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా క్షీణించేటప్పుడు మన వాతావరణం

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో రోగనిరోధక శక్తి అవగాహన అనే అంశంపై డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా గారు.
1: రోగ నిరోధక శక్తి అన్న పదం మనం తరచూ వింటాము. ఒక

0: క్రిముల వల్ల కానీ మన శరీరంలో ఉండే క్రిములని, మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలు ఫైట్ చేయలేకపోవడం వల్ల కానీ ఆ ఏదైతే ఆ వ్యాధి ఉందో అది బయటపడే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇద్దరూ ఒకే చోట ఉండటం వల్ల కానీ, ఒకే ఎన్విరాన్మెంట్లో ఉండటం వల్ల కానీ ఇద్దరికి ఒకేలాగా క్రిములు లేకపోతే ఇన్ఫెక్షన్స్ శరీరంలో యాక్ట్ చేయాలని ఎక్కడ రూల్ లేదు.
1: మరి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఏమిటండి? అంటే నా శరీరంలో నాకు ఇప్పుడు ఇమ్యూనిటీ లేదనుకోండి, నేను ఏదైనా ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకొని రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు అంటారా?
0: డెఫినెట్గా అమ్మా, ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే అవి ఏవేవో కాస్ట్లీ వస్తువులు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు, మనం రోజు తింటున్న ఆహారంలోనే ఉంటాయి. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే మనకి రోగ నిరోధక శక్తి పెంచే సబ్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్ కానీ ఉసిరికాయ కానీ ఇవన్నిట్లో కూడాను వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. వైటమిన్ సి ఎక్కువ తీసుకోవటం వల్ల మన రోగ నిరోధక శక్తి ఇండైరెక్ట్గా పెరుగుతుంది. వైటమిన్ సి అనేది కొల్లాజన్ ప్రొవైడ్ చేయటం వల్ల కానీ డబ్ల్యూబీసీలు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి కానీ ఒంట్లో ఆర్గానిజమ్స్తో ఫైట్ చేయడానికి కానీ దోహదపడి. అట్లానే మనం బీ కాంప్లెక్సెస్ తీసుకున్నట్టయితే మన బ్లడ్ సెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. బ్లడ్ సెల్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అనీమియా అంటే రక్తం తగ్గిపోయే లక్షణం తగ్గి మన రక్తం శరీరంలో పెరగటం వల్ల మనకి మరికొన్ని వ్యాధుల నుంచి మనం ప్రివెంట్ చేసుకోగలిసే అవసరం ఉంటుంది. సో ఇవన్నీ మనం రోజు తినే ఆహారంలోనే ఉంటాయి. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మీట్ కానీ, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మనం వాటిలో కెమికల్స్ ఏమీ లేకుండా సేంద్రియ పద్ధతిలో తీసుకుంటే మనకు డెఫినెట్గా మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడే మీరు బీ కాంప్లెక్స్ గురించి చెప్పారు, దాని గురించి వివరిస్తారా? ముఖ్యంగా ఏంటంటే చాలామంది హెల్త్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, అన్ని రకాల మల్టీవిటమిన్స్, బీ కాంప్లెక్సెస్ కానీ, జింక్, కాల్షియం, ఇది ఎంతవరకు ఒక శరీరానికి అవసరమో, లేదా దీనికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ తీసేసుకోవడం పర్వాలేదా?
0: బీ కాంప్లెక్స్ అని కాదమ్మా, ఏ ట్యాబ్లెట్ కానీ ఏ మందు కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవటం అనేది చాలా చాలా చాలా పెద్ద నేరం. సో ఇప్పుడు మీ క్వశ్చన్కి వస్తే బీ కాంప్లెక్స్ అని, కాల్షియం అని, ఇంకోటని ఆల్రెడీ మీకు ముందు చెప్పున్నాను. మనం తినే ఆహారంలో మనకి కావలసిన ప్రతి వస్తువు ఉంటుంది. ఇప్పుడు మిల్క్ తీసుకున్నాం అనుకోండి, దానిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఎగ్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఆకుపచ్చ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ఫైబర్, బీ12 ఇవన్నీ మామూలు మనకు శరీరానికి ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతాయి. మనం ఏంటంటే కొంతమంది పూర్తిగా వెజిటేరియన్ తినరు, కొంతమంది పూర్తిగా నాన్ వెజ్ తినరు, కొంతమంది ఎలర్జీ మిల్క్ తాగటానికి ఎలర్జీ అంటారు. ఇవి మన శరీరం కావాల్సినవి మనమే తీసుకోకుండా ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటున్నాం, అంతే తప్పితే అవి వేరేగా దొరకటం కానీ ఇవి కానీ ఉండదు.
1: బాగా చెప్పారండి. మరి ఇప్పుడు మీరు అలర్జీ గురించి అంటున్నారు కదా, ఈ మధ్య చాలా మందికి తరచూ అలర్జీస్ అనేది కనబడుతున్నది, వీటికి కారణం ఏంటండి?
0: ఎలర్జీస్ అంటే అమ్మా చాలా రకాలుగా ఉంటాయి ఎలర్జీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్స్ నుదుటి పైన కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, ఆ కుంకుమ కూడా ఎలర్జీ వస్తుంది. సో ఎలర్జీ అన్నది మైన్యూట్ అంటే డస్ట్, మన ఎన్విరాన్మెంట్లో పెరిగే ఉండే డస్ట్ కానీ, లేకపోతే మన ఇంట్లో పెరిగిపోయిన బూజులు కానీ, మార్కెట్లో మనం తిరుగుతుంటే డస్ట్ కానీ. సో మనం విశాఖపట్నంలో తీసుకుంటాం ఈ పోర్ట్ డస్ట్ అని కానీ, ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ, ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల కానీ ఎలర్జీస్ అన్నీ చాలా ఎక్కువగా కామన్గా వస్తున్నాయి. ఇంకొకటి రీసెంట్గా గమనించింది ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కాస్మెటిక్స్ ఎక్కువ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మోస్ట్లీ ఎల్డర్లీ పర్సన్స్ ఈ హెయిర్ డైస్, ముస్టాచ్ డైస్ ఇవి వాడటం వల్ల అందులో ఉండే కెమికల్స్ శరీరానికి పడకపోవటం వల్ల స్కిన్ అనేది పాడైపోతుంది, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ. అలానే కొంతమందికి వంకాయ పడదంటారు, కొంతమంది గోంగూర పడదంటారు. సో ఈ ఫుడ్స్లో కూడా ఉండే కొన్ని సబ్స్టెన్సెస్, ఆ హిస్టమిన్స్, ఎలర్జెన్స్ అన్నమాట, అవి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు వాటి తాలూకు ప్రవర్తన చూపిస్తాయి. సో అవి మనం ప్రివెంట్ చేసుకుంటే మంచిది. అలానే ఫార్మర్స్కి తీసుకుంటే వాళ్ళు పొలాల్లో పనిచేస్తూ ఉంటారు, ఆ పొలాల్లో పోలెన్స్ అని ఉంటాయి, పోలెన్ గ్రెయిన్స్, అవి కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, అవి మనం తీసుకున్న టైంకి ఎలర్జీ వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదేమైనా కూడాను ఏది చేసినా మనం తెల్ల రక్త కణాలకు వెళ్ళిపోతాం. తెల్ల రక్త కణాల్లో మళ్ళీ ఇసినోఫిల్స్ అన్ని ఎక్కువ కంటెంట్ ఉంది. సో ఈ ఇసినోఫిల్స్ అనేవి ఎక్కువ ఉంటే ఈ ఎలర్జీ అనేది ఎక్కువ కింద ఉండేటట్టు మనం పరిగణిస్తాం. దాన్ని మందులు ఎక్కువగా వాడుకునే కంటే కూడా ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అంటే ఏంటి, ఇప్పుడు బాగా కూలింగ్ వస్తువులు, ఫ్రిడ్జ్ వాటర్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి పడిన పక్షంలో

0: మానేయటం, హెయిర్ డైస్ మానేయటం, పొలంలోకి వెళ్తే ఈ పోలెన్ గ్రెయిన్స్ ఇన్హలేషన్ వల్ల వచ్చిందనుకోండి, ఆ మాస్క్ పెట్టుకోవటం, ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం ఈ ఎలర్జీస్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఒకసారి ఎలర్జీ స్టార్ట్ అయింది, దానికి మెడిసిన్ వాడుతూ ఉంటే కంటిన్యూస్గా వాడుకోవటమే అవుతుంది. ఎలర్జీ ఈజ్ బెటర్ టు బి ప్రివెంటెడ్.
1: అంటే ఎలర్జీస్ మందులతో తగ్గిపోయేది మాత్రం కాదంటారా?
0: మందులతో తగ్గుతుందమ్మా, బట్ మనం దాని తాలూక కాజ్ రూట్ మూలాన్ని తీసేయాలి. ఆ రూట్ మూలాన్ని మనకి ప్రతిరోజు మన ఎన్విరాన్మెంట్లో కానీ, మన దినచర్యలో కానీ, మన తినే వస్తువుల్లో కానీ ఎక్కడో ఒక దగ్గర తగులుతూ ఉంటుంది. అలా తగిలేటప్పుడు ప్రతిసారి మనం ప్రతిరోజు వచ్చేటప్పుడు అంతా మందులు వాడుకోవడం అనేది శరీరానికి మంచిది కాదు, ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలర్జీ విషయానికి వస్తే, ఏ సబ్స్టెన్స్తో ఎలర్జీ వస్తుంది, ఎందుకు ఎలర్జీ వస్తుంది కనిపెట్టుకొని దాన్ని మనం ప్రివెంట్ చేసుకోగలిస్తే మంచిది.
1: మీరు డాక్టర్ గారు, చివరిగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏమిటి, దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. నేను చాలా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నాను, ఎక్కడ మాట్లాడాలి అని. సో ఐ ఫీల్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు స్పీక్ హియర్. ఈరోజు రేపు ప్రతి ఒక్కరికి ఏ క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళు చెప్పే ఫస్ట్ ప్రప్రదంగా సమాధానం ఏంటంటే, నాకు టైం లేదు. సో మన ఆరోగ్యాని కోసం మనం టైం వెచ్చించలేనంత బిజీ లైఫ్స్లోకి వెళ్ళిపోతున్నాం అన్నది చాలా బాధాకరమైన విషయం. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకి ఉంటాయి, అవి పక్కన పెట్టేస్తే హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడతాం. హెల్దీ లైఫ్ స్టైల్ పడుకున్నప్పటి నుంచి మనం ఏంటేంటి చేసుకుంటే మన లైఫ్ స్టైల్ బాగుంటుంది. స్లీప్ మినిమం రోజుకి 6 నుంచి 7 గంటలు నిద్ర, సౌండ్ స్లీప్, అన్డిస్టర్బ్డ్ స్లీప్ కంపల్సరీ ఉండాలి. ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ అంటే ఏ వెయిట్ లిఫ్టింగ్లు, పరిగెత్తిడాలు, స్విమ్మింగ్లు ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. రోజుకి మినిమం 30 నుంచి 40 నిమిషాలు బ్రిస్క్ వాక్ వారానికి 5 రోజులు చేస్తే కూడా సరిపోతుంది. ఫుడ్, ఫుడ్ విషయానికి వస్తే చాలామంది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తూ ఉంటారు, మిడ్ నైట్ బిర్యానీస్, మిడ్ నైట్ రెస్టారెంట్స్కి అలవాటు పెట్టు. సో ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది చాలా చాలా చాలా తప్పు విషయం. బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, మధ్యాహ్నం లంచ్ కూడా తీసుకోవాలి, రాత్రి కూడా తీసుకోవాలి, కానీ తక్కువ మోతాదులో. సో బ్రేక్ఫాస్ట్ షుడ్ బి యువర్ లార్జెస్ట్ మీల్. మనం తినే ఆహారంలో ఎక్కువ మోతాదు ఉదయం బ్రేక్ఫాస్ట్ రూపంలోనే ఉండాలి. ఇది పక్కన పెట్టేస్తే మనం ఆలోచించే విధానం, సో ప్రతిదానికి టెన్షన్, ప్రతిదానికి స్ట్రెస్ అయిపోవటం, ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. అండ్ రీసెంట్గా డయాబెటీస్, మధుమేహం బాగా పెరిగిపోతున్న ఈ సమయంలో చాలామంది డైట్ గురించి బాగా బాగా బాగా కాన్షియస్ అయిపోతున్నారు. ఈ డైట్ కాన్షియస్ అంటే ఏంటంటే, అక్కడెక్కడో బుక్లో చదివాను, లేకపోతే ఇక్కడ నెట్లో చదివాను, లేకపోతే వాట్సాప్లో చూశాను, ఫేస్బుక్లో చూశాను, వాళ్ళు ఈ డైట్ వాడమన్నారు, వీళ్ళు ఈ డైట్ వాడమన్నారు, ఇవి చెప్తున్నారు. సో నా వరకు నాకు నేను చదువుకుంది ఏంటి అంటే, శరీరానికి ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ మూడు కూడా అవసరమే. ఓన్లీ ప్రోటీన్స్ తీసుకొని ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోయినా కూడా శరీరానికి మంచిది కాదు. సో కార్బోహైడ్రేట్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. రైస్, దాని క్వాంటిటీ నిమిత్తం ఎంతైతే అంత తీసుకోవాలి. రైస్లో కూడా చాలా చాలా రకాల రైస్లు, బ్రౌన్ రైస్లు అంటారు, క్వినోలిన్ రైస్ అంట, ఏ రైస్ అయినప్పటికీ కూడాను మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్ ఎంత. సో అది మనం ఎలా మెషర్ చేసుకోవాలంటే, మనం వర్క్ చేస్తున్నాం, ఎంత వర్క్ చేస్తున్నాం పెర్ డే, ఆ వర్క్కి ఎన్ని క్యాలరీస్ కావాలి. ఓ 1800 క్యాలరీస్ కావాలనుకోండి, దానికి మనం 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ అంటే ఏంటి అంటే, మన పిడికిలతో పెద్దవాళ్ళైతే 2 లార్జ్ పిడికిళ్ళు, చిన్నవాళ్ళైతే 3 పిడికిళ్ళు సరిపోతుంది. సో కంపల్సరీ కార్బోహైడ్రేట్స్ అనేవి శరీరానికి పంపించాలి. చాలామంది కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ని పక్కన పెట్టేసే మిల్లెట్స్ తినేద్దాం, ఇంకోటి తినేద్దాం, ఇంకోటి తినేద్దాం. మిల్లెట్స్ అవి కూడా ఆహారానికి మంచిదే, మంచిది కాదంటలే, కానీ కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం. కార్బోహైడ్రేట్స్ కూడా శరీరంలోకి కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్ళకపోతే శరీరానికి, బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజ్ అందకపోవటం కానీ, నరాలు తలక వర్క్ చేయడానికి కావాల్సిన శక్తి ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ శరీరానికి, వాళ్ళ శరీరానికి తగ్గట్టు ఎన్ని క్యాలరీస్ వాళ్ళ ఫుడ్ తీసుకుంటారో దానికి తగ్గట్టు మీరు డైటీషియన్ని కానీ, మీ ఫిజీషియన్ని కానీ, మీ ఎండోక్రైనిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి అన్ని కార్బోహైడ్రేట్స్ని శరీరంలోకి కంపల్సరీగా పంపించవలసిన అవసరం అయితే ఉంది. సో ఫుడ్ విషయం ఇట్లాగా. అండ్ ఫైనలీ స్ట్రెస్. ప్రతి చిన్నదానికి స్ట్రెస్, ప్రతి

0: చిన్నదానికి కోపం, ప్రతి చిన్నదానికి చిరాకు. సో చిరాకుతో చాలా వరకు మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఈ మధ్య నేను ఒక వాట్సాప్ స్టేట్మెంట్ చదివాను, ఏంటంటే ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ మోర్ ఫోర్ హెడ్ రింకిల్స్ ఆన్ యువర్ హెడ్ దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ఓల్డ్, దట్ మెంట్ దట్ యూ హ్యావ్ లాఫ్డ్ మోర్ ఇన్ యువర్ లైఫ్. అంటే నీ నుదుటిపైన ఎక్కువ ముడతలు వచ్చాయి అంటే నువ్వు జీవితంలో ఎక్కువ నవ్వుకున్నావు అని అర్థం. సో నువ్వు ఎంత ఆనందంగా ఉన్న అర్థం. సో ఎంత ఆనందంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. సో చీటికి మాటికి స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. చెప్పడం సులువే, ఆచరించడం కష్టం, కానీ ప్రయత్నించండి.
1: బాగా చెప్పారు డాక్టర్ గారు. మీరు అన్నట్టు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే కాబోసు మేమంటాం ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు రోగ నిరోధక శక్తి అవగాహన అనే అంశంపై డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా గారు. ఇప్పుడు నిదురించే తోటలోకి కథానిక వింటారు. కథకులు డాక్టర్ ఎం సుగుణారావు గారు.
3: నాకు ఆశ్చర్యం కలిగించే విషయం, నేను చేసిన ఈ పనిని కొంతమంది సాహసం అనడం. నిజంగా సాహసమా? నా ఆనందం కోసం, ఆత్మసంతృప్తి కోసం చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక నా శ్రీమతి కొండశిఖరంలా నిలబడింది. ఈ నిర్ణయానికి మూలం ఎక్కడ పడింది? అమెరికన్ కాలనీలో, అంటే అమెరికాలోని కాలనీ కాదు, ఆంధ్రప్రదేశ్లోని ఒక నగరంలోని వీధి. ఆ వీధిలో ఉండేవి అమెరికా వెళ్ళిపోయిన సంతానం కోసం వేచి చూస్తూ రోజులు గడిపే తల్లిదండ్రులు. నేను ఈ ఊరొచ్చి 15 రోజులైంది. ఆ కాలనీలో క్లినిక్ ప్రారంభించి 1 వారం రోజులైంది. వేరే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేసి నా శ్రీమతి ఉద్యోగరీత్యా ఈ ఊరు వచ్చేసాను. నేను వచ్చే ముందు ఆ కాలనీలో క్లినిక్ నడిపేది డాక్టర్ సామూర్తి గారు. ఆయన అమెరికా వెళ్ళిపోయారు కొడుకుల దగ్గరకు. నన్ను ఆ క్లినిక్ చూడమన్నంతో ఒప్పుకున్నాను. 60 ఏళ్ళు పైబడిన పేషెంట్లతో వింతైన అనుభవం, చెప్పిందే చెప్తారు, విసుగొస్తుంది, అయినా తప్పదు. వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లా, వాళ్ళు చెప్పేది వింటే చాలు. ప్రస్తుతం క్లినిక్లో ఉన్నాను. సమయం సాయంత్రం 6 అయింది. పేషెంట్లతో బిజీగా ఉన్నాను. నా ఎదురుగా ఓ ముసలాయన. ఆయన చెప్పింది విని ప్రిస్క్రిప్షన్ రాసి బయటకు పంపేసరికి ఫోన్ మోగింది. హలో, నేను ఫణికర్, బాగున్నావా అన్నాడు. బాగున్నాను, ఎక్కడున్నావు అన్నాను. నేను బార్డర్లో ఉన్నాను, జమ్మూలో పోస్టింగ్. ఒక ముఖ్య విషయం నేను చెప్పాలి అన్నాడు. ఏంటి అన్నాను. మన సంగీతం మాస్టారు సదాశివం గారు నువ్వు క్లినిక్ పెట్టిన అమెరికన్ కాలనీలోనే ఉంటున్నారు. కొడుకులు కూతుళ్ళు అంతా ఉండేది అమెరికాలోనే. పాపం ఈ మధ్య మాస్టర్ గారి భార్య చనిపోయిందట. ఇక మరీ ఒంటరితనం. తను తను పూర్తిగా మర్చిపోయారట, ఎవరినీ గుర్తుపట్టడం లేదుట. ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు. నేను విన్నాను, ఆయన చూడడానికి వెళ్తా. ఆయన రోజూ చూస్తూనే ఉన్నా టీవీల్లో పత్రికల్లో. ఆయన దగ్గర సంగీతం నేర్చుకునే వాళ్ళంతా ఆయన్ని వేనేళ్ల పొగుడుతూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు అన్నాను. ఎంత గొప్ప సంగీత విద్వాంసు అయితే మాత్రం ఏంటి, ఇప్పుడు ఆయన జీవితం చేదుగా మారింది అన్నాడు ఫణికర్ నిర్లిప్తంగా. బాధపడకు, రేపే వెళ్ళి మాస్టర్ని చూసొస్తాను, ఆ తర్వాత ఫోన్ చేస్తాను అన్నాను. పేషెంట్ల చూడడంలో మునిగిపోయిన నాకు 1/2 గంట తర్వాత తిరిగి లభించింది. ఫ్లాస్క్లో కాఫీ వంపుకుని తాగుతూ ఆలోచనలో పడ్డా. ఫణికర్ను మొదటిసారిగా కలిసింది సదాశివం గారి సంగీతం క్లాసులో. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు, 9వ తరగతి చదువుతున్నాను. అప్పటికే నాకు భూతద్దాల కళ్ళజోడు. రాత్రుళ్ళు ఎక్కువసేపు చదివితే తలపోటు బాగా వచ్చేది. ఎన్ని మందులు వాడినా తగ్గల. ఎవరో సలహా ఇచ్చారు సంగీతం నేర్చుకోమని, అది ధ్యానంలా సాయపడుతుంది అన్నారు. అప్పుడే ఫణికర్తో పరిచయం. తనకు గాయకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరిక ఉంది. అలా సదాశివం గారి క్లాసులో చేరాడు. ఇద్దరం స్నేహితులు అయ్యాం. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు సదాశివం గారి సంగీత క్లాసులో గడిపినవన్నీ మధుర క్షణాలే. ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే అన్ని వైపుల నుంచి సంగీతమే వినిపించేది. గడప తాకితే గమకాలు పిలికేవి, తలుపులు తాళం వేసేవి. మా సంగీత శిక్షణ సరళీ స్వరాలతో మొదలై దాటు స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, పిల్లారి గీతాలు, వర్ణనలు, ఆ తర్వాత కీర్తనలు. ఇంటర్ తర్వాత మెడిసిన్లో నేను, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సీట్ వచ్చి ఫణికర్, వేరే రాష్ట్ర

తలకు వెళ్ళిపోయాం. మా సంగీత సాధన అక్కడ మొదలైంది. నా మైగ్రేన్ తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. మెడిసిన్ చదువు ప్రశాంతంగా సాగడానికి సదాశం గారు నేర్పిన సంగీతం చాలా ఉపయోగపడింది. ఎంబీబీఎస్ అయిన తర్వాత ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత మేనత్ కూతురుతో పెళ్ళి, తను లెక్చరర్, ఇద్దరివి వేరువేరు ఊళ్ళల్లో ఉద్యోగాలు. పెళ్ళై 5 ఏళ్ళైనా జన్యు సంబంధమైన కారణాల వల్ల మాకు పిల్లలు కలగలేదు. తను బాగా పాడుతుంది, మాకు పిల్లలు లేని లోటు సంగీతమే తీరుస్తోంది. ఇలా నా జీవితంలో ప్రతి దశలోనూ సంగీతమే వెనుదన్నుగా నిలుస్తోంది. దానికి ఆద్యుడైన సదాశివం గారు నాలో ఒక భాగం అయిపోయారు. పిల్లలు లేరని, ఎంతకాలం ఇలా ఉంటారని బంధువులు ఆత్మీయులు సతపడడంతో బాబునో పాపనో దత్తత తీసుకోవడానికి నిర్ణయించాం. అయితే ఇద్దరం వేరువేరు ఊళ్ళలో ఉండడంతో వీలు కాలేదు. ఇప్పుడు ఒక చోటకు వచ్చాం, కనుక ఆ పని మొదలెట్టాలి అనుకున్నా. తర్వాత రోజు ఆదివారం సదాశివం గారి ఇంటికి బయలుదేరాను నేను, నా శ్రీమతి. శివాలయం, కోనేటి వీధి, రంగు వెలిసిన డాబా ఇల్లు, ఆ చిరునామా నా మనస్పరంలో పదిలింగా ఉంది. ఇప్పుడు ఆ దృశ్యం మారింది. ఆ రంగు వెలిసిన డాబా స్థానంలో 4 ఫ్లోర్లున్న గ్రూప్ హౌసింగ్. అటువైపుగా వెళుతున్న ఒక పెద్దాన్ని అడిగాను, సదాశివం గారు ఇల్లెక్కడా అని. ఆయన నవంక ఆశ్చర్యంగా చూసి, మీరు ఈ ఊరికి కొత్త, కొడుకులు పాతిల్లు పడగొట్టించి ఇల్లు కట్టారు, అంతా అద్దెకిచ్చేసి 2 గదులు ఉంచారు ఈయన కోసం, తల్లిగారి కోసం. ఆవిడ పోయి 6 నెలలైంది, పిల్లంతా అమెరికాలో, ఈయన ఒక్కడే ఇక్కడ. ఈ మధ్యనే మతిస్థరం లేకుండా తిరగడంతో ఎవరో పని పిల్లలు పెట్టారు చూసుకోవడానికి అంటూ ఆయన వెళ్ళిపోయాడు. కారు దిగి లోపల నడిచాము. 20 ఏళ్ల అమ్మాయి తలుపు తీసింది, మీరెవరు అంది. సదాశివం గారి దగ్గర సంగీతం చేర్చుకున్నాను చెప్పాను. అయ్యగారికి బాగోలేదు, ఎవరిని గుర్తుపట్టే దశలో లేరు అంది. ఒకసారి చూసి వెళ్ళిపోతాం అన్నాను. సరే రండి అంటూ లోపలికి వెళ్ళింది. ఆమెను అనుసరించాం. చిన్న గది, లైట్లు పలచగా వెలుగుతున్నాయి, చిందరవందరగా బట్టలు, గుప్పమంటూ ముక్కు పగిలేలా వాసన. లోపల నేల మీద బొమ్మలు ముందేసుకుని ఆడుకుంటున్న ఒకప్పటి సంగీత విద్వాంసులు సదాశివం, పెరిగిన గడ్డం, తల్లి సంస్కారం లేని జుట్టు, మాసిన లాల్చి పైజమా, నిత్యం రాగాలాపనతో స్వరసంగమం లాంటి ఆ ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తోంది. నమస్కారం మాస్టారు అన్నాను. ఆయన తలెత్తలేదు, నన్ను గుర్తించే స్థితిలో లేరు. ఎంతోమందికి శృతిబద్ధమైన సంగీతం నేర్పించిన సదాశివం గారి జీవనరాగం శృతి తప్పింది. తెల్లటి లాల్చ పైజమాతో మందహాసం చెందే ముఖారవిందంతో నిత్యం రాగరంజితంగా ఉండే ఆయనను ఆ స్థితిలో చూసి నాకు కన్నీరు ఆగలేదు. ఇద్దరం వేగంగా ఇంట్లోంచి బయటకు వచ్చేశాం. కారులో కూర్చున్న ఆయన దీనావస్థ కళ్ళ ముందు మెదులుతోంది. పిల్లలంతా అమెరికాలో ఉన్నారు, తోడుగా నీడగా నిలిచే భార్య లేదు, ఆదరించే బంధువులు లేరు. అందుకనేమో ఆయనకు మతి తెప్పింది. వృద్ధాప్యంలో శాపగ్రస్తుని చేసిన ఆల్జీమర్స్, అందరినీ మర్చిపోయే మానసిక స్థితి, ఇంకా ఖచ్చితమైన కారణం కనపెట్టలేని వ్యాధి, మెదడు కణాలు కుంచుకుపోయి పరిమాణం తగ్గిపోవడం వల్ల ఈ వ్యాధి కలుగుతుందని ఒక పరిశోధన. ఇంటికొచ్చిన ఆయన నా మనోఫలకం నుంచి చెరిగిపోలేదు. తర్వాతి రోజు పేషెంట్లు చూసి మహిళా దత్తత స్వీకరణ గురించిన వివరాలు తెలుసుకుందామని కారు పార్క్ చేసి లోపల కలిసిన అధికారిని అడిగాను. ఆయన అప్లికేషన్ ఇచ్చారు. దీన్ని పూర్తి చేసి మేము అడిగిన డాక్యుమెంట్లను జత చేసి కట్టవలసిన ఫీజుతో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలి. సంవత్సరం తర్వాత అనాథ శరణాలయంలో లాటరీ పద్ధతి ద్వారా పిల్లలను దత్తత కోసం స్వీకరించవచ్చును అన్నాడు ఆయన. సంవత్సరమా అంటూ నోరెళ్ళబెట్టాను. ఏమో ఇంకా ఎక్కువ పట్టవచ్చు అంటూ ఆయన తన ఫైల్లోకి తలదూర్చాడు. ఆయన మాటలు షాక్ కలిగించాయి. ఇంత తతంగమా అనుకుంటూ ఆఫీసు నుంచి బయటకు వచ్చి కారెక్కాను. మనసులో దిగులు. పిల్లల కోసం తపన పడుతున్న శ్రావణికి ఇది ఆశనిపాతం. డ్రైవ్ చేస్తున్నాను మెల్లగా. ఫోన్ మోగింది. అవతల ఫణికర్. సదాశివం గారి పరిస్థితి బాగోలేదు అంటూ మొత్తం వివరించాను. అయ్యో అంటూ నెట్టూర్చాడు. క్షణం వరకు మౌనం. వెంటనే అన్నాడు, మీ దత్త స్వీకారం ఎంతవరకు వచ్చింది? చాలా పెద్ద తతంగం, 2-3 సంవత్సరాల సమయం పట్టేట్టుంది అన్నాను దిగులుగా. సరే, ముందు అప్లికేషన్ పెట్టు, నిరాశపడద్దు. ఫోన్ పెట్టేశాడు. కారు ముందుకు సాగుతోంది. శ్రావణ గురించి నా ఆలోచనలు, ఆమెకు తల్లి కావాలనే తపన, అది తీరే అవకాశం లేదు. అందుకోసం ఒక పాపనో బాపనో దత్త తీసుకోవాలని ఆ కోరిక తీరేట్లేదు. ఆలోచనలు తగడం లేదు. బుర్ర వేడెక్కుతోంది. ఒక కప్పు కాఫీ తాగితే బాగుంటుంది. పక్కనే చిన్న కాఫీ బంక్, కారు పక్కకి తీసి ఆపాను. కాఫీ ఆర్డర్ ఆలోచిస్తూ నిల్చున్నాను. ఇంతలో మళ్ళీ ఫలికర్ నుంచి ఫోన్. ఫోన్ ఎత్తాను. ఒక విషయం చాలా ముఖ్యమైనది అన్నాడు. శిశు సంక్షేమ శాఖ వారి ప్రేమం లేకుండా ఒక బాబును దత్త తీసుకునే అవకాశం ఉంది అంటూ చెప్పాడు. అతని మాటలు వినగానే నాలో చిన్న అలజడి, ఆలోచనలో పడ్డాను. ఫణికర్ సంభాషణ అయిపోయినా ఇంకా ట్రాన్స్లోనే ఉన్నట్టు అనిపించింది. వెంటనే శ్రావణికి ఫోన్ చేసి చెప్పాను. ఏ ఆలోచన లేకుండా వెంటనే చెప్పింది, మీ ఇష్టం, నాకేమీ అభ్యంతరం లేదు. ఆ మాటలతో కొండంత రిలీఫ్.
మనసులో ఏదో స్వాంతన.

0: తర్వాత రోజు బాబుని తీసుకొస్తున్నాను, చూసుకోవడానికి ఒక ఆయాను తీసుకొస్తున్నాను, బాబు కోసం రూమ్ రెడీ చెయ్యి అంటూ ఆసుపత్రి నుంచి శ్రావణికి ఫోన్ చేశాను. అలాగే అంది. గంట తర్వాత బాబుతోనూ ఆయాతోనూ ఇంటికొచ్చాను. శ్రావణి హారతి పనుల్లో ఎదురయ్యింది. ఆ తర్వాత ఆయా సాయంతో స్థలస్నానం చేయించింది, కొత్త బట్టలు తొడిగింది, అన్నం కలిపి తినిపించింది. అరగంట తర్వాత పనులన్నీ ముగించుకుని నేను చదువుకుంటున్న రూమ్లోకి వచ్చి కూర్చుంది. చాలా అలసిపోయినట్టు కనిపించినా ఆ ముఖంలో ఏదో సంతోషం. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కళ ఇచ్చింది అంటూ పాట పాడి ఆ తర్వాత అంది నా వంక చూసి నవ్వుతూ. నాకు చాలా ఇష్టమైన శేషేంద్ర శర్మ గారి గీతం గుర్తు చేసుకుంటూ, రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది, శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి పాడింది, ఆకురాలు అడవికి ఒక ఆమెని దయచేసింది. అంతవరకే వచ్చు అన్నాను పాడడం ఆపి. పాట గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడింది శ్రావణి. విఫలమైన కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు తడబడి అంతలో పోయాయి, కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా, నది తోసుకుపోతున్న నావను ఆపండి, రేవు బావురమంటుందని నావకు చెప్పండి. నాకు శ్రావణికి ఆశ్చర్యం, పాట పాడేది ఇద్దరం కాదు, లోపల గదిలోంచి పాట పాడుతున్నది బాబే. అదృష్టం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటారు, మాకు పాటలు పాడే కొడుకు దొరికాడు. గతం మర్చిపోయిన స్వరగతలు మర్చిపోని సదాశివం గారు పాడుతున్నారు రాగవ్యక్తంగా. ఇద్దరం సంతోషంగా లోపల గదిలో పరిగెత్తాం. ఇంతలో బయట జీప్ ఆగిన శబ్దం. సారంటూ బయటకు వచ్చి చూస్తే ఆగిన పోలీసు వారి వాహనంలోంచి ముగ్గురు పోలీసులు దిగారు. నాలో ఆశ్చర్యం, కొద్దిగా ఆందోళన. వారి వెంక చూస్తుండిపోయాను. మీరైనా డాక్టర్ జగదీష్ అన్నాడు పోలీస్. అవును అన్నాను. డాక్టర్ అయి ఉండి మీకు ఇదేం పని సార్? మీ మీద కిడ్నాప్ కేసు పెట్టాను. సదాశివ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారని సెక్షన్ 360 కింద 10 ఏళ్ళు శిక్ష పడుతుంది. కేసు పెట్టింది అమెరికాలో ఉన్న వారి పిల్లలు అన్నాడు మరో పోలీసు ఆయన నావం కోపంగా చూసి. వెంటనే ఆలోచనలో పడ్డాను. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నేను సదాశివం గారిని వారింట్లోంచి తీసుకొచ్చి నా సంరక్షణలో ఉంచుకోవడం ఒక సాహసమే అని చాలామంది ఎందుకన్నారో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఫండ్కర్ కూడా తన సరిహద్దులో శత్రు సైన్యంతో చేసే యుద్ధం లాంటిదే ఇది అన్నాడు. ఇప్పుడు ముగుస్తుందో తెలియదు. అవును తప్పదు, యుద్ధం మొదలెట్టిన తర్వాత మధ్యలో ఆపలేం కదా. ఏమైనా యుద్ధంలో పూర్తిగా పోరాడడానికే నిశ్చయించాను. ఇంతకీ మీరు కిడ్నాప్ చేసిన సదాశివం గారు ఎక్కడా అన్నాడు అంతవరకు నోరు విప్పని ఇంకో పోలీసు. లోపల గది వైపు చేయి చూపించి వారితో ముందుకు నడిచాను. లోపల బెడ్రూంలో కనిపించిన దృశ్యం చూసి పోలీసులు ఒక క్షణం ఆగిపోయారు. టాయిలెట్కి వెళ్లిన సదాశివం గారి డైపర్ తీసి శరీరాన్ని తుడుస్తోంది శ్రావణి. వెంటనే వచ్చిన ఆ ముగ్గురు పోలీసులు ముక్కులకు జేబు రవాణాలు అడ్డం పెట్టుకుని ఎంత వేగంతో లోపలికి వచ్చారో అంతే వేగంతో బయటకు నడిచారు. నేను వారిని అనుసరించాను. పోలీసులు నా వంక పరిశీలనగా చూశారు, రెండు చేతులు జోడించారు. వారి ముఖాలు చూసి నాకు ఆశ్చర్యం. చాలా ప్రశాంతంగా ఉన్నారు. సార్ మమ్మల్ని క్షమించండి, మీతో కోపంగా మాట్లాడాం. శిక్షణ వేయాల్సింది మీకు కాదు, ఫిర్యాదు చేసిన సదాశివం గారి సంతానానికి అంటూ ముందుకు కదిలారు. ఆగండి, నమస్కారం చేయాల్సింది నాకు కాదు, నా శ్రీమతి శ్రావణికి. ఆ 60 ఏళ్ల పసివాడిని తన కన్నబిడ్డలా ఆదరిస్తున్నందుకు ఆ సెల్యూట్ శ్రావణికే అన్నాను, నా కళ్ళలో ఉబ్బికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ. పోలీసులు ముగ్గురు ఒక్కసారిగా తమ బోట్లను దగ్గరగా చేర్చి లోపల గదిలో ఉన్న శ్రావణికి సెల్యూట్ చేశారు. పాట మొదలైంది మళ్ళీ.
1: ఇంతవరకు నిద్రించే తోటలోకి కథానికి విన్నారు కథకులు డాక్టర్ ఎం సుగుణరావు గారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణ కార్మికుల కార్యక్రమం విన్నారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు.
3: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం

0: స్తంభై
1: తొంభై
0: సంవత్సరాల
1: సంవత్సరాల
0: మధురవాణి
1: మీ
0: ఆకాశవాణి
2: కార్యక్రమంలో ఇప్పుడు డ్యూయట్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు, రాజశ్రీ గీతం.

0: వారి పదములకు పుష్ప.
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ.
1: ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం

0: నిడమరు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మెడికల్ అండ్ హెల్త్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన దగ్గర 250 ఎంబీబీఎస్ సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 ట్రైనీస్ ను కూడా సిద్ధం చేయబోతున్నారు. మీరు ఇచ్చిన 100,000 ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా.
0: అంతకుముందు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ,
2: ఇంటిగ్రేటెడ్ కేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో గాని ఆ హాస్పిటల్స్ లో గాని అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. 100,000 కోట్ల రూపాయలు హెల్త్ టూరిజం ద్వారా అనేక దేశాలకు వెళ్తా ఉన్నాయి. అయితే ఈ రోజున భారతదేశానికి సుమారుగా 500,000 నుంచి 600,000 మంది టూరిస్టులు వస్తా ఉన్నారు. హెల్త్ టూరిజం గురించి ఈ రోజున మన దేశంలో దాదాపుగా 180,000 కోట్ల రూపాయలు ఈ రోజు వస్తా ఉన్నాయి. అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే హెల్త్ టూరిజం పెరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక దూరదృష్టితో ఈ రోజు అమరావతి నగర నిర్మాణం జరుగుతూ ఉందని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.
0: రాష్ట్రంలో రొయ్యల మేత ధరల పెంపుపై వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రొయ్యల మేత తయారీ సంస్థల ప్రతినిధులు, ఆక్వా రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరలను ఏకపక్షంగా పెంచడం సరికాదని, ఒక్కసారిగా ధరలు పెరగడం వల్ల ఆక్వా రైతులపై తీవ్ర భారం పడుతుందని చెప్పారు. రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు అధికారులతో మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనిటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు నిధుల సమీకరణ, పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నారు. అలాగే ఎన్ఎస్సీ ఎమర్జ్ వేదికగా చిన్న పరిశ్రమలకు స్టాక్ మార్కెట్ ద్వారా ఆర్థిక బలాన్ని అందించే అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 5-స్టార్ హోటళ్ల నిర్మాణానికి పలు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాలతో చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: ఈ మధ్య కాలంలోనే రమారమి ఒక 60 హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా పీపీపీ మోడ్ లో ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. సాధారణంగానే మనకి తిరుపతి అనేటప్పటికీ ఫుట్ఫాల్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, పిలిగ్రిమ్ టూరిజం గా చాలా ప్రసిద్ధి చెందింది. కానీ దాంతో పాటు ఇతరత్ర అందాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ట్రెక్కింగ్ లాంటివి కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేసే ప్రయత్నంలో భాగంగా తిరుపతి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది మనకి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. అలాగే క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఎంపికైంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

0: ఎక్స్ వేదికగా స్పందిస్తూ జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు సాధించిన విజయాలు గర్వకారణమని, మెరుగైన పాలన పారదర్శకతతో గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉద్యోగులను అభినందించారు. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి నిన్న సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పరీక్షల ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. మైనార్టీల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో వంతెన, రహదారి పనులకు, ముస్లిం షాదీఖానా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు రాష్ట ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్తో కలిసి శంకుస్థాపన చేశారు. మొత్తం 4,52,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: మన పాలకొల్లు ముస్లిం షాదీఖానాకి 1,93,00,000 రూపాయలు నిధులు తెచ్చి ఇక షాదీఖానాకు సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. 6,90,00,000 రూపాయలు మరి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇమాములు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు గాని, మౌజాములు ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు గాని, ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తారో 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి విషయంలో గాని ఇప్పుడు కూడా మైనార్టీలకు అండగా తోడుగా ఈ ప్రభుత్వం నిలిచిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
0: విశాఖపట్నం నగరంలోని జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక అవసరమని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ అన్నారు. జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్ను ఆయన ఈరోజు సందర్శించి వర్తకులు, కార్మికులు, రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పటికీ పార్కింగ్, లోడింగ్, అన్లోడింగ్, రహదారులు, నిల్వ సదుపాయాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల సంతానాన్ని గౌరవించుకునేందుకు ప్రతి సంవత్సరం మే 13వ తేదీన అమర సైనికుల పిల్లల దినోత్సవం చిల్డ్రన్స్ ఆఫ్ ఫ్యాలన్ పెట్రియాడిట్స్ డేగా నిర్వహిస్తుంటారు. యుద్దాలు, పోరాటాల్లో అమర వీరులైన వారి పిల్లల త్యాగాలను, వారికి తగిన సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి నుండి పీజీ చివరి వరకు విద్యార్హత కలిగిన 18 నుండి 30 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత?
1: అవునయ్యా. అవును, షేవింగ్కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
3: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా భారత భారతి సాహిత్య రూపకం వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ వి నాగరాజలక్ష్మి, ద్రౌపది శ్రీమతి వేమూరి సత్యవతి. వినండి భారత భారతి సాహిత్య రూపకం రెండవ భాగం.
4: గృహస్థ ధర్మం ద్వారా మానవులు సాధించవలసిన అమృతత్వాన్ని ప్రబోధించినది పంచమ వేదమైన మహాభారతం. నన్నయ్య పలికిన మంగళ శ్లోకంలోని త్రిమూర్తులు కూడా గార్హస్య ధర్మ పరతంత్రులు. స్త్రీపుంసయోగ రూపమైన లోకశ్రేయస్సును ప్రార్థనా శ్లోకం ద్వారానే నన్నయ్య భట్టారకుడు ఆకాంక్షించాడు. ద్రౌపది, నీవు కారణజన్మురాలవు, దేవతావర ప్రభావం చేత పంచభర్తృకవైనావు. భర్తల సమక్షంలోనే నిండు సభలో చరిత్రలో ఏ మానినికి సంభవింపని అవమానాన్ని భరించావు. ఆత్మాభిమాన సంపన్నవైన నీవు అంతటి అవమాన బడబాగ్నిని కడుపులో దాచుకొని నీ భర్తల గౌరవానికి భంగం కలగని రీతిలో నడుచుకున్నావు. నీ ధీరత్వాన్ని, స్త్రీత్వాన్ని, సతీధర్మాన్ని సమపాళ్లలో కాపాడుకుంటూ వచ్చిన నీ వ్యక్తిత్వం అసామాన్యం. నీ చరితను సభాసదులకు వినిపించి మార్గోపదేశం కావించు పాంచాలి.
5: కలభాషిణి, నీ ఈ ఆహ్వానం, ఈ సాహితీ సభకు నన్ను పిలవటం నాకెంతో సంతోషాన్ని కలగజేస్తోందమ్మా. నీకు ప్రణామాలు.
6: శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయని పల్కెడు భక్త జనంబు వైదికధ్యాయత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద అభీష్ట సిద్ధికిన్.
5: అయో నిజనై, నా తండ్రి చేసిన యజ్ఞపు కుండము నుండి వరప్రభావంతో జన్మించిన యజ్ఞసేనిని నేను. సౌందర్యానికే కాదు సచ్చీలానికి ప్రతీకగా పాండవ పత్నిగా పతివ్రతారత్నాలలో పేరెన్నికగన్న నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎన్నెన్నో అవమానాలకు గురయ్యాను. ధర్మానికి న్యాయానికి కట్టుబడిన నా పతులను అనుసరించి చేసిన పోరాటం సుమానాది. అజ్ఞాతవాసంలో కీచకుని కాముక దృష్టి నుంచి తప్పించుకునుటకు ఎంతో అలమటించాను, అయినా ధీరగా సమాధానమిచ్చాను. ఊరి
6: దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపరగుల్మత్పతుల్ గీర్వాణాకృతులే ఉరిపుడు నిను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణముం కొనుట తద్యంబిమ్మెయిన్ అని కీచకుని ధైర్యంగా బెదిరించాను. భీముడు కీచకుని వధించి చింతాశల్యము వాసనే శాంతిన్ పొందెనె రోషపావకుడు అని ఓదార్చితే అప్పుడు విస్మయానంద నిర్మగ్నైనాను. అరణ్యవాసంలో సైంధవుడు బలాత్కారంగా వావి వరస మరిచి నన్నపహరించి తీసుకొని పోవ చూస్తే భీముడు అతని జుట్టు కత్తిరించి తగిన బుద్ధి చెప్పటానికన్నా ముందే నేను సబలనై ధైర్యంగా

అని హెచ్చరించిన మనోధైర్యం సుమానాది. అరణ్య అజ్ఞాతవాస క్లేశాలను అనుభవించాక కూడా కృష్ణుని రాయబారిగా పంపువేళ ధర్మరాజు

ఏమాత్రం పౌరుషం లేక అత్యంత శాంతంగా 5 ఊళ్ళిచ్చినా చాలు, గ్రాసవాసోదైన్యం లేక జీవిస్తే చాలని చెప్పటం నన్నెంతో గాయపరిచింది. ఇంతటి అపకారం చేసి అవమానించి నిండు సభలో

ఏమాత్రం పౌరుషం లేక అత్యంత శాంతంగా 5 ఊళ్ళిచ్చినా చాలు, గ్రాసవాసోదైన్యం లేక జీవిస్తే చాలని చెప్పటం నన్నెంతో గాయపరిచింది. ఇంతటి అపకారం చేసి అవమానించి నిండు సభలో వస్త్రాపహరణం చేయబోయిన వారి పట్ల ధర్మరాజు సోదర ప్రేమను చూపటమేమిటి? కీడులన్నీ క్షమించటం క్షత్రియ లక్షణమా? అందుకేనా నన్ను అనుక్షణం ఆపద నుంచి రక్షించిన కృష్ణుని సూటిగా నేను ప్రశ్నించాను రాయబారవేళ. ఓట యొకింత ఏనియు సుయోధను చిత్తమునందులేదు, నీ మాటల పోవునే దురభిమానము ఎక్కుడు పూనుగాక, అచ్చోటన సంగరంబులగు చొప్పులు పుట్టిననైన పాండవుల్ పోటున కిచ్చగింతురొకో పోదురొకనలనుండనచుతా. నేనిలా అన్నానని మరేమనుకోవద్దు. రాజు అతని తమ్ముళ్ళు ఉచితమేదో మంచితనం పోకుండా నిర్ణయించుకోండి. కానీ ఆరడిపోకయున్ ఫలమునందుటయున్ కని పల్క నేరమిన్ మరట నోరిదాననై మాటలు చిత్తమునందు నిల్పక ఏ కారులు ప్రేలెదన్ వినుడు

వరప్రభావంతో పుట్టాను, భరతవంశాన మెట్టాను, పాండురాజు కోడలినై జనవంజులను భర్తలుగా పొందాను. నీతిమంతులు పరాక్రమవంతులైన పుత్రులకు తల్లినై వీరమాతనైనాను. సహోదరుల అండను ఆదరణను పొందిన ఆడబడుచునైనాను. ఇన్నిట ప్రశస్తి పొందాను. ఇదంతా ఒక ఎత్తు. పద్మనాభుడవైన నీవు సాక్షాత్తుగా, నీవు సుభద్ర కంటే కడు నెయ్యము గారవముందలిర్ప సంభావన సేయుదు ఇట్టి నను పంకజనాభ ఒకండు రాజసూయావభృదంబునందు శుచియై పెను పొందిన వేణివట్టి ఈయవురు చూడగా సభకు ఈడ్చే కులాంగన నిట్లో నత్తురే. ధర్మబద్ధులై రక్షించాల్సిన భర్తరులు చిత్తరువుల్లా చేష్టలు లేక ఉన్నవేళ ఏకవస్త్రమైన నేను నిన్ను నమ్ముకొని విశ్వాసంతో కొలిచి పిలిస్తే నీవు నన్ను రక్షించిన సంగతి ఇప్పుడు తలుచుకోవద్దా. పౌరుషమే లేక శాంతచిత్తులైన నా భర్తలను అనుసరించి నేను చేయాల్సింది కోడరికమా, దాసీతనమా? దుర్మార్గుడైన దుశ్శాసనుడు లాగగా తెగినది తెగిపోగా మిగిలిన ఈ వెంట్రుకల్ని సంధి చేసుకునే ఈ రాయబార సమయాన తలుచుకోవద్దా? ఈ జుట్టు పట్టి ఈడ్చిన చేయి రణరంగంలో ముక్కలు ముక్కలవటం చూస్తేనే కాని చల్లారని చిచ్చుసుమా ఇది. భార్యకి జరిగిన ఈ అవమానానికి ప్రతీకారం చూపకపోతే కర్రి విక్రమం కాల్చన నేను ధర్మరాజు ఆ దుర్యోధనుని పీనుగుని చూడని నాడు అర్జునుని ధనుర్విద్య భీముని పరాక్రమం ఎందుకు? ఒడిలో తీవ్ర పరాభవాగ్నిని ఎంతో ఓర్పుతో నిప్పులు ముద్ద మోసినట్లు భరిస్తున్నాను కదా. దుష్ట నిగ్రహం దైవమైన నీ లక్షణం కదా కృష్ణ అని నా పరాభవాగ్ని అంతటినీ అది ఒకరోజులో ఆరిపోయేది కాదు అని నా ఆర్తిని తెలియజేశాను. రాయబారం విఫలమై యుద్ధం జరిగి యుద్ధమంతా ముగిశాక కూడా కర్ణుడు కుంతీపుత్రుడని తెలిసి యుద్ధం చేసినందుకు ధర్మరాజు పరితపిస్తుంటే అభిమన్యుని అన్యాయంగా చంపిన కర్ణుని క్రూరత్వాన్ని నేను గుర్తు చేశాను. రాజవిధుల్లో దండనీతిని గురించి కూడా తెలియచేశాను. సత్యభామకు సతీధర్మాలను తెలిపాను. ధర్మ పదాన్ని తప్పని వ్యక్తిత్వంగా నేను నా జీవిత ఆచరణని చేశాను. అంతేకాదు, ఉప పాండవులను నా ముద్దు కుమారులను చీకటి రాత్రి వేళ గురుపుత్రుడైన అశ్వత్థామ సంహరించినప్పుడు పార్థుడు గురుపుత్రుని నా ముందు నిలిపాడు. భూసురుడవు, బుద్ధిదయా భాసురుడవు, శిశుమారణము ఆసుర కృత్యంబు, ధర్మమగునే తండ్రి, వాళ్ళు నీకేం అపకారం చేశారు నాయన? ఉద్రే

0: వివేకంతో రాలేదు కదా, శస్త్రధరులు కాదు కదా, యుద్ధావనిలో లేరు కదా, నీకు ద్రోహం చేయలేదు కదా. చీకట్లో భద్రాకారులను, చిన్ని పాపలను, రణప్రౌఢక్రియాహీనులను, నిద్రాసక్తులను సంహరించావు, నీ చేతులెట్లా వచ్చాయ్యా అని ప్రశ్నిస్తూ ఆ దుఃఖాన్ని పోగొట్టుకుంటూనే అర్జునుని చేత కుమారుడు బంధించుబడుట తెలిసి గురుపత్రి అయిన కృపి ఎంతగా దుఃఖిస్తుందో తలుచుకున్నాను. అక్కట పుత్ర శోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిను పోర కిరీటి నిబద్ధు చేసి నేడికడి కీర్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఇట్టి శోకమునయ్య క్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో అని మరో తల్లి మనసులోని క్షోభను గుర్తించి అశ్వత్థామకి ప్రాణభిక్ష చేసిన మాతృహృదయం సుమానాది. నేను ద్రుపద పుత్రినై ఆత్మశక్తితో, ధైర్యంతో, ధర్మనిష్టతో, అభిమానధనంతో, పాతివ్రత్యంతో, సచ్ఛీలంతో సబలగా నిరూపించుకున్నాను. ద్వాపరయుగంలోనే నాకు జరిగిన అనేక అకృత్యాలపై ధర్మయుద్ధం చేసి విజేతనైనాను.
1: ద్రౌపది, నీవెన్ని అవమానాలను ఎదుర్కొన్నా ధైర్యంగా, ధీరగా, ధర్మంగా నిలిచావు. కష్టాలకు కృంగిపోకుండా ఆదర్శంగా నిలిచావు.
2: అవును శకుంతల, ద్రౌపది చరితం అడుగడుగునా వేదనాభరితమే. సభాసదులారా, భారతీయ మహిళల వ్యక్తిత్వపుట ఔన్నత్యం శిఖరాయమానమై ద్రౌపదిలో ప్రస్ఫుటమవుతున్నదన్నది నిర్వివాదాంశం. భారత స్త్రీలలో అనర్ఘ రత్నం ద్రౌపది. మహాలక్ష్మి స్వరూపిణి అయి పాండవులకు నిత్యానపాయిని అయి వారికి ఐహికాముష్మిక సుఖాలను అందజేసిన సాధ్వీమణి ద్రౌపది.
0: కలభాషిణి, నా ఈ జీవితం అంతా ఆ జగన్మాత అనుగ్రహమే సుమా.
3: మీరింతవరకు భారత భారతి సాహిత్య రూపకం రెండవ భాగం విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ వి నాగరాజలక్ష్మి, ద్రౌపది శ్రీమతి వేమూరి సత్యవతి.
4: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
5: అవునయ్యా, అవును. షేవింగ్ కి ఎంత?
4: అరే అంతేనండి, 60 రూపాయలే.
5: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
4: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
5: మరి రెండోది?
4: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
5: బాబోయ్, బతికించింది యూపీఐ.
4: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
3: కార్యక్రమంలో ఇప్పుడు దొండకాయ క్యాబేజీలోని పోషక విలువల గురించిన విశేషాలు వింటారు. ముందుగా దొండకాయ గురించి తెలుసుకుందాం. దొండకాయ ఆసియా ఆఫ్రికా దేశాల్లో విరివిగా పండుతుంది. మన దేశంలో దొండకాయలతో కూర, వేపుళ్ళు, పచ్చడి చేసుకుంటాము. రోజువారీ కూరగాయల్లో దొండకాయని భాగం చేసుకుంటున్నా కానీ ఏదో రుచి కోసం దీనిని కూరల్లో వాడటం తప్ప దీనిలో పోషక విలువల గురించి చాలామందికి తెలియదు. కొన్ని దేశాల్లో బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండినటువంటి దొండకాయలతో పాటు దొండ ఆకులను కూడా తింటారు. ఇక పోషకాల పరంగా చూసినట్లయితే దీనిలో పీచు పదార్థాలు, బీటా కెరోటిన్, విటమిన్ B2, B3, B6, విటమిన్ B9, విటమిన్ C వంటి విటమిన్లు ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్థాలు, పుష్కలంగా పీచు పదార్థాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు కనుక చూసినట్లయితే ఆకలి లేకపోవడం, దగ్గు వంటి వాటితో బాధపడే వాళ్లకి దీనిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీహిస్టమైన్ గుణాల వల్ల ఇది అలర్జీని కూడా దూరం చేస్తుంది. దొండకాయలోని బి విటమిన్ నాడీ వ్యవస్థ సంరక్షణకి దోహదపడుతుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడే వాళ్లకి దొండకాయ మంచి మందుగా పనిచేస్తుంది. అల్జీమర్స్ని అడ్డుకుంటుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండకాయను తీసుకుంటే మనస్సును ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుంది.

0: తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిలో థైమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిండి పదార్థాలు గ్లూకోజ్గా మార్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో సి విటమిన్, బీటా కెరోటీన్లు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేయడం వల్ల క్యాన్సర్ను నిరోధిస్తాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దొండకాయలోని సుగుణాలు నేరుగా కాలేయం మీద పనిచేస్తాయి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపించేందుకు, అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. ఇక మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవారు దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు కూడా రాకుండా నియంత్రిస్తుంది. దొండకాయలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఇంకా ఎముక సాంద్రత కూడా పెరగడానికి దోహదపడుతుంది. దొండకాయల్లోని బి కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తాయి. కాయ చిన్నగా ఉన్నప్పటికీ ఈ దొండకాయలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో విన్నారు కదా. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో దొండకాయని భాగంగా చేసుకుంటారని ఆశిద్దాం. ఇప్పుడు క్యాబేజీలోని పోషక విలువలు చూద్దాం. క్యాబేజీ, ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ ముదురు ఊదా రంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీని కూరగానే కాకుండా అనేక దేశాలలో సలాడ్లలో కూడా క్యాబేజీ ఆకులే మనకి కనిపిస్తాయి. సి విటమిన్కి క్యాబేజీ ప్రధాన వనరు. కమలాపండులో కన్నా కూడా క్యాబేజీలోనే విటమిన్ సి ఎక్కువ. ఇందులోని సి విటమిన్ ఫ్రీ రాడికల్స్ను నియంత్రిస్తుంది, ఫలితంగా అనేక రకాల వ్యాధులను అరికడుతుంది. క్యాబేజీలో పీచు శాతం చాలా ఎక్కువ, దాంతో ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఇతరత్రా జీర్ణ సంబంధ వ్యాధుల్ని కూడా నియంత్రిస్తుంది. ఇక ఇన్ఫెక్షన్లు నివారించడానికి క్యాబేజీలోని సల్ఫర్ తోడ్పడుతుంది. ఎందుకంటే సల్ఫర్ లోపించిన వాళ్లలో పుండ్లు గాయాల్లాంటివి త్వరగా తగ్గవు. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పదార్థాలలో క్యాబేజీ ప్రధానమైనది. ఇందులోని సి విటమిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్గా పనిచేయడం వల్ల క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తుందని పరిశోధనలో కూడా తెలిసింది. క్యాబేజీలోని గ్లూటామైన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీనివల్ల మంట, దురద, అలర్జీలు, జ్వరం, కీళ్లనొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ మంచి ఆహారం. దీని ఆకులను సలాడ్లుగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. పైగా క్యాలరీలు చాలా తక్కువ. ఇది ఒంటి ఆరోగ్యానికే కాదండి, మెదడు పనితీరుకు కూడా చాలా మంచిది. ఇందులోని కే విటమిన్, అయోడిన్లు నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ పొరను పరిరక్షిస్తాయి. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి మతిమరుపు, ఆల్జీమర్స్, ఆలోచనాశక్తి కోల్పోవడం వంటివి రాకుండా ఉంటాయి. క్యాబేజీలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మూడు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఫలితంగా ఇది ఆరోగ్య వృద్ధికి దోహదపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకి తోడ్పడతాయి. కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించేందుకు క్యాబేజీ సహాయపడుతుంది. క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి, కంటికి ఎంతో మేలు కలుగుతుంది. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: माने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిషన్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఇప్పుడు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా దుల్హా మిల్ గయా చిత్రానికి అమిత్ కుమార్ మోనాలీ ఠాకూర్ పాడిన పాట వింటారు.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కాక్టైల్ చిత్రం నుంచి ఆరిఫ్ లోహర్, హర్షదీప్ కౌర్ పాడిన పాట

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎనిమి చిత్రం నుంచి కేశవ్ పాడారు మంథన్ గీతం.

కార్యక్రమంలో తర్వాత కైఫీ అజ్మీ సుష్మా హుజా గీతానికి అనురాధ పౌడ్వాల్ బృందం పాడిన పాట వింటారు, ఏకలగ్ మోసం చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఫక్రే చిత్రం నుంచి కైలాష్ ఖేర్, కీర్తి సగాఠియా పాడిన పాట వింటారు. మున్నా థిమాన్ గీత రచన.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ యువలయ కార్యక్రమంలో నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలని మెసేజ్ చేయాలంటే 8662488812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్లోకి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు కార్యక్రమంలో నేను అడిగేస్తున్నాను మొదటి ప్రశ్న. పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఇంకా ఈ సంవత్సరం పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం ఏంటి, థీమ్ ఏంటి? పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం, ఈ సంవత్సరం థీమ్ ఏంటో మెసేజ్ చేయండి 8662489888 నెంబర్కి.

పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. ఆన్సర్ అయితే పెట్టారు, కానీ నేను అడిగిన దానికైతే పెట్టలేదు. గాంధీ మార్కెట్ ఇంకొల్లూరు నుంచి హుస్సేన్ దాదా ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను, సంవత్సరం కాదు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్, ఆన్సర్తో పాటు మీ పేరు, మీ చిరునామా కూడా టైప్ చేసి పంపిస్తే చదివచ్చు. విజయ్, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం

కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో కడప నుంచి వినయ్, మహేష్, రవి. పాపిన్నపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుబ్రమణి. పెత్తనపల్లి కర్ణాటక నుంచి. నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తోనే రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. కరెక్ట్ ఆన్సర్తో దగ్గర సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, లక్కవర ఏలూరు జిల్లా నుంచి, ఎడ్లపల్లి లీలామహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ, ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య వీరందరూ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నెహాన్, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రికృతి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. పావులూరు నుండి మిడతల రామ్మూర్తి ఉరవకొండ. కరెక్ట్ ఆన్సర్. పావులూరు నుండి మోహన్ కృష్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా లతా సుహాస్ హోస్కోట్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. తెర్లపాడు మార్కపురం జిల్లా నుంచి సుజాత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి శ్రీవత్స, శశాంక్, అచ్యుత వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో విశాల నెల్లూరు నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, వెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, ధవళేశ్వరం, రాజమహేంద్రవరం నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగర మండలం బాపట్ల జిల్లా నుంచి. రమేష్ దొంతి, గగన్ పెరుమాండు అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. సారీ, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి టైపింగ్ మిస్టేక్ ఏమో చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్, రామకృష్ణయ్య, హోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్ర రెడ్డి, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ పంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డూకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండారి శంకరయ్య వీరందరూ ఒకే ఒక్క ఆన్సర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాంబాబు, సుశీల, రాజా, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, మోరుపల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ, దుర్గాడ నుంచి. చందలూరి విష్ణు, సాయి, మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట్ట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి.

భరత్నగర్ సిద్దిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ కీర్తిక, లితిక, అశ్వనీ కుమార్, ఉమా నల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి. కరెక్ట్ ఆన్సర్ మార్కపురం శివాజీనగర్ నుండి టెల్లర్ మస్తాన్వల్లి ఫాతిమా. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదవ్ భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ కేవి రావు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ. కరెక్ట్ ఆన్సర్ శుభ సాయంత్రం అంటూ. కరెక్ట్ ఆన్సర్తో పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు, మురళి పాడుకుపాడు నుంచి. దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సతిరెడ్డి అనపర్తి నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ తెనాల్ నుంచి. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా, అక్రమన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, తయ్యూబ్ వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ శుభ సాయంత్రం అంటూ. కరెక్ట్ ఆన్సర్తో కందరు గోపినాథ్, సుధారాణి తిరుపతి నుంచి, నాగార్జున, లక్ష్మి ఒడియంపేట అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్తో తెనాల్ నుంచి కుమార్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగేంద్రప్ప ఉడేవు, మలకుమూరు తాలూకా, కర్ణాటక నుంచి. హనిరాజ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎవరు విశాల నెల్లూరు నుంచి ధన్యవాదాలు అంటూ. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపల్లి సురేష్ రెడ్డి, పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదరణ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఇరుసుమండ నుంచి ఎం రామ్మోహన్ రావు. ఓకే, గణేష్ నెల్లూరు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, మేబీ టైపింగ్ మిస్టేక్ అనుకుంటా, చూసుకోండి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇది ఇప్పటిదాకా మీ నుంచి నాకు వచ్చిన మెసేజెస్. పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మే 31. నికోటిన్ ఇంకా పొగాకు వ్యసనాన్ని అడ్డుకోవడం, ఆకర్షణీయమైన ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను, ఈ వ్యసనం వల్ల కలిగే అనర్థతను ప్రజలకు వివరించడం, ఇంకా పొగాకు వాడకాన్ని తగ్గించడానికి కఠినమైన విధానాలను ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను ఆ రోజున నిర్వహిస్తారు. ఇదన్నమాట సంగతి. డాన్సర్ పంపించిన వాళ్ళందరికీ, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ కార్యక్రమంలో నేను అడగబోతున్నాను 2వ ప్రశ్న. పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? తెలిస్తే 0866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు?

పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి. ఫస్ట్ ఆన్సరే కన్ఫ్యూజన్గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. కాకపోతే నేను కనిపెట్టేశాను ఎవరంటే ఆర్మీ, ఓకే, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో గాంధీ మార్కెట్, ఇంకొల్లు హుసేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, ఫౌజీ కరీముల్లా, తయ్యూబ్, గాంధీ మార్కెట్, ఇంకొల్ నుంచి. ఓకే, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, కెవిరావు, తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్, ఎల్ఈసి కాలనీ, నెల్లూరు, హరినాథ్పురం నుంచి. కొత్తపేట, గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని. కరెక్ట్ ఆన్సర్, విశాల, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్, లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్, రాధా, ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్, విజయ్, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్, శ్యామ్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్. కరెక్ట్ ఆన్సర్, మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వరి, తమన్, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి. ఫణిరాజ్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్, పావులూరు నుండి మోహన్ కృష్ణ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల టెక్కె నుంచి రామచంద్ర, సువర్ణ. కరెక్ట్ ఆన్సర్, శుభ సాయంత్రం అంటూ. కరెక్ట్ ఆన్సర్తో పివి ఫణికుమార్ శర్మ, వివేకానంద శర్మ, వెంకటరెడ్డి, సాయి పవన్ శర్మ, వాణి రామ శర్మ, బెల్లంకొండ. ఓకే, శుభ సాయంత్రం అంటూ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమ్మనగుర్తి నుంచి. ఎం కొండరెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్, వేదాంతం, జానకి, శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్, సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్, గణేష్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్, నాగమణి, ఒంగోలు నుంచి. సుబ్రహ్మణ్య, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. సుజాత, తుర్లపాడు గ్రామం, తుర్లపాడు మండలం, మార్కుపురం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి భట్టిపురంలో సత్యనారాయణ. కరెక్ట్ ఆన్సర్, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్న, స్నిగ్ధ, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ అండి, పాపినపాలెం నుండి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఒకసారి చెక్ చేసుకోండి. రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ. కరెక్ట్ ఆన్సర్, నాగేంద్రప్ప, ఉడేవు, మలకుమూరు తాలూకా, కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్, వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్, రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్, యూపీ వారణాసి, రెండు చింతల లక్ష్మీకామేశ్వరి, శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మిడతల రామమూర్తి, ఉరవకొండ నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. రమేష్, దొంతి, గగన్.

తిరుమల అనంతపురం నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి, కీర్తిక లితిక అశ్విని కుమార్ ఉమా నల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిణి, కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ మహేష్ రవి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి, హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న, అనంతపురం నుంచి అనురాధ, కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ మధు శ్రీవాణి నిహాన్ రవి రాధిక త్రిలోక్ నవీన్ సౌమ్య శ్రీరామ్దాసు కృపాచారి అనిత సాయివర్షిత్ సాయి రిక్విత్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్లు పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే చిలుక నారాయణ అనసూయ యమున జాంకంపేట నిజామాబాద్ నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్, యాడ్కి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చితంపర్రావు సరస్వతి సాయిజ్యోతి భానుతేజ కరెక్ట్ ఆన్సర్తో, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియా కరెక్ట్ ఆన్సర్, ఎస్పి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కోటహారిక మను రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి నిమ్మడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్, మీ ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు. బాలాజీ ఎక్కడి నుంచి పంపిస్తున్నారో కూడా రాసి పంపించండి. శుభ సాయంత్రం అంటూ కందరి గోపినాథ్ సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్, పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మీ ఆన్సర్ ఏదండి, ఆన్సర్ కూడా పంపించండి. కరెక్ట్ ఆన్సర్తో దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, పాలింపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా హుబిల వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేంద్ర, నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్ రామకృష్ణయ్య నరేంద్ర, మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డి బాల నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప దోకుపర్తి శివప్రసాద్ తుమ్మల చర్ల గోపినాథ్ బండారు శంకరయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినపాలెం సూర్యనారాయణ సిద్ధయ్య ఆదిన్న కొత్తపల్లి నుంచి సురేష్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి సియోన నాగట్టి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ, ఇంకా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మేబీ రాంగ్ ఆన్సర్ అనుకుంటున్నాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం, క్వశ్చన్ ఏంటి అని అడుగుతున్నారా, పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు, ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్, అనంతపురం నుంచి హర్నాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి, వడియంపేట అనంతపురం నుంచి నాగార్జున లక్ష్మి, రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి, సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్, తురుకపల్లి గ్రామం నుంచి మధు మోహన్ గంగాధర్ ఆంటోనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్, రాంబాబు సుశీల నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మీరు పంపించిన మెసేజెస్ అన్ని నేను చదివేశాను. పక్షుల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాను, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్నిథాలజీ. మ్యాక్సిమం అందరూ కరెక్ట్ ఆన్సర్లు పంపించారు, మేబీ స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఉండొచ్చు, చెక్ చేసుకోండి. గ్రీకు పదాలైన ఓర్నిస్ అంటే పక్షి, లోగోస్ అంటే అధ్యయనం, ఈ పదాల నుండి వచ్చిందే ఆర్నిథాలజీ. పక్షుల వలస విధానాలు, సంతానోత్పత్తి ప్రవర్తనలు, వాటి శరీర నిర్మాణం, సంరక్షణ ఇలాంటి అంశాలపై
ఈ శాస్త్రంలో పరి

పరిశోధన అధ్యయనం జరుగుతుంది. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్నిథాలజీ. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరి కోసం ఈ పాట.

మీరు ఇంతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. సంస్కృత పాఠం.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నూరి ఎల్ మనోజ.
1: నమస్కారం గురువుగారు.
2: ఆగచ్చతు, ఉపవిశతు.
1: ఇవాళ ఏం పాఠం చెప్పుకుందాం గురువుగారు?
2: మొన్న మృచ్ఛకటికం నాటకం చెప్పుకున్నాం కదా, ఎక్కడి వరకు చెప్పుకున్నా ఆపేశాము?
1: ద్యూతకరుడు మాధురుడు దేవాలయంలోకి ప్రవేశించిన అంతవరకు చెప్పుకున్నాం.
2: అంతవరకు చెప్పుకున్నాం, ఆ తర్వాత కంటిన్యూగా చెప్పుకుందాం విను. ఇద్దరు వెళ్తారు దేవాలయంలోకి. వాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు గుర్తుపెట్టుకున్నారు. ద్యూతకరుడు అంటాడు, కథం కాష్టమయ్యి ప్రతిమ, ఇక్కడ ఈ దేవాలయంలో కొయ్యతో చేసిన విగ్రహం ఏమైనా ఉందా అన్నాడు. మాధురుడు అంటున్నాడు, అరే నకలు నకలు, శైల ప్రతిమ, ఒరే కాదురా, కాదు, కాష్టంతో చేసి

0: ఇందుకోయతో చేసింది కాదు, ఇది శైలప్రతిమా, రాతితో చేసిన విగ్రహమే ఉందిరా అన్నాడు. ఏవం భవతు, సరే కానీలే, అక్కడ ఏ విగ్రహం ఉంటే మనకెందుకు? ఏ హీ జూతం క్రీడావహ. వాడు ఏ పని చేయాలనుకున్నాడో అదే చేయాలని వాడు మనసు పీకుతోంది. అందుకని మనం ఏం చేద్దాం రా, జూదం ఆడుకుందాం అన్నాడు. ఏహి రా, మళ్ళీ పిలుస్తున్నాడు. జూదం క్రీడావహ, ఇద్దరం కలిసి జూదం ఆడుకుందాం. బహువిధ జూతం క్రీడతి, అనేక రకాలుగా జూదాన్ని ఆడుకుంటున్నారు వాళ్ళు ఆ దేవాలయం ప్రాంగణంలోనే కూర్చుని. ఇంతలోకి సంవాహకుడు అంటాడు, జూతేచ్ఛా వికారగ సంవరణం బహువిధం కృత్వా, అనేక విధాలుగా వాళ్ళు ఆడుకోవడం చూసి స్వగతం తనలో అనుకుంటున్నాడు. జూదం ఆడాలనేటటువంటి కోరిక అనేక విధాలుగా ఉంది వీడికి కూడా మనసులో. వాళ్ళు ఎదురుకుండా ఆడుకుంటున్నారు కదా, వీడు కనిపించకుండా ఉన్నాడు, అందుకని వాడికి మనసులో వాడు అనుకుంటున్నాడు. రే కథాశబ్దౌ నిర్నాణకస్య హరతి హృదయం మనుష్యస్య ఢకాశబ్దేన నరాధిపస్య ప్రభ్రష్టరాజ్యస్య. అంటే కత్త అనేటటువంటి శబ్దం ఏంటంటే, జూదం ఆడేటప్పుడు వాళ్ళు చేసేటటువంటి ఒక అరుపులు ఉంటాయి కదా, అలా అరిచేటటువంటి ఒక అరుపు అన్నమాట అది. మళ్ళీ చెప్తాను, ఒకసారి శ్లోకం విను. కత్తా శబ్దౌ నిర్నాణకస్య హరతి హృదయం మనుష్యస్య ఢకా శబ్ద ఇవ నరాధిపస్య ప్రభ్రష్ట రాజ్యస్య. రాజ్యం లేకపోయినప్పటికీ ఎక్కడో ఒక చోట ఢంకా ధ్వని గనక వినిపించినట్లయితే రాజు మనస్సు ఏ విధంగా దానివైపు ఆకర్షిస్తుందో, ఆ శబ్దాలు వినంగానే రాజుకు ఒక రకమైన అలర్ట్నెస్ వస్తుంది కదా. అలాగా వీళ్ళకు కూడా ఈ కత్త అనేటటువంటి శబ్దం జూదగాళ్ళు మాట్లాడుకుంటే ఆ అరుపు వినిపించంగానే వీడికి కూడా ఆటకు వెళ్ళిపోవాలనేటటువంటి ఒక ఉత్సాహం కలుగుతుంది అని అంటున్నాడు అన్నమాట. పదవిభాగం చూడు, కత్త శబ్ద నిర్నాణకస్య హరతి హృదయం మనుష్యస్య ఢక్కా శబ్ద ఇవ నర ప్లస్ అధిపస్య నరాధిపస్య ప్రభ్రష్ట రాజ్యస్య. అన్వయం చూడు, కత్తా శబ్ద నిర్నాణకస్య మనుష్యస్య హృదయం ప్రకృష్టరాజ్యస్య నరాధిపస్య ఢక్కా శబ్ద ఇవ హరతి. ప్రతిపదార్థం రాసుకో, కర్తా శబ్ద,
1: కర్తా శబ్ద
0: జూదం ఆడే సమయంలో,
1: జూదం ఆడే సమయంలో
0: వ్యవహరించే ప్రసిద్ధమైన పదము,
1: ప్రసిద్ధమైన పదము
0: పదము. నిర్ణాణకస్య,
1: నిర్ణాణకస్య
0: ధనము ఏమాత్రము లేని,
1: ధనము ఏమాత్రము లేని
0: మనుష్యస్య,
1: మనుష్యస్య
0: మానవుని యొక్క,
1: మానవుని యొక్క
0: హృదయం,
1: హృదయం
0: మనస్సును,
1: మనస్సును
0: హరతి,
1: హరతి
0: అపహరిస్తుంది,
1: అపహరిస్తుంది
0: అంటే ఆకర్షిస్తుంది అన్నమాట. భ్రష్టరాజ్యస్య,
1: భ్రష్టరాజ్యస్య
0: రాజ్యము సంపదలు పోగొట్టుకున్న,
1: రాజ్యము సంపదలు పోగొట్టుకున్న
0: నరాధిపస్య,
1: నరాధిపస్య
0: రాజుకి,
1: రాజుకి
0: ఢక్కా శబ్ద,
1: ఢక్కా శబ్ద
0: మరొక చోట మోగుతున్న,
1: మరొక చోట మ్రోగుతున్న
0: ఢక్కాధ్వని,
1: ఢంకాధ్వని
0: ఏ విధంగా ఆకర్షిస్తున్నట్లుగా,
1: ఆకర్షిస్తున్నట్లుగా
0: వినబడుతుందో,
1: వినపడుతుందో
0: ఆ విధంగా హరతి,
1: హరతి
0: ఆకర్షిస్తుంది,
1: ఆకర్షిస్తుంది.
0: జూదగాళ్ళు జూదంలో అరుచుకుంటూ మాట్లాడేటటువంటి అరుపులు ఢక్కా శబ్దం విన్నటువంటి రాజుని రాజ్యం లేకపోయినా అతన్ని ఎలా ఆకర్షిస్తుందో ఆ శబ్దం, వీళ్ళని కూడా జూదం ఆడుకుండే వాళ్ళ అరుపులన్నీ అలా ఆకర్షిస్తూ ఉంటాయి అని. అంటే ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుందని మనం తెలుగులో సామెత చెప్పుకుంటూ ఉంటాం. ఎవరు చేసే పని వాళ్లే, పెద్దవాళ్ళు ఏ పని చేస్తే చిన్నవాళ్ళు ఆ పనే చేస్తూ ఉంటారు. స్నేహితులు చూడు, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు స్నేహితులుగా ఏర్పడతారు. అలాగే ఇక్కడ కూడా అనమాట అదే సూచిస్తున్నాడు శ్లోకంలో. తర్వాత శ్లోకం చూడు, జానామి నా క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం జ్యూతస్య తథాపి కలు కోకిల మధుర కత్తాశబ్దో మనోహరతి. ఇంకోసారి చూడు శ్లోకము, జానామి నా క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం ద్యూతం తథాపి కలు కోకిల మధుర కత్తాశబ్దో మనోహరతి. దానికి ఉదాహరణ చెబుతున్నాడు, సుమేరు శిఖర పతన సన్నిభం, జూదం ఆడేటటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, సుమేరు శృంగ శిఖరస్య పతనం, మేరుపర్వత శిఖరం బంగారుకొండ శిఖరం యొక్క చివరి భాగాన ఉన్నటువంటి వాడు ఒక్కసారి ఢమాల్మని కింద పడితే ఎలా ఉంటుందో, జూదం ఆడేవాడి పరిస్థితి కూడా

0: అలాగే అవుతుంది అని చెప్తున్నాడు. అయినా కూడా వాడికి ఏమనిపిస్తుంది, ఈ కత్తా శబ్దం ఉంది కదా, వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఆ శబ్దాలు అరుపులు అవన్నీ వింటే వాడికి ఏమనిపిస్తుంది, కోకిల మధురహ, కోకిల అరుపులు ఎలా మానవుడికి ఆనందాన్ని కలిగిస్తాయో అట్లా జూదం ఆడేవాడికి వాళ్ళ అరుపులు ఆనందాన్ని కలిగిస్తాయట. ఒకసారి శ్లోకం చదువు.
1: జానామి నా క్రీడిష్యామి సుమేరు శిఖర పతన సన్నిభం ద్యూతం తథాపి కలు కోకిల మధురః కత్తా శబ్దో మనోహరతి.
0: పదవిభాగం చూడు. జానామి నా క్రీడిష్యామి సుమేరుః శిఖర పతన సన్నిభం ద్యూతం తథాపి ఖలు కోకిల మధురః కత్తా శబ్దః మనః హరతి. అన్వయం చూడు. సుమేరోః శిఖరాత్ పతనం సన్నిభం ద్యూతం న క్రీడిష్యామి తథాపి కత్తా శబ్దః కోకిల శబ్ద ఇవ మనః హరతి. ప్రతిపదార్థం రా.

0: కత్తా శబ్దము
1: కత్తా శబ్దము
0: కోకిల శబ్దః ఇవ
1: కోకిల శబ్దః ఇవ
0: కోకిల కూతలాగా
1: కోకిల కూతలాగా
0: మనః మనస్సుని
1: మనః మనస్సుని
0: హరతి
1: హరతి
0: ఆకర్షిస్తున్నది
1: ఆకర్షిస్తున్నది
0: అంటే జూదం ఆడేటటువంటి వాడి మనస్సుని ఆ వాళ్ళ అరుపు ఎలా ఆకర్షిస్తుందంటే దానికి ఉదాహరణ చూస్తున్నాడు. ఎంత ఉత్తమమైన ఉదాహరణ చూస్తున్నాడు చూడు, కోకిల కూతలాగా పోలుస్తూ చెప్తున్నాడు. అప్పుడు జూతకరుడు అంటున్నాడు, మమ్మ పాఠే మమ్మ పాఠే. జూద మాటలు కూడా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు అనుకుంటూ ఉంటారట, ఇది నాది, ఇది నా మాట, ఇది నా మాట అంటూ, ఈ ఆట నాదే, ఈ ఆట నాదే అని. మాధురుడు అంటున్నాడు, నకలు మమ్మ పాఠే మమ్మ పాఠే, రేయ్ నీది కాదురా ఆట నాదే, నీది కాదు నా ఆట నాదే అంటున్నాడు అనమాట. సంవాహకుడు అంటున్నాడు, అన్యత సహసోపసృత్య, ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళిపోయి నన్ను మామ పాటే ఒరే నాదిరా ఆట, అన్యత రెండో వైపు నుంచి ఇంకోడు అంటున్నాడు నాదే నాదే ఆట అని. సహసా వెంటనే ఉపసృత్య రెండో వాడి దగ్గరికి చేరాడు అనమాట వీడు అరుచుకుంటూ. లబ్ధ పురుష, పురుషుడు దొరికాడు, డబ్బులు పట్టుకుని వదిలేసి పారిపోయిన వాడు ఉన్నాడే వాడు దొరికాడు వీడికి అనుకుంటున్నాడు అనమాట వాడు. ఇద్దరు కలిసి ఆడుకుంటారు కనుక తోడు దొరికాడు అని అనుకుంటున్నాడు అనమాట వాడు. ఆట ఆడుకోవడానికి తోడు ఇంకొకడు దొరికాడు అని అనుకుంటున్నాడు వీడు చూడాలి, అంతా అదే బ్యాచ్ కదా, అందుకని వాడు అనుకుంటున్నాడు. ఇంతలోక మాధురుడు అంటున్నాడు, ఆ దొరికిన వాడిని గట్టిగా పట్టుకున్నాడు, అరే లుప్తదండక గృహీతోసి, పట్టుకోబడ్డాను రా అమ్మయ్యా, పట్టుకున్నాను నిన్ను. లుప్తదండక, శిక్ష నుంచి తప్పించుకున్నటువంటి వాడివి నువ్వు. ప్రయచ్చత దశ సువర్ణకం, నువ్వు తీసుకున్నావు కదా నా దగ్గర నుంచి బంగారు నాణేలు, అప్పు పెట్టి మరీ ఆడేవు కదా, ఓడిపోయావు, ఆ డబ్బులు నాకు ఇచ్చేసేయి అంటున్నాడు వాడు. నువ్వు పట్టుకోబడ్డావు, దొరికిపోయావు కదా నాకు, కనుక నువ్వు తీసుకున్నటువంటి ఆ బంగారు నాణాలు ప్రయచ్చత నాకు ఇచ్చేసేయి అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, అద్య దాస్యామి, ఇవాళ ఇస్తాను అన్నాడు. మాధురకుడు అంటున్నాడు, అధునా ప్రయచ్చ, ఇవాళ కాదు ఇప్పుడే ఇచ్చేయి అంటున్నాడు వీడు. సంవాహక, దాస్యామి ప్రసాదం గురు, కాస్త అనుగ్రహించవయ్యా, కాస్త సమయం ఇవయ్యా, ఇస్తానులే అని బతుమాలుతున్నాడు. ప్రసాదం అవసరానికి తీసుకున్నాను, ఇస్తాను, నన్ను అనుగ్రహించవయ్యా అంటున్నాడు. మాధురుడు అంటున్నాడు, అరే నన్ను సాంప్రతం ప్రయచ్చావు రే, నేను వదిలిపెడతావు మళ్ళీ పారిపోతావు కానీ సాంప్రతం ప్రయచ్చ ఇప్పుడే ఇచ్చేసే, నువ్వు మళ్ళీ వెళ్తే దొరకవు అన్నాడు. నన్ను నిశ్చయం సాంప్రతం, నిశ్చయంగా ఖచ్చితంగా ఇప్పుడే ఇచ్చేయాలి నువ్వు అన్నాడు. సంవాహకుడు అంటున్నాడు, ప్రతి భూమౌ పతతి, శిరః పతతి, తల వంచాడు వాడు, కాళ్ళ మీద పడ్డాడు. ఇతి ఇస్తాను అని చెబుతూ నేల మీద పడిపోయాడు అనమాట వాడు. ఉభౌ బహువిధం తాడయిత, ఆ సంవాహకుణ్ణి మాధురకుడు, ఆ తర్వాత మాధురుడును ఇంకొక జూదగాడు ఉన్నాడు కదా వాడు, ఇద్దరు కలిసి కొడుతూ ఉన్నారనమాట. సంవాహకుడు అంటున్నాడు, మాధురుడు ఏషత్వం ఖలు జూతకర మండల్య బద్ధోసి, నిన్న అసలు జూదంలో ఉండేవాళ్ళందరూ గట్టిగా పట్టుకున్నారు కదరా, అయినా నువ్వు ఎలా పారిపోయొచ్చావు. ఏషత్వం కలు జూత కుల మండల్యాహ బద్ధోసి, కట్టబడ్డావు కదా నువ్వు, వాళ్ళందరూ కలిసి నిన్ను పట్టుకుని కట్టేశారు కదా, ఎలా తప్పించుకుని వచ్చేసావు అన్నాడు. సంవాహకుడు ఉత్థాయ సవిషాదం, కింద పడ్డాడు కదా ఆ పడ్డవాడు పైకి లేచి దుఃఖంతో చెబుతున్నాడు అనమాట వాడు, పైకి లేచాడు.
1: సాదయావహ,
0: పునర్మిలామహ,
1: ధన్యవాద మాన్యే.
2: మీరు ఇంతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నూరి ఎల్ మనోజా.

0: మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి వావికులను హేమమాలిని గానం చేసిన జానపద గీతాలు వింటారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుంచి ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ సినిమా పాటలు. కార్యక్రమం ముందుగా అబ్బాయి గారు అమ్మాయి గారు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శ్రోతల 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత ముగ్గురు అమ్మాయిలు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఆరుద్ర గీతానికి సంగీతం టి చల్లపతిరావు.

నన్ను కేళ్ళు, నీ లేత ఒళ్ళు చూస్తే నాకు ఎక్కిళ్ళు. నీకు నేను ముత్తుల తండి, నన్ను కట్టకే.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: ఆర్బీఐ అంటుంది.

0: పెట్టవండి, కూల్గా ఉండండి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్. మీ
2: కార్యక్రమం తర్వాత కన్య వయస్సు ఈ చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన దాశరథి, సంగీతం సత్యం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత లంబాడోళ్ల రామదాసు. ఈ చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం, చంద్రమూర్తి పాడిన పాట. ఆరుద్ర గీతానికి సంగీతం S. రాజేశ్వరరావు.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 14వ తేదీ గురువారం రాత్రి, అంటే రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో

మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీలు గురించి రైతులు ఫోను ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు రేపు రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమాల తర్వాత అల్లరి పిల్లలు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల పాడిన పాట, గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

అనుబంధాలు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, రాజశ్రీ గీతానికి సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లేపాక్షి. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. మావదిన ఈ చిత్రంలో పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం అశ్వత్థామ. ఈ పాట కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమం తర్వాత అనంతపురం జిల్లా కృష్ణారెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న పాట మెకానిక్ కల్లుడు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 14వ తేదీ గురువారం, అనగా రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీల గురించి రైతులు ఫోను ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు రేపు రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు. లేపాక్షి కార్యక్రమాల తర్వాత సింగనమల నుంచి ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట అంతులేని కథ. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాయిబాబా పాడిన ఆత్రేయ గీతం, సంగీతం MS విశ్వనాథన్.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో చక్కని చిలకలు, అక్క చెల్లెలు, పక్కన గోరింకలు, ఒక గోరింకకు ఓ చిలకమ్మకు.

కలే గత కొండంత ప్రేమత దీవించ వచ్చనమా కాన్వెంటు పిల్లల పోలిన

వేదాలు వల్లించు హరినాలు మంత్రాలు చదివేనమ్మా. నాలుగు వేదాలు వల్లించు హరినాలు మంత్రాలు చదివేనమ్మా. పట్ట పుట్టేనుగు పచ్చగ నూరేళ్ళు వర్షిల్లు.

దూరము చేసిన చిలుకమ్మ తొలగినమ్మా. తప్పుగా తలచిన అప్పటి గోరింకకి ఇప్పుడు

అనురాగ దేవత. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుంగి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్.

అనంతపురం గుత్తి రోడ్డు రాణినగర్ నుంచి బొజ్జప్పగారు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆగలూరప్ప, ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్. వీరంతా కోరుతున్న పాట సీను చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం మణిశర్మ.

జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుంచి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట తూర్పు పడమర. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

మీరు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం ఏది ఏది చూడని. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన లలిత గీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు: అమరావతితో పాటు విశాఖపట్టణాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రులో కిమ్స్ ఆసుపత్రికి బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ టెక్నాలజీ హబ్గా మారుతుందని, తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని, వచ్చే సంవత్సరం ఇదే రోజుకు ఆసుపత్రి యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. ఇటీవలే విశాఖలో గూగుల్కు ఫౌండేషన్ వేశామని, 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. 1-2 రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాల పైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని వర్క్ ఫ్రం హోమ్ అనేది, ఇట్ ఈస్ ద రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రం హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. గవర్నమెంట్ లో కూడా ఇది చేస్తాం.
0: బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల్లో తక్షణ స్పందన, రాష్ట్రంలో నియంత్రణ వ్యవస్థపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. సైబర్ ఆర్థిక నేరాలకు సంబంధించి 9.29 లక్షల కాల్స్ బాధితుల నుంచి 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు సైబర్ ఆర్థిక నేరాల్లో 652 కోట్ల రూపాయల మేర కోల్పోయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే తిరుపతిలో 6 స్టార్ హోటల్స్ నిర్మాణానికి పీపీపీ విధానంలో ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటకానికి

0: స్వర్గధామంగా మారుస్తామని మంత్రి దుర్గేష్ వివరిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రియంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీస్తో సమానంగా ఇవ్వడం కానివ్వండి. ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకు వస్తున్నారనే మాట తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని గ్రామీణ పేదరిక నిర్మూలన సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోనే ఆయన క్యాంపు కార్యాలయంలో సెర్ప్ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడి పరిశ్రమ ప్రధాన జీవనోపాధిగా ఉన్న అన్ని గ్రామాల్లో పశుగ్రాసం పెంపకం ప్లాట్లను అభివృద్ది చేయడంతో పాటు 5 కంటే ఎక్కువ పాడి పశువులు ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి పాల సేకరణ, బాట్లింగ్, సొంత బ్రాండ్ మార్కెటింగ్పై శిక్షణ ఇవ్వాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఇళ్ల వద్ద పెరటికోళ్ల పెంపకం కోసం మదర్ హ్యాచరీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై కూడా చర్చించారు. ఎంపిక చేసిన మండలాల్లో పొట్టేళ్ల పెంపకం యూనిట్లను ప్రోత్సహించడం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాల కింద మహిళా సంఘాల సభ్యులందరినీ నమోదు చేయడం, బ్యాంకుల నుంచి డేటాను సేకరించి సెర్ప్ పోర్టల్లో అప్డేట్ చేయడం, క్లెయిమ్స్ పరిష్కార పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటుపై కూడా చర్చించారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని రాష్ట మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడంపై ఆయా సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాలు, అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో రైతులపై అదనపు భారం మోపే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. మంత్రి ఆదేశాలను అనుసరించి రొయ్యల ఫీడ్ తయారీ సంస్థల అసోసియేషన్ పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాత్రికేయులకు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆ వివరాలను వెల్లడించారు. అవార్డుల ఎంపిక ప్రధానం కోసం 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం 12 విభాగాల్లో ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఆయా అవార్డులకు అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీ మొదలగు వివరాలను తెలియజేస్తూ త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరితో పాటు 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. ఇందుకు 2.6 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. క్వింటాల్ వరికి కనీస మద్దతు ధర 2,441 రూపాయలుగా నిర్ణయించింది. క్వింటాల్ జొన్నలు హైబ్రిడ్ కనీస మద్దతు ధర 4,023 రూపాయలకు ఆమోదం తెలిపింది. జొన్నల ధర 4,073 రూపాయలుగా నిర్ణయించింది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వరితో పాటు పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతులకు భారీ ఓటునిచ్చే నిర్ణయమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయ రంగం బలోపేతమే లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రైతుల్లో నూతన నమ్మకాన్ని పెంచుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాల పూర్వగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

0: అని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు పంచుకున్న జ్ఞాపకాలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో. అనంతరం శ్రీ పి శ్రీరాములు బృందం

ಭಲೆ ವಿಂದು ನಾಟಿಕ ರಚನ ಜೋಶ್ ಮೇರಿ ನಿರ್ವಹಣ ಶ್ರೀ ಆಳ್ಳ ಯೋಗಾನಂದೇಶ್ವರ ರೆಡ್ಡಿ. 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్లైట్. 9:30 నాటిక. 10 గంటలకు రాగం తానం పల్లవి. 10:45 ఇంద్రధనస్సు తెలుగు సినిమా పాటలు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 14వ తేదీ గురువారం రాత్రి, అంటే రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీల గురించి రైతులు ఫోను ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు రేపు రాత్రి 7:15 2255533 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. రేపటి మా ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 వినదగుమాట వింటారు. వ్యాఖ్యాత శ్రీ ముళ్ళగూరు నాగభూషణం. 6:35 సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో పంపు సెట్లకు బీమా, ఆధునిక వ్యవసాయ పరికరాల వాడకం వివరాలు తెలియజేస్తున్నవారు శ్రీ ఏ హేమంతరాజు. 6:45 ప్రాంతీయ వార్తలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి. ఇందులో భౌతిక శాస్త్రంలో 7 అంకె ప్రాధాన్యత. డాక్టర్ డి శ్యామలాబాయి గారి ప్రసంగం వింటారు. అనంతరం అనంత కళాకారులు పాడిన పర్యావరణ గీతాలు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన ఎంపి రవిశంకర్. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 మన ఆలయాలు. ఈ కార్యక్రమంలో కంబదూరు గ్రామంలో నెలకొన్న శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం గురించిన వివరాలు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు. 11:45 వాణిజ్య ప్రకటనలు. 11:45 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 విజయవాడ కేంద్రం నుంచి ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 నుంచి 1:20 వరకు విజయవాడ కేంద్రం నుంచి ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలోనూ, 2:15 హిందీలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ కేంద్రం నుంచి ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు. 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో రేపటి అంశం

వేసవి సెలవుల్లో చల్లచల్లగా. కార్యక్రమ నిర్వహణ హారిక. 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంల వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేనా నుంచి, 7:15 కిసాన్ వాణి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి. ఇందులో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న పథకాలు, రాయితీల గురించి రైతులు ఫోను ద్వారా అడిగే సందేహాలకు జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలిస్తారు. కావున రేపటి రోజున రైతు సోదరులు రాత్రి 7:15 హలో అనంత రైతన్న కార్యక్రమానికి 2255 33 లేదా 2968 980 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. కార్యక్రమ అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు, కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం మార్కాపురం కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ సినిమా పాటలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరి యంగన్న గారు ఆకాశవాణితో పంచుకుంటున్న జ్ఞాపకాలు. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జగల్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపుర కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8:15. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం, 8:45 శ్రీ కేసీ కృష్ణ పాడిన జానపద గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 చంపావతి రూపకం 2వ భాగం వింటారు. రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. రేపు రాత్రి 10:30 ఇంద్రధనస్సు తెలుగు సినిమా పాటలు. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమం ముందుగా స్వర్ణకమలం, ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.
1: కల్లు కల్లు కల్లు మంటూ మెరు పల్లె తుళ్ళు, కల్లు కల్లు కల్లున ఉప్పొంగుని

శ్రోతల 101.7 మెగాహెడ్స్పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. మాంగళ్య బలం ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన సీతారామ శాస్త్రి, సంగీతం కెవి మహదేవన్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శ్రోతలకు ఒక గమనిక. రేపు రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరి యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామచందర్ శాస్త్రి, కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపుర కేంద్ర సమర్పణలు రేపు రాత్రి 8:15 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత శ్రీ వెంకటేశ్వర వైభవం ఈ చిత్రంలో ఘంటసాల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత మనసే మందిరం. ఈ చిత్రంలో పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

మోహన రాగం. ఈ చిత్రంలో పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం మాస్టర్ వేణు.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఏ వెన్నెల నవ్విందు కారుణ్యం పాడిన లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి

0: తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధర ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో రాయ్పూర్లో తలపడుతుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని చెప్పారు.
2: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 260,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
1: ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారు 2,60,000 కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2004-05 నుండి 2013-14 వరకు జరిగిన 475,000 కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18,99,000 కోట్ల రూపాయలని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుండి 7,63,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఉత్తమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు లాభదాయకమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన, ఈ నిర్ణయం దేశంలోని రైతుల జీవితాల్లోకి మరింత శ్రేయస్సు తీసుకువస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో ఈ పర్యటన వివరాలను మీడియాకు వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సివి జార్జ్, 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ప్రధానమంత్రి శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారని, అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలియజేశారు.
3: The visit to the 4 European countries comes in the backdrop of the India-EU FTA that we finalized earlier this year. During the visit, the 3rd India-Nordic summit will also take place. India considers these countries as important partners in our Make in India initiative aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's, trade and investment, technology, particularly green technology, innovation, startups, and of course, again,
1: పర్యటనలో 2 దశగా ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని సిబి జార్జ్ తెలియజేశారు. తన పర్యటనలో 3వ

లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్లోని గోథెన్బర్గ్ కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్తో కలిసి ఇద్దరు ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటనలో నాలుగో భాగంగా మూడవ భారత నార్టిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇది తొలిసారి కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటిస్తున్నారు. మంగళవారం మూడవ భారత నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని సిబిజాష్ తెలియజేశారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాను కలుసుకుని ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కూడా చర్చలు జరుపుతారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 సంవత్సరం నుంచి భారతీయ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని రాహురి తెహసిల్కు చెందిన ఒక వ్యక్తిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి సిబిఐ ఈ అరెస్ట్ జరిపింది. ధనంజయ్ లోఖండే అనే ఈ వ్యక్తిని అహల్యానగర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించి అక్కడ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రత్యేక సిబిఐ బృందం అహల్యానగర్కు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో నీట్ పేపర్ లీకేజ్ నిందితుడిని అరెస్ట్ చేసింది. అసం ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెడుతుంది. కొత్త పదవీకాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. డాక్టర్ బిశ్వ శర్మ నిన్ననే వరుసగా 2వ సారి అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి శ్రోతలకు తెలుసు. May 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అసోం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, ఆ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధనం ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సేవల హేతుబద్ధీకరణ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్ మరో 2 మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. బంగారం, వెండి ధరలు ఈరోజు 6% వరకు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజా నివేదికల ప్రకారం జూన్లో అమ్మకానికి ఉద్దేశించిన బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాములకు 162,597 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా జూలై కాంట్రాక్ట్ వెండి ధర సుమారు 6.4% పెరిగి కిలోకు 296,821 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వం బంగారం, వెండి పైన సెస్తో కలిపి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్లాటినం పై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతర్రాష్ట రవాణాపై ఉన్న ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల బంగాళాదుంప రైతులు, ఇతర వర్గాలు భారీ నష్టాలు చవిచూసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందే ఈ ఆంక్షలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి ఇటీవల గుజరాత్ అసోం రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఇంకొద్ది

0: సేపట్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను 82 తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. విశేషాలు మరొకసారి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. రాయ్పూర్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు. ఈనాటి పల్లె ప్రాంతాల కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు పంచుకున్న జ్ఞాపకాలు వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో.
2: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు శ్రీ నన్నం మధుగారితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు.
3: నమస్కారం, నా పేరు డాక్టర్ పాలాడు సత్యనారాయణ. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయోద్యాలయం ఉపకులపతిగా ఉన్నాను. మనందరికీ తెలుసు, భారతదేశం వ్యవసాయక దేశం. 60% మంది రైతులు వ్యవసాయ రంగం మీదే నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవసాయ రంగం అభివృద్ధికి అనేక మాధ్యమాలు ఎంతో ఇతోధికంగా మనకు ఉపయోగపడి చెప్పచ్చు. ప్రముఖంగా చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 1936 నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ 90 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆకాశవాణి ఇతోధికంగా ఎంతో మేలు చేసిందని చెప్పవచ్చు. రైతు సేవలో ఆకాశవాణి 90 సంవత్సరాల సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఆకాశవాణి ఏ విధంగా రైతులకు ఉపయోగపడిందన్న అంశం మనం స్థూలంగా చూసినట్టయితే, ఒకప్పుడు అంటే దాదాపు 70-90 సంవత్సరాల క్రితం ఎలాంటి మాధ్యమాలు, టీవీలు లేనప్పుడు మనకి ఈ తరంగాల ద్వారా, ఆకాశవాణి ద్వారా అందించేటువంటి విజ్ఞానము అనేక రూపాల్లో, అది విద్య రూపం అవనండి లేదా వ్యవసాయ మెలకువలు అవనండి, యావత్ భారతదేశ జనాభాకి మిక్కిలి దగ్గరైనటువంటి సాధనంగా ఉండే, అలాంటప్పుడు ఆకాశవాణి ప్రతి ఇంటిలోనూ మోగినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అలాగే వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు కూడా ఆకాశవాణిలో వచ్చేటువంటి మెలకులు, సూచనల్ని తప్పనిసరిగా పాటిస్తూ వ్యవసాయ అభివృద్ధికి ఈ మెలకులు ఎంతో ఉపయోగపడినాయి. ఆ విధంగా రైతుకి ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి చేసినంత సేవ ఏ మాధ్యమం ఇప్పటికీ కూడా చేయలేదని నా భావనగా నేను చెప్తాను. దానికి కారణం ఆకాశవాణి 1,00,000,000 జనాభాకి ఇది వెళ్ళటము, వాటి మెలకుల్ని పాటించడము రైతుకి ఎంతో విధంగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. అటు ప్రభుత్వ పథకాలు అవనండి, శాస్త్రవేత్తలు అందించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవనండి, లేదా వ్యవసాయ శాఖ అందించే సూచనలు అవనండి, లేదా ఇతర అంశాలన్నీ కూడా రైతు ముంగిట ఈ ఆకాశవాణి చిన్న రేడియో ద్వారా రైతుకి అందినటువంటి సందర్భం ఉంది. కాబట్టే దీని యొక్క సేవ అంత అద్భుతమైన సేవగా నేను వర్ణిస్తాను. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా ఆకాశవాణి చాలా సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు, రైతుకి ఉపయుక్తంగా ఉండేటువంటి కార్యక్రమాలు ప్రచారం చేయడం మనం చూస్తున్నాం. ప్రతి ఉదయము మనం పొలం పనులు అనే కార్యక్రమం 6:30 నుంచి 6:45 సుమారు 10 నిమిషాలు ఈ కార్యక్రమం అవనండి, లేదా పల్లె సేవల కార్యక్రమం సాయంత్రం మనకి ఏదైతే 6:30 నుంచి 6:50 సుమారు 20 నిమిషాలు జరపటం, అలాగే వ్యవసాయ సూచనలు ముఖ్యంగా 6:50 నుంచి 7 గంటల మధ్య వ్యవసాయ సూచనలు అవనండి, లేదా పంట సేవల కార్యక్రమం 7:30 నుంచి 7:45 సుమారు 30 నిమిషాలు అందించడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రైతు విధిగా ఈ కార్యక్రమాల కోసం వేచి చూసి ఇచ్చేటువంటి సూచనల్ని పాటించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి కార్యక్రమాలు అనేకం జరిగినాయి. అలాగే వ్యవసాయ పాఠశాల కూడా ప్రతి సోమవారం మనకి 7:30 నుంచి 7:45 మధ్య, ముఖ్యంగా వ్యవసాయ పాఠశాలలో శాస్త్రవేత్తలు అవని లేదా నిష్ణాతులు అవనండి వారు అందించేటువంటి పాఠశాలలో 30 నిమిషాల కార్యక్రమం కూడా ప్రతి వారం కూడా రైతులకి చాలా ఉపయుక్తంగా ఉండేది. అనేక మెలుకులు ఈ వ్యవసాయ పాఠశాల ద్వారా మనం రైతులకు అందజేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తద్వారా రైతులు

యొక్క ఆదాయాన్ని కూడా పెంచుకునేటువంటి సందర్భం. వీటితో పాటుగా క్షేత్రంలో అంటే టీవీ స్టూడియోలో కాకుండా క్షేత్రంలో కూడా వచ్చి బయటకు వచ్చి అనేక కార్యక్రమాలు ఆకాశవాణి వారు గత 40-50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అవి కిసాన్ మేళాలు అవ్వచ్చు, లేదా వ్యవసాయ యూనివర్సిటీ నిర్వహించే కృషి విజ్ఞాన కేంద్రాల్లో శాఖ మీటింగ్ అవ్వచ్చు, డిఎల్సిసి మీటింగ్ అవ్వచ్చు, లేదా ఏదన్నా రైతు దినోత్సవాలు అవ్వచ్చు. వీటన్నిటికీ కూడా ఎక్కడంటే ఏ కార్యక్రమాలు ఉన్నా అక్కడికి ఆకాశవాణి సిబ్బంది వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాన్ని రికార్డ్ చేయటం, కార్యక్రమాల్ని మళ్ళీ అందరికీ రైతులకి అందించే విధంగా పబ్లిసిటీ చేయటం కూడా చాలా ముఖ్య కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు అవుట్రీచ్ ప్రోగ్రాంలో అంటే రైతుకి దగ్గరగా చేరి కూడా అంటే ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతుకి అందించడంలో ఆకాశవాణి వారు చాలా గొప్ప సేవ చేశారని చెప్పవచ్చు. ఇవే కాకుండా ఒకప్పుడు ఏ మాధ్యమాలు ముఖ్యంగా పేపర్ ప్రింట్ మీడియా కూడా అంతగా లేనప్పుడు అంటే దాదాపు 1975 ముందు చూసుకున్నట్టయితే అటు దూరదర్శన్ కానీ టీవీలు కానీ లేదా డిజిటల్ మీడియా కానీ యూట్యూబ్లు కానీ లేనప్పుడు 1975 కంటే ముందుగా చూసుకున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఏమి వచ్చినా ఆల్ ఇండియా రేడియో అనే మూలం ఈ ఆకాశవాణి అంత ఇదిగా ప్రజానీకంతోనికి మమేకమైనటువంటి కార్యక్రమాలు మనం అనేకం చూసాం. ఆ మమేకంలో భాగమే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధికి ఆకాశవాణి సేవ గత 90 సంవత్సరాల నుంచి చేయటం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. మీకు ఇంకా అనేక కార్యక్రమాలు అటు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాలు అవ్వచ్చు, వారి సూచనలు కూడా ఆకాశవాణి కార్యక్రమాలతో తీసుకెళ్ళటం, అలాగే ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయో కూడా రైతులు తీసుకెళ్ళటం, అలాగే మార్కెట్ ధరలు ఏ మార్కెట్ కమిటీల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో యావత్తు ఆంధ్రప్రదేశ్లో వివిధ పంటల్లో మార్కెట్ ధరల్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించడం ద్వారా వారు పండించినటువంటి పంటని మనం తదనుగుణంగా అమ్ముకోవటానికి కూడా ఈ సూచనలు కూడా చాలా ఉపయుక్తంగా ఉన్నాయని నేను చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ విధంగా ఏంటంటే ప్రతి కార్యక్రమంలో కూడా రైతుకి ఇతోధికంగా అనేక కార్యక్రమాల్లో ఈ ఆకాశవాణి చేదోడు వాదోడుగా ఉండటం రైతుకి ఒక నమ్మదగ్గ మాధ్యమంగా ఈ ఆకాశవాణి కూడా ఉందని నేను చెప్తున్నాను. నాకు కూడా ఈ ఆకాశవాణితోటి అనేక సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. దాదాపు నేను 34 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు మేము అభివృద్ధి చేసినటువంటి రకాలు అవనండి లేదా సాంకేతిక పరిజ్ఞానం అవనండి అది రైతులకి అందజేయాలంటే మాకు ఇమీడియట్గా కనపడేది ఆకాశవాణి. కాబట్టి ఈ ఆకాశవాణిలో అనేక 100ల కొద్ది కార్యక్రమాలు మేము చేయటం, ఆ కార్యక్రమాలని రైతులకి తగిన విధంగా ఆకాశవాణి దా చేరవేయటం వల్ల అటు మేము అభివృద్ధి చేసినటువంటి రకాలు అవనండి లేదా సాంకేతిక పరిజ్ఞానం అవనండి లేదా ఇతర అంశాలు కూడా మెలకులు కూడా రైతుకి వెనువెంటనే చేరవేయటం వల్ల వాటిని అవలంబించి రైతు ఇతోధికంగా లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆకాశవాణి ఒక మంచి మాధ్యమంగా పనిచేయటం అన్నది ఒక శుభ పరిణామం. అలాంటి ఆకాశవాణి అనేక మార్పులకు గురైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గ్రామీణ వాతావరణంలో రేడియోలో వచ్చినటువంటి మార్పులు తదనుగుణంగా వారు కూడా మారటం, ఆ విధంగా ఇంకా కనెక్టివిటీ రైతులకు ఉండే విధంగా అనేక నూతన కార్యక్రమాలు కూడా చేపట్టడం అనేది హర్షణీయం. ఇంకా మార్పు చెంది ఇంకా ఇది రైతులకు ఇతోధికంగా చేరుతుందని ఆశిస్తున్నాను. ఈ విధంగా నాకు కూడా ఈ ఆకాశవాణితో అనేక మంది వ్యక్తులతోటి అనుబంధం ఉంది. తుమ్మల బోస్ గారు అవనండి, ప్రత్యేకించి హనుమంతరావు గారు అవనండి, అలాగే రత్నాకర్ బాబు గారు కానివ్వండి, విజయ కుమారి వీరంతా కూడా ఏంటంటే రైతులతోటి మిళితమయ్యి రైతుకి ఏ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలని వివిధ కార్యక్రమాలు అది పొలం పనుల ద్వారా కానీ పల్లె సీమల ద్వారా కానీ లేదా వ్యవసాయ సూచనలు కానీ లేదా పంట సీమలు ఇలా వ్యవసాయ పాఠశాలలో రైతులకు అవసరమైనటువంటి గుర్తించి వీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఈ ఆకాశవాణికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆకాశవాణికి విస్తృతమైనటువంటి ప్రాచుర్యత రావటం, ఆ విధంగా ఆకాశవాణి యొక్క సేవల్ని మనందరం కూడా గుర్తించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగా 90 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణికి మా తరపున ముఖ్యంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అనేక మార్పులు డిజిటల్ యుగంలో వచ్చినప్పుడు కూడా ఆకాశవాణి ముఖ్యంగా రైతులకి లేదా ప్రజలకి చొరవలో ఉండటానికి అనేక మార్పులు పరిణామాలు చెందుతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. కాబట్టి వన్ వే కమ్యూనికేషన్ ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియో నుంచి ఇంకా ఇంటరాక్టివ్ మోడ్లో కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఆకాశవాణి తీసుకొస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి కార్యక్రమాలు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి వారికి, వారి యొక్క సమగ్రత, వారు ఏదైతే విషయ సేకరణ చేసి అటు మార్కెటింగ్ కానీ విత్తనం ఎంపిక కానీ ఈ విషయాలను ఒక సమగ్రంగా ఆలోచించి రైతులకు అందించడం అనేది ఒక ప్రత్యేకతగా చెప్పొచ్చు. అదేవిధంగా ప్రాంతీయ ఔచిత్యం అంటే స్థానిక పంటలు స్థానిక సమస్యల ఆధారంగా

0: కారణంగా వారు అనేక కార్యక్రమాలు చేయటం కూడా ఆకాశవాణి యొక్క ప్రాంతీయ ఔచిత్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాప్తి, వారు అనేక గ్రామాలకి, మారుమూల గ్రామాలకు కూడా ఆకాశవాణి సేవలు అందించడం అనేది చాలా హర్షణీయం. అలాగే నిజాయితీ, నిక్కచ్చి తనం, ముఖ్యంగా వారు ఇచ్చేటువంటి విషయం ఏదైతే రైతులకు అందజేస్తున్నారో దాంట్లో 100% కరెక్ట్నెస్ ఉండి, స్వచ్ఛత ఉండి, నిజాయితీ ఉన్నటువంటి కార్యక్రమాలు అందించడం వల్ల ఇట్లాంటి వ్యాపార ప్రకటనలు లేకుండా విషయాన్ని డైరెక్ట్గా రైతుకు అందించడం కూడా ఒక రకంగా నిజాయితీగా చెప్పవచ్చు. అదేవిధంగా భాషా సామీప్యం కూడా, అంటే రైతు తన మాతృభాషలో తన యాసలో ఏ విధంగా రైతుకు అందించాలో కూడా తదనుగుణంగా యాసలో కూడా అందించడం వల్ల ఈ భాషా సామీప్యం కూడా ఈ ఆకాశవాణి యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఆకాశవాణి ద్వారా అందటం వల్లే ఈరోజు ఆకాశవాణి రైతులు జీవితాల్లో వెలుగుని నింపిన ఒక జ్ఞాన దీపికగా మనం చెప్పుకోవచ్చు. భారత రైతాంగంతో కలిసి ఒక ఆత్మీయ ప్రయాణంగా ఈ 90 సంవత్సరాలు జరిపిందని మనం చెప్పుకోవచ్చు. ఇది రైతులకు ఒక మిత్రుడిగా, ఒక మార్గదర్శిగా, ఒక ఉపాధ్యాయుడిగా నిలిచిందని చెప్పడానికి నాకు ఆనందంగా ఉంది. అటు గ్రామీణ అభివృద్ధికి కానీ, వ్యవసాయ ఉత్పత్తి పెంపుకు కానీ, రైతు సంక్షేమం కోసం కానీ అందించినటువంటి సేవలు చిరస్మరణీయమని చెప్పొచ్చు. ఈ విధంగా రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న సూత్రాన్ని ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా అవలంబన చేసుకుని ఆ విధంగా రైతులకు అందించడం వల్లే ఈరోజు మన భారతదేశంలో రైతాంగం కూడా వర్గంగా చెప్పాలంటే హరిత విప్లవం ద్వారా ఏదైతే ఫలాలు ఆశించామో, ఫలాలు పొందామో, ఆ హరిత విప్లవ ఫలాలను కూడా ఆకాశవాణి అప్పుడు తీసుకున్నటువంటి ప్రోయాక్టివ్ రోల్, అంటే బాగా చురుకైన పాత్ర వహించడం వల్ల హరిత విప్లవానికి నాంది పలికినటువంటి కారకాలు, రకాలు, అలాగే రైతుకి అవలంబించవలసినటువంటి మెలుకులు కూడా అప్పటికప్పుడు చాలా ఎక్కువగా చెప్పడం వల్ల ఈ ఆకాశవాణి ద్వారా మనకి వివిధ జిల్లాల్లో సాంద్ర వ్యవసాయ పథకాన్ని కూడా రైతులకు అందించడం, హరిత విప్లవానికి నాంది పలికిన సూచనలు, అనేక కారకాలను రైతులకు చేరవేయటం ద్వారా ఈరోజు ఈ భారతదేశ ఆహార స్వావలంబన ఏదైతే సాధించామో దీంట్లో ఆకాశవాణి పాత్ర ప్రముఖమైందని చెప్పడానికి గర్వపడుతున్నాం.
1: 90 వసంతాల ఆకాశవాణి. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు, శ్రీ నన్నం మధుగారితో పంచుకున్న జ్ఞాపకాలు మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు పల్లె ప్రాంతాల కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు పంచుకున్న జ్ఞాపకాలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో. ఇప్పుడు విందాం పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ పి శ్రీరాములు బృందం పాడిన జానపద గీతాలు.

0: విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరి సాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
2: హరి సాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
3: అవును సార్.
2: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
3: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
2: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి?
3: అవును సార్.
2: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి?
3: అవును సార్.
2: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
3: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 ఫిబ్రవరి 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్, అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం కింద చెప్పుకోవచ్చు.
2: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
3: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 25 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం, దాదాపు 50 నుంచి 60 వేల ఎకరాల వరకు
2: సాగు జరుగుతుంది.
3: 60 వేల ఎకరాల వరకు ఉంది సార్, 50 నుంచి 60 వేల ఎకరాలు ఉంది.
2: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
3: చేపల సాగులో సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1,20,000 రూపాయలు 1,20,000 వచ్చే అవకాశం ఉంది సార్.
2: ఇక రొయ్యల సాగులో అయితే అండి,
3: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
2: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
3: వాస్తవం సార్.
2: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
3: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామీ రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్గా ఉంటుంది సార్. నష్టాలు

మీరింతవరకు శ్రీ పి శ్రీరాములు బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పల్లె ప్రాంతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆదాయం ఉండదు. ఆదాయం అనేది ఒక స్టేబుల్గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్తో కూడింది, ఆదాయం కూడా ఒడిదడుకులు ఉండేది.
1: వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
0: అవును సార్.
1: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
0: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపొనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్లో 2 సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపొనెంట్. 2 కాంపొనెంట్ ఏంటంటే, వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్కి కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత 2 కాంపొనెంట్కి వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా, అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత 3 అంశం ఏంటంటే, సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ స్టోరేజ్ మళ్ళీ ఎక్స్పోర్టు అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క 3 కాంపొనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
1: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా?
0: అవును సార్.
1: ఈ యాప్లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
1: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: ఆక్వా రంగంలో సార్ 2 విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, 2 కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో, అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
1: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజీలు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
0: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్, ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా 1000తో కోటాను కోట్లతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రోడర్ తల్లిరు

0: మొక్కని మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లార్వల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయమైతేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రూడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైనది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైనది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం
0: అవును
1: ఇవన్నిటినీ.
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా యాక్వా రంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వా రంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం.
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా,
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా,
0: అవునండి
1: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
0: సార్, ఇది దీని ప్రధాన ఉద్దేశ్యమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
1: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
0: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో దాదాపు సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% కాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
1: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు కానీ రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
0: వాళ్ళు కోఆపరేటివ్స్గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్కి, అలానే ఎఫ్పిఓస్కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
1: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
0: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ రెండవ అంశానికి వస్తే వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
1: హరిసాదు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని సినిమా పాటలు వింటారు. భక్త ప్రహ్లాద ఈ చిత్రంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన దాశరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతల 101.7 మెగాహెడ్స్పై రసధ్వని కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. అమెరికా అమ్మాయి ఈ చిత్రంలో పి సుశీల పాడిన దేవులపల్లి కృష్ణ శాస్త్రి సాహిత్యం, సంగీతం జీకే వెంకటేష్.

భక్త శబరి. ఈ చిత్రంలో పిబి శ్రీనివాస్ పాడిన పాట. దేవులపల్లి సాహిత్యానికి సంగీతం పెండ్యాల.

రసధ్వని కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన అంశం ప్రసారమవుతుంది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం. ఈ పరంపరలో ఎస్డివి అజీజ్ గారితో అలాగే డాక్టర్ కొట్టే చెన్నయ్య గారితో పరిచయం వింటారు.
2: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయత, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో శ్రోతలకు ఉన్న రేడియోతో మా అనుబంధము అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచంలో నలుమూలల మన రేడియో ప్రసారాలు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఈరోజు వినే సౌలభ్యం మనకు లభించింది. ఈ పరంపరలో మన ఆకాశవాణి విశేష శ్రోతల్లో ఒకరైనటువంటి ఎస్డివి అజీజ్ గారు వారి అనుబంధాన్ని పంచుకుందాం. శ్రీ ఎస్డివి అజీజ్ గారు పలు రేడియో నాటకాలు, రూపకాలు, ప్రసంగాలు, కథానికలు, కవితలు ఎన్నో ఆకాశవాణి కేంద్రాలకు వీరు రచనలు అందించారు. అలాగే వీరు ఆకాశవాణి కేంద్రంతో అనుసంధానమై అలాగే వీరు 1985 నుండి రేడియో రచనా మాధ్యమానికి ఎన్నో ఉత్తమ రచనలు అందించారు. దీనిలో భాగంగా 1994-95లో జాతీయ స్థాయి ఆకాశవాణి రేడియో నాటక రచన పోటీల్లో వీరి నాటకం సామాకు ద్వితీయ బహుమతి లభించడం గర్వకారణం. మరి ఈ పరంపరలో వీరికి మన కర్నూలు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని పంచుకుందాం. నమస్కారం అండి శ్రీ ఎస్డివి అజీజ్ గారు. ఈరోజు మా కర్నూలు శ్రోతలకు అలాగే ఈ కార్యక్రమాన్ని వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలకు రేడియోతో మీకున్న అనుబంధాన్ని తెలియజేయండి.
3: 1992 మే 9 ఇది ప్రారంభోత్సవం చేయబడింది. ఆ ప్రారంభోత్సవానికి అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అట్లాగే ప్రసార శాఖ మంత్రి అజిత్ పాంజా గారు వీళ్ళంతా వచ్చారు. ఇంకా కొందరు స్థానిక ప్రముఖులు, తర్వాత ఆకాశవాణి పెద్దలు వీళ్ళంతా వచ్చారు. మమ్మల్ని ఆహ్వానించారు, మేము కూడా పాల్గొనడం జరిగింది. అది ప్రారంభ దశ. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా 1992 నుంచి కూడా కవితలు, కథలు, వ్యాసాలు అలా అందించేవాడిని నేను. ఈ పరంపరలో భాగంగా అప్పుడు స్టేషన్ డైరెక్టర్ మాచిరెడ్డి గారు ఉండేవారు. వారి సూచన మేరకు స్థానిక చరిత్రలను రూపకాలుగా రాయడం జరిగింది. రేడియో నాటికలు రచించడం జరిగింది, అలాగే కొన్ని కథలు, కథానికలు అలాంటివి కూడా చదవడం జరిగింది. ఆ పరంపర ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా చెప్పొచ్చేది ఏంటంటే, కాలం మారే కొద్దీ సాంకేతిక ప్రక్రియల్లో అనేక మార్పులు వస్తాయి. ఒకప్పుడు తోలుబొమ్మలు ఉండేవి, దాన్ని జనాలు విపరీతంగా ఆదరించేవారు. ఈ రేడియో దాదాపు 1930 ఆ ప్రాంతం నుంచి మన భారతదేశంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సాంకేతిక ప్రక్రియలో ప్రసారమయ్యే నాటకాలు ఇప్పటికీ కూడా సామాన్య జనానికి చేరువ అవుతూనే ఉన్నాయి. అది చాలా సంతోషించదగ్గవు. ఎన్నో సమాజంలో అన్ని మార్పులు వచ్చినా సాంకేతికంగా ఇది మాత్రము ఇంకా జనాలకు వెళ్తూ ఉంది. ఇంకా కొత్త తరహాలు ఇప్పుడు ఎఫ్ఎం స్టేషన్ రావడం వల్ల, మొబైల్ ఫోన్స్లో ఉండటం వల్ల, కార్లలో కూడా అవైలబిలిటీ ఉండటం వల్ల అందరూ వినగలుగుతున్నారు. ఇన్ని ప్రక్రియలు వచ్చినా, ఇంత ఆధునాత్మకం యొక్క మార్పులు వచ్చినా ఇప్పటికి కూడా కళ్ళు మూసుకొని ఏదో లోకానికి తీసుకెళ్లే ఒక ఏకైక ప్రక్రియ ఆకాశవాణి కేంద్రమే. ఎందుకంటే దృశ్యం కళ్ళ ముందు చూస్తే ఈ కళ్ళకే ఎక్కువగా ఉంటుంది, మైండ్లో తక్కువగా ఉంటుంది. కానీ ఇది శ్రవ్యం అనేది ఊహ ఎక్కువగా వస్తుంది. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది, అనుభూతిని కూడా ఇస్తుంది. అది చాలా సంతోషదగ్గ విషయం. ఈ 90 సంవత్సరాల పరిధిలో ఆకాశవాణితో అనుబంధం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందుకు నాకు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని ఈ కొద్ది విషయాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
2: చాలా చక్కగా చెప్పారు. మీరు తెన్నేకల్ ముట్టడి గురించి ఒక పుస్తకం రాశారు, మా లైబ్రరీలో ఇంకా ఉంది. అలాగే మన కర్నూలు గొప్పతనం ఏమంటే రేనాటి చంద్రులు, అంటే అక్కడ ఊయలవాడ నరసింహారెడ్డి గాని, కోయలకుంట్లలో బుడ్డ వెంగళరెడ్డి గారు గాని. బుడ్డ వెంగళరెడ్డి గారికి ఆ రోజుల్లోనే బ్రిటిష్ రాణి ఎలిజబెత్ గారు ఒక బంగారు హారాన్ని కూడా, పథకాన్ని కూడా పంపించడం జరిగింది. ఇంకా కళలకు నిలయమైన ఈ ఆకాశవాణిలో సాహిత్యము, సంగీతము వీటన్నింటి గురించి మీరు తెలియజేశారండి. తర్వాత ఆకాశవాణి చరిత్రను, తర్వాత కర్నూలు ఆకాశవాణితో మీకున్న అనుబంధం కూడా తెలియజేశారు. అయితే ముఖ్యమైన ఒక ప్రశ్న అండి, ఈ మన కర్నూలు ఆకాశవాణికి ఒక ప్రత్యేకత ఉందండి. అంటే ఎప్పుడైనా సరే విపత్తుల సమయంలో ఆకాశవాణి

0: స్పందిస్తుంది అనేది యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసండి. అక్టోబర్ 2, 2009లో మన కర్నూలులో చాలా వరదలు వచ్చాయి, చాలా వరకు మన కర్నూలు మునిగిపోయింది. ఏ విధంగా మన కర్నూలు ప్రజలకు అండగా నిలిచి కర్నూలు ప్రజలకు ఆ రోజు ఎంతవరకు సాయం చేసిందో తెలియజేస్తారు.
1: తప్పకుండా, ఎందుకంటే మన కర్నూలుకు దాదాపు వరదలు రావడం తక్కువ. అయితే ఈ కర్ణాటకలో విపరీతం కురిసిన వర్షాల వల్ల ఈ హందరి, తుంగభద్ర, అక్కడి నుంచి కృష్ణానది ఇవన్నీ కూడా బాగా నిండుగా ప్రవహించి చుట్టుపక్కల ఊర్లను కర్నూలు ముంచెత్తింది. ప్రతి నిమిషము ఒక అరగంటకు గంటకోసారి ఆకాశవాణి కేంద్రం వరదలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు జనాలు, తర్వాత ప్రజలు ఎక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఎక్కడెళ్తే సేఫ్గా ఉంటుంది, అట్లాగే ప్రభుత్వ అధికారులను ఎట్లా కన్సల్ట్ కావాలి. అప్పట్లో అందరూ కూడా, ఇంకోటి ఏముందంటే ఈ వరదల్లో కూడా కొందరు కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఆ తగు సమాచారం సేకరించి శ్రోతలకు అందించారు. అది చాలా గొప్ప విషయం, రెండోది మర్చిపోలేని విషయం.
0: ఇక ఆ రోజు ఓ 2 రోజుల వరకు కరెంటు కూడా లేదు,
1: కరెంటు లేదు,
0: తిండికే తిండి లేదు. అయితే అండి, చాలా చక్కగా చెప్పారు, మీ యొక్క అనుభవాలు చాలా ఉపయోగపడతాయి మా శ్రోతలకు. ఇకపోతే అండి, వ్యవసాయ కార్యక్రమాలు, తర్వాత వైద్య సలహాలు, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నామండి. అంతేకాకుండా ప్రజల ఆనందం కొరకు మనం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది. ఈ రైతుల కార్యక్రమాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో మీ ద్వారా మా శ్రోతలకు తెలియజేయండి.
1: వ్యవసాయ విషయంలో రేడియో స్టేషన్ మించింది, ఎందుకంటే రైతులకు ఆధునిక పంటల గురించి, ఆధునిక వ్యవసాయ పరికరాల గురించి, ఆధునికంగా రైతులు చేపట్టవలసిన పలు సంస్కరణల గురించి వ్యవసాయ పరంగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్వయంగా రైతును కాకపోయినా వింటూ ఉంటాను. ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలి, ఏ తెగుళ్ళు వస్తాయి, ఏ మందు కొట్టాలి, ముందే తెగుళ్ళు రాకుండా ఏ జాగ్రత్త పడాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, తర్వాత పంటలు వాటికి ఎంత సాంద్రత మేర మందు పెట్టాలి, ఎంత వాటర్ పెట్టాలి, పండ్ల తోటలు, తర్వాత గేదెలు, పశువులు వీటిని కూడా ఉంటుంటారు. ఎందుకంటే మా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చింది. తర్వాత మీరు సమాచార రంగానికి సంబంధించిన వ్యక్తులను సంప్రదించి లేదా వాళ్ళలో ఇంటర్వ్యూలు ఇప్పించి వాళ్ళతో ప్రజానీకానికి, ముఖ్యంగా రైతాంగానికి తెలియజేయడం చాలా గొప్ప విశేషం.
0: అజీజ్ గారు, రేడియో స్టేషన్కి వచ్చి మరి కర్నూలు ఆకాశవాణి కేంద్రం పుట్టుక గురించి, అలాగే పుట్టక ముందు నుంచి కూడా మీకు రేడియో పట్ల ఆసక్తి గురించి, పుట్టిన తర్వాత రేడియో స్టేషన్ ఒకసారి కర్నూలులో ఏర్పడిన తర్వాత ఇంకా మీరు మీ రచనని అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునే స్థాయికి మీరు ఎదిగారంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే అండి. ఇటువంటి గొప్ప కళాకారులను మన రేడియో ఎప్పటికీ ప్రోత్సహిస్తుందండి. ఇంకా మున్ముందు కూడా మన రేడియో నిత్య నూతనంగా వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం అండి.
1: మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
0: మన కర్నూలు ఆకాశవాణికి చెందిన మరొక విశేష శ్రోత డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు ఉన్నారు. వీరు వచ్చేసి హిస్టరీ విభాగంలో పీజీ పిహెచ్డి చేసి తర్వాత జూనియర్ కళాశాలలో ఉద్యోగం సంపాదించి లెక్చరర్గా, ఆ తర్వాత ఇటీవలి కాలంలోనే వీరు మన కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రిన్సిపల్గా పదవీ విరమణ పొందారు. మరి వీరు మనతో ఉన్నారు, ముందుగా వీరిని మనము ఆహ్వానిద్దాము. నమస్కారం అండి డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో సాహితీ సభల్లో మిమ్మల్ని చూస్తూ ఉంటాము, అలాగే రేడియోకి కూడా ఎన్నో కార్యక్రమాలు మీరు అందించారు. ఈ పరంపరలో మీ యొక్క అనుభవాలు మా శ్రోతలకు తెలియజేస్తారా అండి?
2: 90 ఏళ్ల రేడియోతో నా అనుబంధం 55 ఏళ్లు. కరెంటు లేని మా ఊళ్ళో 2 ఇళ్లలో రేడియోలు ఉండేవి. అప్పుడు సినిమా పాటలతో పాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సంక్షిప్త శబ్ద చలన చిత్రమని 3 గంటల సినిమాను 1 గంటకు కుదించి కేవలం మాటలు మాత్రం వినిపించేవారు. మా గ్రామంలోని మహిళలకు అదే పరమానందం. సినిమా హాల్ లేని మాకు అదే చిత్రరాజమని ఆ 3 గంటల సమయం కన్నా ముందే అమ్మలక్కలు వారి ఇళ్లకు చేరేవారు. మా అమ్మగారితో పాటు మేము వెళ్లేవాళ్లం. అదో అలవాటు అవసరంలాగా మారిపోయింది. ఆ విధంగా రేడియోతో అనుబంధం పెంచుకున్నాం. ముఖ్యంగా వార్తలు చదువుతున్నది తిరుమల శెట్టి శ్రీనివాసులు, మామిళ్లపల్లి రాజ్యలక్ష్మి, ఏడిద నాగేశ్వరరావు, కందుకూరి సూర్యనారాయణ పేర్లు బాగా గుర్తు. కొంచెం ఊర్లో రేడియోల సంఖ్య పెరిగింది. దాంతో పాడి పంటలు, లలిత సంగీతం, సినిమా పాటలు ఇవి కూడా వినసాగాం. ఈ విధంగా హై స్కూల్ గడిచిపోయింది. ఆ తర్వాత కూడా రేడియోను ఫాలో అయ్యేవాడిని. నిరుద్యోగ పర్వంలో కూడా ఏదో చిన్న ట్రాన్సిస్టర్తో కార్యక్రమాలు తరచుగా వింటూనే ఉండేవాడిని. ఇక ఉద్యోగంలో చేరాక ఒక రేడియో కొన్నాను. ఈ 40 ఏళ్లలో 4 రేడియోలు మారాయి కానీ వినడం మానలేదు. ఇంగ్లీష్ వార్తలు వినడం

0: అలవాటైపోయింది. తర్వాత తర్వాత అనేక కార్యక్రమాలు కాలానుగుణంగా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. నేను కూడా రేడియోలో ఒక భాగమయ్యాను. కర్నూలు వచ్చాక గత 30 ఏళ్లుగా దాదాపు 100కు పైగా రేడియో వ్యాసాలు రాసి చదివాను. కర్నూలు ఎఫ్ఎం 1992లో ప్రారంభించారు. ఇది ఎఫ్ఎం స్టేషన్ అయినా కూడా దాదాపు రోజుకు సొంత ప్రోగ్రాములు 7 గంటల 20 నిమిషాలు అందిస్తుంటారు. దాదాపు కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, అలాగే కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కొంత భాగానికి దాదాపు 26,46,000 మందికి శ్రోతలను కర్నూలు ఎఫ్ఎం ఆదరిస్తుంది. రేడియో ఒక పరికరమే కాదు, మానవాళి అభివృద్ధిలో ఒక భాగం. వాటి ద్వారానే అపారమైన జ్ఞానము చదువుకున్నా చదువురాని నిరక్షరాశిలో కూడా అందింది. భారతదేశంలో పలు రకాల సంస్కృతులు, సంగీతము, సాహిత్యము రేడియో ద్వారానే అందింది. ఈరోజు 742 ట్రాన్స్మిటర్లతో, 414 ఆకాశవాణి కేంద్రాలతో, 600కు పైగా ఎఫ్ఎం స్టేషన్లతో దేశంలో 92% భూభాగానికి 99% ప్రజలకు దేశంలో గల ప్రధాన భాషలన్నింటిలో ఆయా కార్యక్రమాలు అందించబడుతున్నాయి. ఈనాడు ఎంత టీవీలు వచ్చినా 90 ఏళ్లు గడిచినా కూడా రేడియో ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. సెల్ ఫోన్లలో కూడా రేడియో ప్రసారాలు అందుతున్నాయి. ఎఫ్ఎంలు, ప్రైవేట్ ఛానల్స్ వచ్చాక యువత చాలా ఆకర్షితులై వారి అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలు అందుకుంటూ ఉన్నారు. భారతదేశంలో రేడియో ప్రయోగాలు మొదట చేసిన వారు జగదీష్ చంద్రబోస్. 1890లలో మార్కోని యూరోప్లో ప్రయోగాలు చేస్తుంటే భారత్లో జగదీష్ చంద్రబోస్ కలకత్తాలో వైర్లెస్ కమ్యూనికేషన్పై ప్రయోగాలు చేశారు. అందుకే భారతదేశంలో రేడియో పితామహుడుగా జగదీష్ చంద్రబోస్ను గుర్తిస్తారు. 1957 నుంచి అధికారికంగా ఆకాశవాణి అనే పేరుతో ఉపయోగంలోకి వచ్చింది. దేశంలోని విభిన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ దేశం ఐక్యంగా ఉండేటట్లు చేయటము, ఈనాటి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలలాగా కాకుండా వార్తల్లో ఖచ్చితత్వం, విశ్వసనీయత కలిగి ఉండటం రేడియోకే చెల్లు. వరదలు, తుఫాన్లు, సునామీలు, కరోనాలు, భూకంపాలు వచ్చినప్పుడు అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నా ఇప్పుడు రేడియోనే ప్రధాన సమాచార వ్యవస్థగా ఉండేది. కీలక సమాచారం ఇచ్చి వేలాది ప్రాణాలను, విలువైన ఆస్తులను కాపాడటంలో తోడ్పడింది రేడియో. 2004 డిసెంబర్ 26న వచ్చిన భయంకరమైన సునామీ సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటే ఆ సమయంలో ఆకాశవాణి తప్పిపోయిన వారి గురించి సందేశాలు ప్రసారం చేసింది, కుటుంబ సభ్యులను కలిపింది, సహాయ శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రక్షణ బృందాల సమాచారం ఇచ్చి దాదాపు 13,000 మందికి సంబంధించిన వారి కుటుంబాలను వాళ్లతో కలిపింది. విశాఖలో 2014లో వచ్చిన హుద్హుద్ తుఫాన్ సందర్భంగా ముందస్తు హెచ్చరికలు ఇచ్చి ప్రజలను అలర్ట్ చేసింది. గాలి వేగము, వర్షము, సముద్ర అలల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి వేలాది మందిని కాపాడింది, ప్రాణ నష్టం ఎక్కువగా లేకుండా చేసింది. 2015లో చెన్నై కడలూరు ప్రాంతాల్లో భారీ వరదల సమయంలో అత్యవసర కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఏర్పాటు చేసింది. ఆహారం, మందులు, తాగునీరు ఎక్కడెక్కడ దొరుకుతాయో ఆసుపత్రుల రిలీఫ్ క్యాంపులు వివరాలు ప్రసారం చేశాయి. ఇది భారతదేశంలో తొలి అత్యవసర రేడియో సేవలలో ఒకటిగా నిలిచింది. అలాగే 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా రక్షణ మార్గాల గురించి ఎక్కడెక్కడ రోడ్లు మూసివేశారు, హెలికాప్టర్ల సమాచార శిబిరాలు ఇవన్నీ కూడా రేడియో ద్వారా 24 గంటల ప్రసారం జరిగాయి. అలాగే 2021లో వచ్చిన కరోనా సమయంలో కూడా చాలా విలువైన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచింది. కేవలం వార్తలు, వినోద కార్యక్రమాలేగాక మన సంస్కృతిని ప్రతిఫలింపజేసే లలిత కళలను, మన ప్రాచీన కళలను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు అందిస్తాయి. సమాజానికి కావలసిన విషయాలన్నింటినీ గత 90 ఏండ్లుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రేడియో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటూ వస్తూ ఉంది. దీని ద్వారానే అనేక మంది కళాకారులు వెలుగులోకొచ్చారు. విశ్వసనీయమైన నేస్తంగా రేడియో నేటికీ మిగిలి ఉంది.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ కొట్టె చెన్నయ్య గారు. మీ అనుబంధాన్ని ఈరోజు మా కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి రేడియోతో మీకున్న అనుబంధాన్ని కర్నూలు ఆకాశవాణి శ్రోతలందరికీ వినిపించినందుకు మీకు కర్నూలు ఆకాశవాణి తరపున, ఇక వింటున్న శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం, శ్రీ ఎస్డివి అజీజ్ అలాగే డాక్టర్ కొట్టె చెన్నయ్య గారులతో పరిచయం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: సమయం 8:30 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 పాటు జరగనుంది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026-27 మార్కెట్ సీజన్కు సంబంధించి వరితో పాటు 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు కేబినెట్ వివరాలను వెల్లడిస్తూ రైతులకు లాభదాయకమైన ధరలు అందేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచిందన్నారు. వీటి కోసం సుమారు 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అలాగే ఈ ఖరీఫ్ సీజన్లో 824 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరిస్తామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ
2: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
1: అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడంతో పాటు విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
2: कोल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है. तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इसे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो LNG इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल. और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
1: నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈరోజు 5 నిందితులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో జైపూర్కు చెందిన 3, గురుగ్రామ్కు చెందిన 1, నాసిక్ చెందిన 1 ఉన్నారు. ఈ 5 నిందితులతో పాటు పలువురు ఇతర అనుమానితులను సిబిఐ ప్రస్తుతం విచారిస్తోంది. కొత్తగా వెలుగులోకి వస్తున్న ఆధారాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు అరెస్టుల సందర్భంగా నేరానికి సంబంధించిన పలు సామాగ్రి, మొబైల్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్తో కూడా ఈ సంస్థ సమన్వయం చేసుకుంటోంది. కాగా వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 3వ తేదీ నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను నిన్న రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండి ముడి పదార్థాలపై 5% సుంకం, ప్లాటినం ముడి పదార్థాలపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ AIDC విధించారు. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15% చేరింది. ఇది ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలును ఏడాది పాటు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే 2వ దేశం భారత్ కాగా వెండి దిగుమతిలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 పాటు జరగనుంది. ఈ సమావేశానికి భారత విదేశాంగ

మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సభ్య భాగస్వామ్య దేశాల బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఇప్పటికే పలు సభ్య దేశాల మంత్రులు భారత్ చేరుకున్నారు. అందులో చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరేజ్ మెకన్నా, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాలు ఉన్నారు. వీరందరూ జయశంకర్తో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ సమావేశం అనంతరం వీరందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పరం ఆసక్తి ఉన్న ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా గత కొంతకాలంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ పౌరులు వృధా ఖర్చులు తగ్గించుకుని ఇంధన పొదుపు చర్యలను చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీకి నరేంద్ర మోదీ సూచించారు. అలాగే విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ల సంఖ్యను సగానికంటే తక్కువకు కుదించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సహా ఇతర కీలక నాయకులు కూడా తమ అధికారిక భద్రతా కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రిక సంఘం టీవీకే ప్రభుత్వం శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుంది. ఈరోజు జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. 144 మంది శాసనసభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది సభ్యులు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే పార్టీ సభా కార్యకలాపాలు జరుగుతుండగా వాకౌట్ చేసింది. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, విసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. పలువురు అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్కు అనుకూలంగా ఓటేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ కేవలం 108 సీట్లను మాత్రమే దక్కించుకోవడంతో సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్ను ఆదేశించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 17,68,000 మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా 15,07,000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 85.20% మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతం 88.86 కాగా బాలుల ఉత్తీర్ణత శాతం 82.13% ఉందని తెలిపింది. 17,000 మంది విద్యార్థులు 95% పైగా స్కోర్ చేయగా 94,000 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15వ తేదీ నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి 15వ తేదీన యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,559 వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 49 లాభంతో 74,608 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 33 లాభపడి 23,412 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 95.71 రూపాయలుగా ఉంది. రాయ్పూర్ వేదికగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 6 ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను నిలిపివేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఢిల్లీ చికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్, ముంబై ఢాకా, ఢిల్లీ మాలే మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సీబీఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది.
బంగారం, వెండి, ఇతర

0: విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు
2: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన

0: విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో ప్రసారమవుతుంది పద్మరాగాలు. తప్పక వినండి త్వరలో 101.7 MHz పై.
2: ఇప్పుడు విందాం రాజపుత్ర రహస్యం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. వేటూరి గీతానికి సంగీతం కెవి మహదేవన్.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం భలే విందు నాటిక. రచన జోష్ మేరీ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. వినండి భలే విందు నాటిక.
1: ఆకాశవాణి భలే విందు నాటిక. రచన శ్రీమతి జోష్ మేరీ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ కందుల బాలభాస్కర్. వినండి భలే విందు నాటికా.

0: అయ్యయ్యో, ఇక నన్ను నిద్ర కూడా పోనివ్వా ఏమిటి? చెప్పు.
1: గొరకపాటు
2: చేసేవాడు
0: పాటు నిద్ర.
2: ఆఫీస్ కి టైం అయిపోతుంటే ఇంకా నిద్ర ఏంటండి? అయినా ఆఫీస్ లో నిద్రపోతున్నారుగా, ఇంట్లో కూడా అంత నిద్ర.
0: ఆఫీసులో ఆ టైపిస్ట్ కంప్యూటర్ చప్పుడుకు అసలు నిద్ర పడిచావటం లేదు.
2: ఆ విషయం ఆఫీసర్ కంప్లైంట్ చేయండి.
0: చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన గురువు పెట్టి నిద్రపోతున్నాడు.
2: అయినా నాకు తెలియక అడుగుతాను.
0: నేను నమ్మను, నేను నమ్మనంటే నమ్మను. నువ్వన్నీ తెలిసి అడుగుతావు. సరే అడుగు.
2: సరే గాని మీ ఆఫీస్ లో టేబుల్స్ పైన అన్ని ఫైల్స్ పెట్టుకుని నీకు నిద్ర ఎలా పడుతుందండి?
0: ఓసి విర్రి మొహమా, ఆ ఫైల్స్ ఉండబట్టే వాటిని దిండులా ఉంచుకుని హాయిగా నిద్రపోగలుగుతున్నావు.
2: అలాగా? సరే తలంటుకుందరు రండి.
0: తలంటుకోవాలా? మొన్న నీకు దహి తలంటుకుంది, షాంపు ఖరీదు రూపాయన్నారా తెలుసా?
2: మీ పిసినార్తనం మండిపోను, మన పెళ్లి రోజు కూడా తలంటుకోరా?
0: అవునవును, పెళ్లి రోజు తలంటుకోవాలి కదా. కానీ
2: మీ మగవాళ్ళు ఎప్పుడు ఇంతే, ఏం చెప్పినా సరే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు.
0: కానీ మీ ఆడవాళ్ళు శ్రద్ధగా రెండు చెవులతో విని మొత్తం నోటితో వదిలేస్తారు.
3: నేను వచ్చేసాను కిష్టప్ప.
0: తాతబ్బాయి గారా, కొత్తగా ఈ కిష్టప్ప ఏంటండి దరిద్ర పిలుపు?
3: నువ్వు నాకు కిష్టప్పవేనయ్యా. చచ్చి ఏ లోకాన ఉన్నాడో మా కిష్టప్ప అచ్చో నీలాగే ఉండేవాడని ఇవాళే గుర్తుకొచ్చిందయ్యా.
0: ఆయన ఎవరండి, మీ అబ్బాయా?
3: కాదు, మా నౌకరి విధవా. చెల్లెమ్మా, ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అమ్మా.
0: ఆహా, పాలు ఇంకా రాలేదండి తాతబ్బాయి గారు.
3: ఆ చూడుబాబు, పాలు వచ్చేంత వరకు కూర్చుంటాను సరేనా?
0: తాతబ్బాయి గారు, మేము ఒట్టి జీతం రాళ్లతో బ్రతికే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గాళ్ళం. అటువంటిది మీరు టీకి, టిఫిన్కు, ఆఖరకు భోజనానికి కూడా వచ్చేసి తేరగా తాగేసి తినేసి వెళ్ళటం న్యాయమేనా?
3: చూడు కిష్టప్ప, గతంలో నువ్వు నీ పెళ్ళం లేచిపోయి వచ్చినప్పుడు నిన్నెవరు ఆదుకున్నారో గుర్తుకు తెచ్చుకో. మీ అమ్మా నాన్న నిన్ను వదిలేశారు, మీ ఆవిడ అమ్మా నాన్న ఆవిడ వదిలేశారు. అలా లేచిపోయి వచ్చి దిక్కు తెలియక అల్లాడుతున్న మీకు నేను పెద్ద దిక్కయ్యాను.
0: కానీ తర్వాత మా మామగారు మా పెళ్ళి ఘనంగా చేశారు కదండి.
3: ఎప్పుడు? లేచిపోయి వచ్చిన తర్వాత. అదేనా నీ లీగల్ రైటు?
0: ఈగలు తోలుకుని మీకు ఈ లీగల్ రైట్స్ ఏమిటో బాబో. కర్మ కర్మ.
2: అన్నయ్య గారు ఇదిగోండి కాఫీ.
3: అబ్బా చెల్లెమ్మా, ఎంత అద్భుతమైన కాఫీ ఇచ్చావమ్మా. నీ ప్రేమానురాగాలు తట్టుకోలేక ఈ అన్నయ్య హృదయం తలడిల్లిపోతుందమ్మా. ఒక్కసారి ఒక్కసారి నన్ను అన్నయ్య అని అరుస్తూ వచ్చి నా గుండెల్ని హత్తుకో చెల్లెమ్మా. రామా.
0: అయ్యా తాతబ్బాయి గారు, మీరు కాఫీ తాగటానికి వచ్చారు, తాగండి వెళ్ళండి. అంతేకాని సినిమాల్లో కనిపించే అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని మాత్రం మావిడిపై కురిపించకండి. మహాప్రభో మీకు పుణ్యం ఉంటుంది.
3: అంతేనంటావా? సరే అయితే మళ్ళీ భోజనం టైంకి వచ్చేస్తాను. చెల్లెమ్మతో భోజనం చేయించి రెడీగా ఉంచు, నేను వచ్చి
0: మేస్తారు.
3: కరెక్ట్, వస్తాను. టాటా
0: బిర్లా. ఒరే తాతిగా, నిన్ను చెత్తకుండీలో పడేసి తొక్క. నా సంసారాన్ని గుళ చేయటానికే పుట్టేవరా నువ్వు.
2: మళ్ళీ భోజనానికి కూడా వచ్చేస్తాడంటండి.
0: బామా, అయితే ఒక ఐడియా.
2: ఏంటండి?
0: చెప్పను. ఆ తాతబ్బాయి గాడు తిండి కోసం ఇంకెప్పుడు మన ఇంటి మొహం చూడకుండా గట్టి పాఠం నేర్పుతాను.
2: అలాగంటారా? అయితే సరే. యాండి యాండి యాండి, ఇవాళ మన పెళ్లి రోజు కదా.
0: అవును కదా.
2: ఈరోజు ఈరోజు కోడిని కోసుకుందామండి.
0: అమ్మ కోడి? అసలు కోడికి నిర్వచనం తెలుసా మీకు?
2: మీరు చెప్పండి.
0: కోడి కొక్కర కోకో అని కూస్తే ఆహారమే.
2: ఆహా, కసకసాకు వస్తే ఆహారం కూడా.
0: కానీ ఈ కరువు రోజుల్లో కోడి ఖరీదెంతో తెలుసా నీకు?
2: యాండి, మన పెళ్ళై 5 ఏళ్ళు.
0: అవును, 5 ఏళ్ళు అయింది.
2: ఏ పెళ్లి రోజైనా కోడిని కోసుకుని తిన్నావా?
0: అప్పుడెప్పుడు 5 ఏళ్ల క్రితం పెళ్లి అని మనం చేసిన పొరపాటుకు ఇప్పుడెందుకై పాపం కోడిని బలి ఇవ్వటం?
2: మనమేం బలి ఇవ్వడం లేదు, కోసుకు తింటున్నాం అంతే. డబ్బులు కూడా మీరేమి ఇవ్వద్దులేండి. పక్కింటి పంకజం

0: బారేడు పొద్దెక్కిన ఇంకా పడుకున్నారేంటి? లేవండి లేవండి.
1: ఏమిటి పొద్దున్నే లేపుతున్నావు నన్ను?

0: ఓ కోడిని ఇస్తా అంది.
1: ఆవిడికి కూడా డబ్బులు ఇవ్వను.
0: ఇవ్వద్దులేండి, ఆవిడ కోడిని ఊరికినే ఇస్తుంది.
1: ఊరికేనా? కోడిని కోడిని ఇచ్చేస్తుందా? ఎవరే ఆ పిచ్చిది?
0: ఆవిడేం పిచ్చిది కాదు, వాళ్ళ స్కూటర్ని రోజు మన వరండాలో పెట్టుకుంటున్నారుగా, అందుకు ప్రతిగా కోడిని ఇస్తుంది.
1: అయితే ఊరికినే అనకో, బాకీ తీర్చేస్తుంది అంతే. భామా జాగ్రత్తగా విను, ఆవిడ కోడి పిల్లలను కానీ రోగంతో ఉన్న కోడిని కానీ మనకిచ్చి తప్పుకుందామని చూడొచ్చు. నువ్వు మాత్రం పెద్ద కోడిని, మంచి జాతి కోడిని, ఆరోగ్యంతో నవనవలాడుతున్న కోడిని, వింటున్నావా, ఆరోగ్యంతో నవనవలాడుతున్న కోడిని సెలెక్ట్ చేసుకుని మరీ తీసుకురా.
0: అబ్బా, ఊరికే ఇచ్చేదానికి కూడా ఇన్ని సెలక్షన్లు ఏమిటండి?
1: ఏ, మనం మాత్రం మనం బంగారం లాంటి స్థలం ఊరికినే ఇవ్వడం లేదు? ఇది అంటే, ఇకపోతే కోడిని కోస్తున్నావు కదా, కోడి మాంసం కన్నా కోడి పలావ్ మిన్న, అది వండు.
0: ఆహా, కోడి పలావే క్షణంలో వండేస్తాను.
1: సత్య, అయితే ఆ కోడి పలావ్ తినడానికి వచ్చే ఆ తాతబ్బాయి గాడికి ఇంకెప్పుడు మన ఇంటి వైపు చూడకుండా ఎలా గుణపాఠం నేర్పాలో అలా నేర్పుతాను, చూసుకో. భామా, సత్య భామా,
0: వచ్చారా? రండి రండి.
1: వండావా కోడి పలావ్? వండావా?
0: ఎప్పుడో వండేశాను. కాళ్ళు కడుక్కు రండి, వడ్డించేస్తాను.
1: తినేది కాళ్ళతో కాదుగా, చేతుల్ని పల్లెల్లో కడిగేస్తానులే.
0: అయ్యో, మీ ఆత్రానికి హద్దు లేకుండా ఉందే.
1: మరేంటి, తినక తినక సంవత్సరాల తర్వాత తింటున్న కోడి పలావు, వడ్డించు వడ్డించు త్వరగా.
0: వడ్డిస్తాను కానీ ఇప్పుడు తాతబ్బాయి గారు వస్తారుగా, ఆయనకి వడ్డించమంటారా?
1: నిన్ను నాలుగు వడ్డిస్తే కానీ నీకు బుద్ధి రాదే. ఇలాంటప్పుడే తప్పున్నా లేకపోయినా కట్టుకున్న దాన్ని వారానికి రెండు సార్లు అన్నా దులపరించమని మా గురువుగారు అంటుండేవారు.
0: ఎవడండి ఆ చెప్పినవాడు?
1: తొందరపడకు, చీపిరి కట్ల రేట్లు పెరిగిపోయాయి. సత్య, తప్పుకుంటున్నాను, తొందరగా వడ్డించవు ప్లీజ్.
0: అలా రండి దారికి అన్నట్టు. ఏమండి, ఈరోజు పలావ్ ఎంత బాగా కుదిరిందనుకున్నారు?
1: నిజంగా?
0: నిజం, రుచి చూడమని పక్కింటి పంకజానికి, ఎదురింటి ఎలిజబెత్కు, వెనకింటి వెంకాయమ్మకి పంచొచ్చాను. భలే టేస్ట్గా ఉందని మెచ్చుకున్నారు.
1: ఓసి నీ దాతృత్వం, దొంగల దోచ, వండిందంతా అందరికీ పంచేస్తే ఇక మనకేం మిగిలిందే?
0: కొద్దిగా మిగిలిందిలేండి.
1: కొద్దిగానా?
0: వనజ గిరిజ వాళ్ళకు కూడా ఇద్దామనుకున్నానండి.
1: వద్దు వద్దు, ఇంకెవ్వరికి ఇవ్వద్దు, కొద్దిగా మిగిలిన దాన్ని బుద్ధిగా సరిపెట్టుకుంటాను. సరేగాని గుండెకాయ ఏది ఉంచావా? అది కూడా పంచేసావా?
0: ఉంచాను కానీ తాతబ్బాయి గారిని కూడా రానివ్వండి, టేస్ట్ చూసి పలావ్ ఎలా ఉందో చెప్తారు.
1: ఏమిటి ఏమిటి, బాగా పొగిడించుకుందామనేనా? ఇప్పటికే తబ్బిబ్బాయి దిబ్బరుట్లా తయారయ్యావు. సరేగాని మన ఇంటికేసే తాళం కప్పేది?
0: ఎందుకండి?
1: చెబుతా చెబుతా.
0: ఇదిగోండి.
1: ఇటువ.
0: అయ్యో అయ్యో, ఇంట్లో నన్నుంచి బయట తాళం వేస్తున్నారేంటండి? ఏమండి, మీకేమన్నా పిచ్చెక్కిందా? తలుపు తెరవండి తలుపు తెరవండి.
1: సత్య, నా సత్య భామ.
0: ఇదేంటి, ఇట్నుంచి ఎలా వచ్చారు?
1: పెరటి కూడ దూకొచ్చానులే. ఇప్పుడు ఆ తాతబ్బాయి తిండికి తయారయ్యాడనుకో, బయట తాళం కప్ప, మనం ఇంట్లో లేవనుకొని వెనక్కి తిరిగిపోతాడు. ఎలా ఉంది ఐడియా?
2: నేను వచ్చేసాక ఇష్టప్ప.
1: బయట తాళం వేసిందిగా, లోపలికి ఎలా వచ్చారు?
2: తాళం వేసితివి, గొళ్ళం పెట్టడం మరిచితివయ్యా. అమ్మా చెల్లెమ్మ, ఎక్కడమ్మా భోజనం, ఎక్కడమ్మా?
1: పెడుతుంది పెడుతుంది, పెట్టవే పెట్టు, ఏం చేస్తాం?
2: చెల్లెమ్మా, కూర ఏమండేవమ్మా?
1: చింతకాయ తొక్కు.
2: మసాలా వాసన వస్తుంది, ఘుమఘుమలు ఆడిపోతుంది. ఏది కూర? కోడి పలావు. ఈ వాసన మా ఇంటి వరకు పాకి నా ముక్కుకు సోకిందయ్యా, అందుకే ఆవురావురం అనుకుంటూ వచ్చేశాను. చెల్లెమ్మా, ఏమిటి విశేషం?
0: ఈరోజు మా పెళ్లిరోజు అన్నయ్య గారు.
2: అంటే లేచిపోయి వచ్చిన రోజు, నా లీగల్ రైట్కు పునాది పడిన రోజు. ఇక వడ్డించామా?
1: ఆవిడ వడ్డిస్తుంది కానీ. ఏమండి, తమరెళ్ళి కాళ్ళు కడుక్కురండి.
2: కాళ్ళతో కాదు కదయ్యా తినేది, పళ్ళెల్లో చేతులు కడిగేసుకుంటానులే.
1: సార్, ఈరోజు మా పెళ్లి రోజండి, మాకు శుభప్రదమైన రోజు.

0: కనీసం ఈరోజైనా మీరు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని భోంచేయండి సార్.
1: సరే, ఏం చేస్తాం? హోస్ట్ టేస్ట్ను అనుసరించి ఈ గెస్ట్ పోవాలిగా.
0: భామా, ఇప్పుడు ఎలాగోయ్? ఈ శనిగాడు తిండికి తయారయ్యాడే. ఐడియా, శ్రద్ధగా విను. ఈ తాతిగాడు రాగానే నేను నిన్ను ఏదో మాట అంటాను, నువ్వు కూడా నాకు ఎదురు తిరుగు. అలా గొడవను చిలికి చిలికి గాలివాన చేసి తిట్టుకుంటూ మధ్యలో వచ్చిన వాణ్ణి బాదుదాం. దెబ్బలకు తట్టుకోలేక పారిపోతాడు. ఎలా ఉంది ఐడియా?
2: ఏమండి, పాపమండి.
0: పాపమనుకుంటే మనకు పుట్టబోయే పిల్ల పాపల సంగతి ఏంటి? నువ్వు నోరు మూసుకో.
1: కిష్టప్ప, నేను రెడీ. చెల్లెమ్మా, వడ్డించమ్మా. అబ్బా, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయమ్మా.
0: ఎలుకల మంది ఇమ్మంటారా? పిడ వదిలిపోద్ది.
1: ఎలుకల మంది అంటే కోడి పలావేగా?
0: అవును, కోడి పలావే. భామా, తాతబ్బాయి గారికి వడ్డించు.
2: అలాగేనండి.
0: అలాగేంటే మొద్దు మామా, వడ్డించేయమంటే వడ్డించాలి, అంతేగాని అలాగే అంటావా?
2: ఇంకేమనమంటారు? అలా కాదు అనమంటారా?
0: ఏంటో ఎదురు చెప్పడం. కొట్టానంటే గోబ పగులుద్ది.
1: ఇప్పుడు ఆ అమ్మాయి ఏమందా కిష్టప్ప?
0: మీరు ఊరుకోండి, మీకు తెలియదు. మెత్తగా ఉంటే ఈ ఆడవాళ్ళు.
2: ఏంటండి, నా గూబ పగులుద్దా? ఎక్కువ మాట్లాడితే మీ దావడ పగులుద్ది.
0: ఏంటి ఎదురు తిరగటం? నిన్ను నిన్ను నిన్ను నిన్ను
1: అమ్మో అమ్మో కృష్ణమూర్తి, నువ్వు కొట్టిన దెబ్బలు అమ్మాయి అమ్మాయి తప్పకుండా నాకు తగిలిందయ్యా. అబ్బా అమ్మా, అబ్బో.
2: ఏమండి, నన్నే కొడతారా మిమ్మల్ని?
1: అమ్మా చెల్లమ్మ, నువ్వు మీ ఆయన కొట్టిన దెబ్బ ఆయన తప్పకుండా నాకు తగిలిందమ్మా. అమ్మో అమ్మో, అబ్బో అబ్బో అమ్మో.
2: అయ్యో, మీరా అన్నయ్య గారు, తప్పుకోండి, ఆయన్ని కొట్టాలి.
0: అవును, తప్పుకోండి తాతబ్బాయి గారు, తప్పుకోండి. దాన్ని తంతే గాని నా కోపం చల్లరదు.
1: అమ్మో అమ్మో అమ్మో అమ్మా కిష్టప్ప. ఓయ్ చెల్లెమ్మ సత్యభామ, మీరిద్దరూ నన్ను మధ్యలో ఉంచి కొట్టుకోవడం అన్యాయం తల్లి. మీరు కొట్టిన దెబ్బలు ఒక్కొక్కటి వీరు పోకుండా అన్ని నాకే తగిలాయమ్మా. ఇక కోడి పొలావు వద్దు, కుక్క పొలావు వద్దు, నన్ను వదిలేయండమ్మా. నేను పారిపోతా, పారిపోతే గా నాకు ఈ దెబ్బలు తప్పు తల్లి, వస్తానమ్మా.
2: తాతబ్బాయి గారు,
0: తాతబ్బాయి గారు,
2: అన్నయ్య గారు
0: పారిపోయాడు,
2: పారిపోయారు.
0: భామా ఎలా ఉంది? నా సూపర్ డూపర్ యాక్షన్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బిరుదు నాకే ఇవ్వచ్చు కదా. నిన్ను నిజంగానే తన్నట్లు నటించి ఆ తాతబ్బాయి గారిని చెత్త కొట్టుడు కొట్టాను. చెత్త కొట్టుడు కొట్టాను.
2: మరి నేను అంతకన్నా ఎక్కువ నటించాను కదండి, ఊర్వశి అవార్డు నాకే ఇవ్వాలి. మీ మీద నిజంగానే తిరగబడి తన్నినట్లు నటించి ఆ తాతబ్బాయి భరతం పట్టాను కదా.
0: ఆహా యాక్షన్!
2: ఓహో యాక్షన్!
0: ఆహా యాక్షన్!
2: ఓహో యాక్షన్!
1: నేను యాక్షన్ నోచ్.
0: తాతబ్బాయి గారు మీరా?
1: అవును నేనే. మీ ఇద్దరి చేత తన్నులు తిన్నట్టు నటించి పారిపోయినట్లుగా డబుల్ యాక్షన్ చేసి మళ్ళీ తిరిగి వచ్చాను. మీ ఇద్దరికన్నా నాకే ఆస్కార్ అవార్డు ఇవ్వాలయ్యా. చెల్లెమ్మా కిష్టప్ప, మీ వాలకం చూస్తుంటే మీకు ఈ పలావు తినే యోగం కనిపించడం లేదు. మొత్తం నేనే తీసుకుపోయి ఈ పూట వచ్చే పూట జుదుకొని తింటాను అన్నట్టు కస్టమర్స్. వచ్చే పూటకు నేను తిండికి రాను, రేపు వస్తాను. రెడీగా ఉండండి, ఈరోజు నేను కోడి పలావుతో సరిపెట్టుకుంటాను. ఓకే, గుడ్ బై, టాటా.
3: మీరు ఇంతవరకు భలే విందు నాటిక విన్నారు. రచన
4: ఇంతవరకు మీరు భలే విందు నాటికి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: కుశల ప్రశ్నలు హాస్య నాటిక. రచన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ. నిర్వహణ శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి. ఇందలి పాత్రలు, పాత్రధారులు: లలిత శ్రీమతి తంగిరాల శ్రీ అన్నపూర్ణ, సుభద్ర శ్రీమతి విద్యా ప్రయాగ, పేరావధాని శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి, సూరిబాబు శ్రీ ఆళ్ల యోగా.

0: ಆನಂದೀಶ್ವರ ರೆಡ್ಡಿ, ಕಿಶೋರ್ ಶ್ರೀ ಬೇತಾ ರಾಮಸೂರ್ಯ ಪ್ರಕಾಶ್, ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಶ್ರೀ ಎನ್ ಸುಧಾಕರ್ ರಾವ್, ಕಾಮೇಶ್ವರಿ ಶ್ರೀಮತಿ ಮುಂಜುಲೂರಿ ಕೃಷ್ಣಕುಮಾರಿ, ಸುಬ್ಬು ಶ್ರೀ ಎಲಿಸೆಲ ನಾಗೇಶ್ವರ ರಾವ್, ಬಾಬುರಾವ್ ಶ್ರೀ ಬಿ ವೆಂಕಟೇಶ್ವರ್ಲು ಪಾಲ್ಗೊಂಡಿರುವರು. ವಿನಂಡಿ ಕುಶಲ ಪ್ರಶ್ನಲು ಹಾಸ್ಯ ನಾಟಿಕ.
1: హలో ఎవరు?
2: హలో, నేను ఏలూరు నుంచి కామేశ్వరిని.
1: వదిన గారా? నేను లలితనండి. అక్కడ మీరంతా కులాసానా వదిన గారు?
2: కులాసాయే. ఎవరు? లలిత, మా తమ్ముడు సుబ్బు ఇంట్లో లేడా?
1: ఆ ఉన్నారండి, ముందు గదిలో ఏవో ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్నారు. పిలుస్తానుండండి. ఏమండి? ఏమండోయ్? ఏలూరు నుండి ఫోను.
3: వచ్చునా?
4: ఏలూరు నుండా? కొంపదీస్ బావగారు కాదు కదా?
1: ఎందుకండి అంత కంగారు? మీ అక్కగారండి.
4: కానా బతికాం. బావగారైతే ముందు చెడమడ నాలుగు తిట్టి గాని ఏ విషయమో చెప్పరు. ఆ అక్క ఏమిటి విశేషం?
2: విశేషమేరా సుబ్బు, సుభద్రకి పెళ్లి చూపులు. రేపు దాన్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వు మీ ఆవిడ ఈ సాయంత్రానికే ఇక్కడికి వచ్చేయండి.
4: సుభద్రకు పెళ్లి చూపులా? సంతోషం. మేము రావాల్సిందే. కానీ అక్క, ఈ వారంలో మా ఆఫీసు ఇన్స్పెక్షన్ ఉంది. నా సెక్షన్ లో ఊపిరి సెలపినంత పని పేరుకుపోయి ఉంది. ఇప్పుడు సెలవు అడిగితే సెలవు ఇవ్వకపోగా ఆకాశం అంతా ఎత్తు ఎగిరి మీద పడి కరుస్తాడు మా ఆఫీసర్ కోతి గారు.
1: అయితే ఏమంటావు?
4: అక్క, సెలవు దొరకడం చాలా కష్టం. పెళ్లి చూపులే కదా. కానివ్వండి, పెళ్లి కుదిరాక ముహూర్తానికి ముందే వచ్చి కార్యభారాన్నంతా నెత్తినేసుకుని గాడిదలా చాకరీ చేస్తాను.
2: ఒంటరి వారు, పైగా బీపీ పేషెంట్ కూడాను. నువ్వు రాకపోతే నేను ఒక్కదాన్ని ఎలారా? తప్పదురా బాబు.
4: నేను చెప్పేది కొంచెం విను.
2: వినంద్రా, నే విన్ను. ఎలా సర్దుకుంటావో ఏమో నాకు తెలీదు. మీరు బయలుదేరి రావాల్సిందే.
4: ఫోన్ పెట్టేస్తావా? ఏమో లలిత,
1: మీ సంభాషణ అంతా వింటూనే ఉన్నాను. సుభద్రకు ఒక్కగానొక్క మేనమామ మీరు. మీ అమ్మగారు నాన్నగారు పోయాక మీకున్న ఒకే ఒక ఆత్మ బంధువు పెద్ద దిక్కు మీ అక్కయ్య గారే కదండి. ఆమె గారి మాటలు మీరు ఎలా కాదనగలరు? మరో మాట మాట్లాడక బయలుదేరండి.
4: అవునయ్య, నాకు మా అక్క మాట కాదనరాంది. అయితే ఇక నీది సుగ్రీవాజ్ఞ కదా, తప్పుతుందా? బయలుదేరతాను. అలా ఆఫీసుకు వెళ్ళి సెలవడిగి తినగలిగినన్ని చివాట్లు తిని వస్తాను. ఈలోగా నీవి నావి బట్టలు సర్ది రెడీగా ఉండు.
1: అలాగేనండి, మీరు త్వరగా రండి.

0: లలిత లలిత రెడీ అయ్యావా? బయలుదేరు, బయట ఆటో రెడీగా ఉంది.
1: నేను రెడీనే. అవును, మీకు సెలవు దొరికిందా?
0: దొరికింది. ఏనాడు చనిపోయిన మా పెదనాన్నగారు ఈనాడే చనిపోయారని నోరు పట్టనంత అబద్ధాన్ని ఆడితే దొరికింది సెలవు. సర్లే, బయలుదేరు.

0: అక్కా
1: వచ్చారా? అమ్మయ్య నాకు సగం నీళ్ళు తీరిపోయిందిరా. రా రామ్మల్లెళ్తారా? ఇదిగో పైడమ్మా వీళ్ళ కాళ్ళకి నీళ్ళి.
0: అక్కా బావగారు ఉన్నారా ఇంట్లో?
1: ఆయనకేంద్రా మగ మహారాజు ఇవేమీ పట్టవు, దిగులా చింత, టెన్నిస్ కోర్టుకు వెళ్ళారు.
0: పోనీలే, మేము వచ్చాంగా, అంతా నేను లలిత చూసుకుంటాం, నువ్వేం దిగులు పడకు.
2: వదిన గారు, పెళ్లి చూపులకు వచ్చేవారి వివరాలేంటి?
1: నన్నే అడిగో, మనకిదే కొత్త సంబంధం. ఇదివరకు సంబంధాలు తెచ్చిన పేరావధాని గారు లేరు, ఆయనే ఈ సంబంధం గురించి చెప్పారు. ఆయన్ని ఎవరో కలిసి ఈ సంబంధం చెప్పారట. అరుగో మాటల్లోనే వచ్చారు పేరావధాని గారు. రండి రండి అవధాని గారు.
3: అమ్మా, ఒక్క విషయం మీకు చెప్పిపోదామని వచ్చాను. పెళ్లి వారు రేపు 10 గంటలకల్లా వచ్చేస్తారట, ఫోన్ వచ్చింది.
1: ఇదిగో ఇంత ముందే మా తమ్ముడు మా మరదలు గుంటూరు నుంచి వచ్చారు, అంతా వాళ్ళు చూసుకుంటారులేండి.
0: అవధాని గారు, ఆ పెళ్లి వారు వివరాలు ఏమిటన్నారు?
3: అయ్యా, మీ బావగారి విషయం మీకు తెలియందే ఉంది, మాది జమీందారీ వంశం, మాకు అలాంటి సంబంధాలు కావాలి అని పట్టుదల కదా వారిది.
0: అవును.

0: ఆ జమీందారీతనం రద్దయి అర్ధ శతాబ్దం గడిచిపోయినా ఎంతైనా ఇంగు గట్టిన గుడ్డలు కదా ఆమెది.
1: బాగుంది, వారి టీవీ దర్జా అలాంటిది. మరి అవతల వారి కుటుంబాల తాలూకు పూర్వ వైభవాలు, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ముఖ్యం మీ బావగారికి. ఇంతవరకు జరిపిన ఆ పై ముగ్గురమ్మాయిలకి అలాంటి మాజీ జమీందార్ల, మాజీ రావు బహదూర్ల సంబంధాలచే నా చేత వెతికించి వెతికించి వాళ్లతో బియ్యం అందారాయన.
2: ఇదిగో ఈ నాలుగో పిల్ల సుభద్ర, అలాంటి సంబంధం దొరక ఇన్నాళ్ళు ఆలస్యమైంది. ఇది ఎంఏ పాస్ అయిపోయి ఇంటి పట్టును ఉండిపోయింది ఇన్నాళ్ళు.
0: అవధాని గారు, ఇంతకు ఈ సంబంధాన్ని గురించి చెప్పారు కాదు?
1: ఈ పెండ్లి వారిది విశాఖపట్టణానికి చాలా అవతల ఉన్న పలాస. వీరు మాజీ జమీందారులు, మాజీ రావు బహదూర్లు కాకపోయినా ఆ స్థాయికి తగ్గని వాళ్లేం కాదు.
0: అంటే ఎలా?
1: ఈ వరుడి తాతగారు బ్రిటిష్ వారి కాలాన బోలెడంత హోదా కలిగిన డిప్యూటీ కలెక్టర్ గిరి చేశారట.
0: ఏది, ఆనాటి డిప్యూటీ కలెక్టర్ గిరి?
1: అవును, డిప్యూటీ కలెక్టర్ గిరి చేసి ఆయన కాలం చేశారు.
0: కాలం చేశారా? పోలండి.
1: ఇక వరుడి గారి తండ్రి గారేమో ఇంగ్లండులో ఇంజనీరింగ్ చదివి ఇక్కడ ఇండియాలో చీఫ్ ఇంజనీరుగా పనిచేసి రిటైర్ అయి పింఛను తీసుకుంటున్నారు.
0: మంచిదే. ఇంతకు వరుడు గారిని గురించి
1: వస్తున్నా వస్తున్నా, ఆయన గారి దగ్గరకే వస్తున్నా. ఇక సాక్షాత్తు వరుడు గారు అమెరికా దేశాన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సలహాదారుగా వెలిగిపోతున్నారని భోగట్ట.
2: మరి ఇదంతా విన్నాక ఈ సంబంధం మాజీ జమీందారుల సంబంధాలకేమీ తీసిపోదు అని మీ బావగారు సరిపెట్టుకుని పెళ్లి చూపులు ఒప్పుకున్నారు. అది రా సుబ్బు.
0: అవధాని గారు, వాళ్ళు 10 గంటలకు వస్తున్నారు కనుక మనం 9:30 కల్లా సిద్ధంగా ఉన్నాం, సరేనా?
1: అలాగే, శుభస్య శీఘ్రం.

0: అక్క మరో పావు గంటలో వాళ్ళు వస్తున్నట్టు ఫోన్ వచ్చింది. వాళ్ళంతా రాగానే వాళ్ల పాద ప్రక్షాళనకు నీరు అందించడానికి పైడమ్మ నీళ్ల బకెట్తో మెట్ల దగ్గర రెడీగా ఉంది. ఆ వెంటనే వాళ్ల తడికాలను తుడుచుకునేందుకు చలువు చేసిన పొడి తుండుగుడ్డలను అందించేందుకు మన వంటావిడ అలివేలమ్మ గారు మెట్ల మీద సిద్ధంగా ఉంటారు.
1: సరే,
0: ఆపై వాళ్ళు సుఖాసీనులు కావటానికి మన మధ్యహాలులో సోఫాలు, వాటిపై బూరుగు దూది దిండ్లు అమర్చబడి ఉన్నాయి. వాటిపై వాళ్ళు చేరగిలబడ్డాకే వారికి ఫ్రిజ్ వాటర్తో నింపిన గ్లాసులను ట్రేలో అందించడం లాంటి సకల చర్యలలో తల మునకలై నేనుంటాను. సరేనా?
1: సరే సరేనేరా, జాగ్రత్త సుష్మా, ఎలాంటి పొరపాటు లేకుండా చూడు. అసలే అమెరికా సంబంధం
0: ఎలాంటి పొరపాట్లు జరగవు, ఎందుకంటే మేము ఆచరించే సర్వోపచారాలను తిలకిస్తూ తన మీసాలను మధ్య మధ్యలో చేతి వేళ్లతో సరిచేసుకుంటూ మా పనులలో ఎలాంటి లోటుపాట్లు దొరలకుండా మా బావగారు మౌనంగా పర్యవేక్షిస్తూ ఉంటారు కదా.
1: జాగ్రత్త సుష్మా, మీ బావగారికి ఎందుకు కోపం వస్తుందో ఎందుకు రాదో ఓ పట్టాన అర్థం కాదు. ఏమాత్రం తేడా వచ్చినా ఆయన ఉగ్రతాండవ రూపం భరించడం కష్టం రా బాబు నాకు.
0: అక్క భయపడకు, మా నేత్రావధాని ప్రతి క్షణం నిన్నంటి పెట్టుకుని ఉంటుంది కదా.
1: నేత్రావధాని ఎవర్రా? నేత్రావధాని
0: ఇంకెవరు, సాక్షాత్తు మా ఆవిడ గారే.
1: మీ ఆవిడ నేత్రావధాని ఏమిట్రా?
0: మా ఆవిడ నేత్రావధాన విద్యలో బహుదిట్ట. సందర్భాన్ని బట్టి తన నేత్రద్వయాన్ని పెద్దవి చేసో లేక చిన్నవి చేసో అసలు పూర్తిగా మూసుకొనో కొండకుచో రౌద్రిణి అయి కనులు ఎర్రని చేసో విషయాన్ని ప్రశ్నారూపంలోనో ఆజ్ఞారూపంలోనో నాకు కమ్యూనికేట్ చేయగల ప్రజ్ఞాశాలి మా ఆవిడ.
2: చూడండి భద్రి గారు చూడండి, అప్పటికేదో నేను ఆయన గారికి ఆజ్ఞలు జారీ చేస్తున్నట్లు, ఆయన గారు ఆచరిస్తున్నట్లు.
3: హలో, వీధి మొగ వరకు వచ్చారా? అయ్యా సుబ్బు గారు వారు వీధి మొగలో ఉన్నారట, నేను ఎదురెళ్ళి తీసుకొని వస్తాను.
0: పైడమ్మా, నువ్వు బకెట్ తో సిద్ధమే కదా. అలివేలమ్మ గారు మీరు అలా మెట్ల మీద టవల్స్ తో రెడీగా ఉండండి. ఇగో లలిత, అక్కయ్య నువ్వు. రండి రండి, ఇలా దయచేయండి. తమరా సోఫాలో ప్రయాణం బాగా జరిగినట్టే కదా.
3: అయ్యా మీ పరిచయాలు అయిపోయాయి, ఇక తదుపరి కార్యక్రమం.

0: బాట సాగిపోవచ్చు మనం.
1: కుమ్మవాతో నిలబడి ఏమిటో మా ఆవిడ అక్కతో గుసగుసలాడి తన నేత్రావధాన విద్యతో నన్ను లోపలికి రమ్మంటుందిలా ఉంది. ఆ పేరావధాని గారు, అలాగే తదుపరి కార్యక్రమంలో సాగిపోదాం. ఒక్క క్షణం అలా లోపలికి వెళ్ళి వస్తాం.
0: అలాగే వెళ్ళిరండి.
1: ఏమిటో ఏదో నేత్రచాలనం చేస్తున్నావు?
2: ఏం లేదండి, ఆ వచ్చిన వారెవరో మాకు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది కదా.
1: అదా, ఆ సోఫాలో చేర

0: మా అబ్బాయి గారు మాతో రాలేదు.
1: ఆ విషయం తెలుస్తూనే ఉంది, ఎందుకు రాలేదో అని.
0: అది చెబుతా, ఆయన గారు మాతో రాలేదు అంటే అసలు ఆ చిరంజీవి మా పలాసే రాలేదు, వచ్చి ఉంటే మాతో వచ్చిండాడు కదా.
1: అలా అంటారా? అయితే ఆయన గారు మీ పలాసకు ఎందుకు రాలేదు?
0: అసలు ఏమైందంటే ఆయన గారు అమెరికా నుండి మొన్న చెన్నై చేరారు విమానంలో.
1: విమానంలో కాక కాలినడకం వస్తారటండి.
0: అది కాదు, ఆ చెన్నైలో మరో విమానంలోకి మారి విశాఖ, ఆపై కారులో పలాస రావాల్సింది. చెన్నైలో విమానం అయితే ఎక్కారు గాని విశాఖ కాక దాన్ని బెంగళూరు మళ్లించుకుని అక్కడికి వెళ్లారు.
1: బెంగళూరా? ఎందుకు? అదేమన్నా విశాఖకు దగ్గర రూటా కొంపదీసి?
0: అది కాదు, ఎందుకంటే అక్కడ కంప్యూటర్ కంపెనీ వారు అబ్బాయి గారు చెన్నై వచ్చిన విషయం ఫోన్ లో తెలుసుకుని అతని కాళ్ళ వేళ్లబడి భంగపడగా సరేలే పాపం అని బెంగళూరు వెళ్లి వాళ్ల కంపెనీని దర్శించి వాళ్ళు చేస్తున్న పొరపాట్లకు నానా అడ్డమైన చివాట్లు పెట్టి ఆ కంపెనీ బాగుపడేందుకు బోలెడు ఉచిత సలహాలని వాళ్ళ మొహాన కొట్టి తిరిగి మళ్ళా విమానంలోనే క్రిందటి రాత్రి విజయవాడ చేరి ఓ హోటల్లో బస చేశారట.
2: భేష్, చాలా మంచి పని చేశారు. ఆ తర్వాత
0: ఇప్పుడు ఏ క్షణాన్నైనా ఇక్కడకు ఏసీ కారులో వచ్చేనున్నాడు. ఇదిగో హలో, ఆయన గారిది ఈ ఫోన్ కాల్. హలో, మరో అర్ధగంటలోనా? సరే సరే, ఊరు మొగలోకి వచ్చి ఫోన్ చేయి, ఈ ఇంటికి ఎలా రావాల్సింది చెబుతాం. మరో అరగంటలో వచ్చేస్తారటండి. ఈలోగా మనం కుశల ప్రశ్న పర్వం ముగించేసుకుంటే ఓ పని అయిపోతుందేమో.
1: కుశల ప్రశ్నలా? ఆ ఘట్టం మీరు రాగానే అయిపోయింది కదా.
0: అంటే కుశల ప్రశ్నలంటే మీకు అర్థమైనట్టు లేదు.
1: ఎంత అసహ్యంగా వాడు.
0: కుశల ప్రశ్నలంటే ఇప్పుడు కట్నాలు కానుకలను మీరే పాటిచ్చేది, మేము ఏ పాటివి అంగీకరించేది, మరి వివాహపు సమయంలో మీరు నెరపాల్సినటువంటి గౌరవ మర్యాదలు, ఎవరెవరికి మీరు ఏ స్థాయి బట్టలు పెట్టాల్సింది, మరి ఇంకా ఈ అప్పగింతల ఆర్భాటాలు, అమెరికా స్థాయిలో ఎలా ఉండాల్సింది మాట్లాడుకుని తెలుసుకోవడం అన్నమాట.
1: ఓరి, నీ కుశల ప్రశ్నల గూఢార్థం తగలడా? అదిగో మా ఆవిడ మళ్ళీ ఏదో నేత్రావధానం చేస్తోంది. అర్థమైంది. అయ్యా బాబురావు గారు ఒక మనవి.
0: చెప్పండి, సంకోచం ఎందుకండి?
1: మరేం లేదు, వధూవరులు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని అవసరమైతే సంభాషించుకుని ఆపై తామిద్దరూ ఇష్టపడ్డామనే సిగ్నల్ ఇస్తే ఆ సిగ్నల్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా మీరనే ఈ కుశల ప్రశ్నల పర్వానికి మనం పయనించాల్సింది.
0: గుడియడమైతే పొరపాటు లేదో అన్నట్లు. ఈ విషయంలో ముందు వెనకాల దోషం ఏంటండి, కాలహరణం ఎందుకు అని.
2: అలా కాదులేండి, పద్ధతి ప్రకారమే పోదాం. మీరన్నట్లు ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చాకే మీరన్న ఆ కుశల ప్రశ్నల ప్రస్తావన భావ్యం.
1: ఈలోగా మీకు ఊసుపోకుంటే పలహారాల ఘట్టం మొదలెడదాం.
2: పలహారాల కతికితే అతకదేమో.
0: అదేం లేదండి, ఆ సిద్ధాంతం చాలా పురాతనమైంది. అయినా అది భోజనాదులకే గాని కాఫీలు పలహారాలు ఆ పరిధిలోకి రావులేండి. సరే రానివ్వండి, ఊరుడు వచ్చేలోగా ఓ విడత కానిద్దాం.
1: ఊరి నీ దూకుడు కోలా. అలాగే అలివేలమ్మ గారు, పలహారాలను దండిగా పట్టండి.
0: హలో, వీధి మగలోకి వచ్చేసారా? ఇదిగో ఎలా రావాల్సింది వీరు చెబుతారు, ఇదిగో సెల్ ఇంకిస్తున్నాను.
1: తమరి పేరేమిటో తెలియదు గాని ప్రస్తుతానికి వరుడు గారు అంటాను. ముందు మీకు ఈ పట్టణపు నైసర్గిక స్వరూపం చెప్పి ఆ పైన ఈ ఇంటికి రావడానికి రోడ్డు మ్యాప్ విశదీకరిస్తాను. ఏమంటారు? ఆ వివరాలేమీ వద్దు, పేట పేరు వీధి పేరు చెప్తే చాలా. అలా అయితే అలాగే. ఇది బుధవారం పేట, వీధి తోలేటి వారి వీధి. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక చేయటం నా ధర్మం. అదేమంటే ఈ పేటలో బంగారపు కొట్ల బజార్ దాటాక ఆ వెనువెంటనే ఇరుకు సందు వీధిలోకి తిరక్కండి. అది ఈ ఇంటికి రావడానికి దగ్గర దారైనా అది ఉచ్చల వీధి. ఆ దుర్గంధాన్ని మీరు భరించలేరు. ఆ పై రోడ్డులోకి వస్తే అదే తోలేటివారి వీధి. అందులో డోర్ నెంబరు 10-9-21 గల ఇల్లే మీరు రావాల్సింది. ఏమంటారు? ఆ ఇరుకు వీధిలోనే వస్తారా? ఎలాంటి కంపునైనా తట్టుకోగలరా? సరే అయితే ఇక మీ ఇష్టం. అలివేలమ్మ గారు, అరుగో వారికి మరో 2 పూరీలు, అలాగే ఆ పక్కనున్న వారికి ఇడ్లీలు చట్నీలను అక్కడేం కావాలో కనుక్కోండి. అందరికీ కాఫీలు రానివ్వండి.
3: అడుగు.

0: అడుగులకు అరవీసం తగ్గని ఎత్తులో బ్లూజీన్ ప్లాంట్ లోనికి టచ్ చేసిన పీటర్ స్కాట్ షర్టులో తీర్చిదిద్దిన క్రాఫ్తో సినిమా హీరోనాని ఖచ్చితంగా పొరబడేలాంటి రూపంతో మరి బూట్ల చప్పుడుతో మనపై చిరునవ్వులు వెదజల్లుతూ వస్తున్నాడే అతడే పెండ్లి కొడుకు.
1: గుడ్ మార్నింగ్ టు యు ఆల్. ఐఎమ్ కిషోర్. విత్ యువర్ పర్మిషన్ ఇక్కడ కూర్చుంటాను.
2: ఆగండి ఆగండి, మీరు ఆ ఫ్లవర్ వాజ్ తీసి కింద పెట్టి ఆ స్టూల్ మీద కూర్చోవలసిన పని లేదు. మీకోసం ఆ వెల్వెట్ కవర్తో ఉన్న ఆ కేను కుర్చీలో సుఖంగా ఆసీనులు కండి.
1: ఓ నో ఫార్మాలిటీస్ ప్లీజ్. నాది చచ్చేంత సింప్లిసిటీ, నాకు ఈ స్టూల్ చాలు.
2: మీరు సింపుల్ అయి ఉండొచ్చు, కానీ మరీ స్టూల్పై కూర్చోవడం లాంటి అవస్థ ఎందుకులండి?
1: ఓ నో నో నో, నేను సింపుల్ అంటే ఇలాంటి వాటిల్లోనే సుమండి, కానీ నా అభిరుచులు మాత్రం చాలా దారుణమైనవి. ఒక పట్టణం నాకు ఏవి నచ్చవు. నాకు ఆషామాషీలంటే మహా చెడ్డ అసహ్యం. నాకు ప్రతిదీ కళాత్మకంగా ఉండాలి.
2: అవునవును, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది.
1: నేను దృశ్యాన్ని చూచాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వస్తూనే ఈ ఇంటిని చూచాను, ఏమనుకున్నానో తెలుసా? వెరీ నీట్ అండ్ క్వైట్ అనుకున్నాను. ఇంటిని చూస్తే చాలు, ఇక ఆ ఇంటిలోని వారి టేస్ట్ను సంస్కారాన్ని ఇట్టే వాసన పట్టేయగలను. ఆ మాటకు వస్తే పట్టేశాను కూడా. ఈ ఇంట్లోని వారంతా గొప్ప సంస్కారం కలవారని నా నిశ్చిత అభిప్రాయం.
2: అబ్బో, ఇతగాడేదో పోలీసు జాగలేలా వాసన పట్టే రకం కామాలను.
1: ఓ బై ది బై, వెరీ సుభద్ర, ఐ మీన్ ది బ్రైట్.
2: ఇతగాడిలో సింప్లిసిటీయే కాదు, తొందరపాటు కూడా తన్నుకొస్తుంది.
1: ఓ, నాకు టైం అంటే కాలం, దాని స్వరూపం తెలుసు, దాని విలువ తెలుసు, దాని ప్రాధాన్యత తెలుసు, కానీ దాన్ని వృధా చేయడం నాకు తెలియదు.
2: మహా గొప్ప విషయం సెలవిచ్చారు.
1: చాలా మంది అనుకుంటారు ఈ ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది అని. అది కరెక్ట్ కాదు. ప్రపంచం మొత్తం కాలం చుట్టూ పరిగెత్తుతోంది. దాన్ని మనం గుర్తించాలి, దానితో మనం పోటీ పడాలి, దాన్ని గెలవాలి. అది అది నా లక్ష్యం. అందుకే టైం వేస్ట్ చేయడం నాకు గిట్టదు.
2: వీరి మాటల్లోని అంతరార్థం ఏమిటో అర్థం అయి చావటం లేదు.
0: మరేం లేదు, కిషోర్కు అమెరికాలో తలవాచేటంతటి పనులున్నాయట, అందుకే ఈ తొందర. మనం ఈ కుశల ప్రశ్న లాంటి ఫార్మాలిటీస్ని ముగించుకొని పెండ్లైంది అనిపిస్తే ఈ నెలాఖరికే ఆయన గారు అమెరికా వెళ్ళిపోవాలట.
2: ఈ నెలాఖరుక? అదెలా సాధ్యం? నెలాఖరు అంటే పట్టుమని 10 రోజులు లేవు.
1: ఓ మై గాడ్, ఆ 10 రోజులు మాత్రం ఎందుకు అనేది నా ప్రశ్న. ఈ పాటికి నేనేమిటో, నా అభిప్రాయాలు ఏమిటో మీకు బాగా అర్థమయ్యే ఉంటాయి కదా.
2: మీ అభిప్రాయాలు సరే, కనీసం పెళ్లి ఏర్పాట్లు జరగాలన్నా.
1: బా, అదే నేను చెప్పేది. ఎలాంటి ఏర్పాట్లతో పని లేదు. ఈ బాజా భజింత్రులు, రణగణ ధ్వనులు, చలువ పందిల ఆర్భాటాలు, బంధుజనుల ఆగమనాలు, విందు భోజనాలు, తొక్కిసినట్లు ఆ పేరిట కాలాన్ని ధనాన్ని తగలయడం, ఓ నాన్ సెన్స్. అదంతా నా దృష్టిలో పాతకాలపు వ్యర్థ సంస్కృతి. నాకు గిట్టదు. చాలా సింపుల్గా దండలు మార్చి మ్యారేజ్ చేసుకుంటే చాలు. మోస్ట్ మోడర్న్గా ఉంటుంది. నాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు.
0: అబ్బాయి గారు చెప్పిన విధానాన్ని అనుసరించామనుకోండి, మీకు బోలెడు డబ్బు మిగులుతుంది. దాన్ని మనం మనీ బదిలీ పద్ధతిలో కుశల ప్రశ్నల ఖాతాలోకి అదనంగా జమ చేసుకోవచ్చు.
2: కిషోర్ గారు, మీరు మోస్ట్ మోడర్న్ కావచ్చు, కానీ మా బావగారు మాజీ జమీందారులు. వారి జమీందారీ టీవీకి ఈ పద్ధతి నచ్చదు. ఈ మీ మాటలు వింటూనే మా బావగారు లోపలికి వెళ్ళిపోయారు. అంటే ఆయన గారికి ఈ పద్ధతి నచ్చలేదన్నమాట.
0: మరైతే మీరే ఒక రాజీ మార్గం చెప్పండి, అలా పోదాం.
2: నేను లోపలికెళ్ళి మా వాళ్ళందరితోటి మాట్లాడాలి. ముఖ్యంగా వధువు అభిప్రాయం తీసుకోవాలి. నాకు అరగంట టైం ఇవ్వండి.
0: సరే, అలాగే అరగంట కాకుంటే గంట తీసుకోండి. కాకుంటే నా అభిప్రాయం ఏంటంటే, ఎంత త్వరగా మనం కుశల ప్రశ్నల ఘట్టంలోకి వెళితే అంత మంచిది అని.
2: ఊరి నీ కుశల ప్రశ్నలు తొందర తగలడా? నేను అలా లోపలికి వెళ్ళొస్తాను. ఈలోగా మీరు మరోసారి కాఫీలు సేవించండి. అలవెల్లమ్మ గారు, వీళ్ళకు కాఫీలు పట్టండి.
3: మాయా, ఆ పక్క గదిలో ఉండి మీ సంభాషణలన్నీ వింటూనే ఉన్నాను. అంతేకాదు, ఆ కిటికీలోంచి వర్రత్నాన్ని చూశాను కూడాను.
2: అయితే నీ పరంగా పెళ్లి చూపులు అయిపోయినట్లే. మరైతే ఏమంటావు?
3: నేనేమంటానో తెలుసుకోవాలంటే

0: మీరు మరో 2 గంటలు ఆగాలి. వాళ్లతో పెళ్లి చూపులు, కోసేల ప్రశ్నలు సాయంత్రం 4 గంటలకని చెప్పండి. ఈలోగా నేను అలా బయటకు వెళ్ళి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసి రావాలి.
1: ఏమిటి, నువ్వు బయటకు వెళ్తావా? బాగున్నదేమో తల్లి, పైగా వాళ్లను సాయంత్రం వరకు ఆపడం ఎలా?
0: ఎలాగో ఏంటో నాకు తెలియదు. నేను మాత్రం పెరటి వైపు గుంగుమంగుండా బయటకు వెళ్తున్నాను అంతే.
1: ఈ పెళ్లి వాళ్ళు అసలే హడావుడి ఉండేవాళ్ళు, ఏం చెప్పాలో వీళ్లకు.
2: మీరేం కంగారు పడకండి, వాళ్ళ విషయం నేను చూసుకుంటాను.
1: ఎలా?
2: వీళ్ళ వాళ్ళకం చూస్తే తిండికి మొహం వాచిన వాళ్ళలా కనిపిస్తున్నారు. వీళ్లను అవుట్ హౌస్ లోకి పంపి దండిగా భోజనాలు పంపే ఏర్పాటు చేస్తాను. వాళ్లే పడుంటారులేండి అవి మేస్తూ.
1: ఏదో చెయ్యి, దండల మార్పిడి పెళ్లి అనగానే బావగారు మహోగ్రులై పడక గదిలో పచారులు చేస్తున్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి శాంతింపజేసే ప్రయత్నంలో ఉంటా.
0: మావయ్య, వచ్చేశాను. ఇక వాళ్ళని అవుట్ హౌస్ నుండి మన హాల్లోకి తోలుకొచ్చేసేయండి. పెళ్లి చూపులు, కుశల ప్రశ్నల ఘట్టాలు పూర్తి చేసేద్దాం.
1: ఈ అమ్మాయి ఎవరు?
0: చెప్పానే, చాలా ముఖ్యమైన వ్యక్తిని కలిసి వస్తానని. ఆమె ఈమె స్వాతి అని నా స్నేహితురాలు. మేమిద్దరం విశాఖలో MA చదువుకున్నాం. తనది చిత్తూరు దగ్గర పలమనేరు.
1: అయితే వాళ్ళను అవుట్ హౌస్ నుంచి హాల్లో తీసుకుని వస్తాను.
2: వరుణ్ణి చూపటానికే నీ స్నేహితురాన్ని తీసుకొచ్చావు?
0: కొన్ని క్షణాల తర్వాత మీకే అర్థమవుతుందిలే. ఇంతకీ నాన్నగారేరి?
2: బాబాయ్ గారు పడక గదిలో ఉన్నారులా ఉంది.
0: ముందు నాన్నగారికి స్వాతిని పరిచయం చేయాలి.
3: త్వరగా కానివ్వండి, అప్పుడే సాయంత్రం 4 గంటలు దాటిపోయింది. వర్జం రాకముందే అమ్మాయిని చూపించే లాంఛనం అయిపోతే మనం కుశల ప్రశ్నల ఘట్టానికి వెళ్ళిపోవచ్చు.
0: వర్జం ఏం కర్మ, రాహుకాల దుర్ముహూర్తం కూడా వచ్చేసాయిలేండి నాతో పాటు. ఇదిగోండి కిషోర్ గారు, మీకు మా పద్ధతిలో ఒక కుశల ప్రశ్న సంధించమంటారా?
4: మీ పద్ధతిలో కుశల ప్రశ్న? అడుగు
0: అడుగు అనే ఏకవచనం వాడకండి. అడగండి అనడం మర్యాద.
4: థ్యాంక్స్ ఫర్ ద కరెక్షన్. అడగండి.
0: కిషోర్ ఉరఫ్ నరేంద్ర కుమార్ ఉరఫ్ దిలీప్ కుమార్ ఉరఫ్ మరెన్నో పేర్లున్న మీకు నా స్నేహితురాల్ని పరిచయం చేస్తాను. స్వాతి ఓసారి ఇలారా.
1: వస్తోంది స్వాతి. ఒక్కటే కాదు, ఆ వెనుక విక్టోరియా మహారాణి కాలం నాటి డబుల్ బ్యారెల్ గన్ చేతబూని నిటలాక్షుల్లా బావగారు వస్తున్నారు.
0: నాన్నగారు వద్దులేండి, ఆ శ్రమ మీకెందుకు? మరో నిమిషంలో అందుకైన వాళ్ళు వస్తారు.
1: అదేంటి, పెళ్లి కుమారుడు గారు చిన్నగా లేచి పలాయనం చిత్తగిస్తున్నారు.
0: పోలీస్ ఇన్స్పెక్టర్ గారు తన బలగంతో రానే వచ్చారు. రండి ఇన్స్పెక్టర్ గారు. వీరే కిషోర్ గారు.
5: కదలకరా బద్మాష్, ఎన్ని పెళ్లి చేసుకుని ఎన్నిసార్లు కట్నం కనుకలతో పారిపోతారా రాస్కెల్? కానిస్టేబుల్స్ 421 వీళ్ళకి సంఖ్యలు వేయండి. అదిగో ఆ పేరావదానికి కూడా సంఖ్యలు వేయండి.
6: మహాప్రభో, జమీందారు గారు నన్ను రక్షించండి, నాకు వీళ్ళు మోసగాళ్ళని తెలియదు. కొన్నాళ్ల కిందట వీళ్లే వచ్చి తమను గురించి చెప్పుకుంటే నిజమని నమ్మాను. నేను మోసపోయాను, అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు ప్రభు.
5: ఆ పేరావదాన్ని కూడా అరెస్ట్ చేయండి.
7: ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, పాపం ఆ పేరావధాని గారికి ఏం తెలియదండి. మా ముగ్గురు అమ్మాయిలకి సంబంధాలు తెచ్చింది ఆయనేనండి. పాపం వాటిలో ఎలాంటి తేడాలు రాలేదండి. ఈసారి ఏదో పొరపాటు పడ్డారు పాపం. అంతే అంతే పాపం, ఆయన వదిలేయండి, ఆయన వదిలేయండి పాపం.
5: సరేనమ్మా, ఆయన వదిలేసి తదేమో జీపెక్కించండి.
1: అమ్మాయి సుభద్ర, ఏమిటమ్మా ఇదంతా?
0: చెప్పానుగా మావయ్య, ఈ స్వాతి నా స్నేహితురాలని. కిందటి వేసవిలో స్వాతి పెళ్లి అంటే వాళ్ళ ఊరు వెళ్ళాను. ఈ కిషోరే నరేంద్ర కుమార్ అనే పేరుతోటి ఆనాటి పెళ్లి కొడుకు. కాకపోతే ఆనాటి మీసాల్ని తీసేశాడు ఈసారి. ఆ జులపాల జుత్తుని క్రాఫ్గా మార్చాడు. ఇప్పుడు అమెరికా అన్నాడు, అప్పుడు ఆస్ట్రేలియా నుంచి సరాసరి వచ్చానన్నాడు. పెళ్ళవుతూనే కట్నంగా వసూలు చేసుకున్న 5 లక్షల నగదు, చదివించిన బ్రేస్లెట్టు, ఉంగరాలు, కాళ్ళు కడుగు వెండి పళ్లంతో సహా విడిది నుంచి రాత్రికి రాత్రే ఈ కిరాయి తల్లిదండ్రులతో సహా అదృశ్యమయ్యాడు.
2: ఓరి వీడి తుంపత్తెగా.
0: పొద్దున్న ఆ కిటికీ గుండా చూస్తూనే పోల్చుకున్నాను. ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్న స్వాతిని తీసుకుని వస్తూ పోలీసులకి ఉప్పందించి వచ్చాం. పోలీస్ రికార్డుల్లో వీడి చరిత్రంతా ఫోటోలతో సహా ఉంది. ఇతగాడికి అమెరికా ఆస్ట్రేలియాలంత సీనేం లేదు, ఇంటర్ తప్పిన జులై వెధవ్వీడు.
1: పాపం అతగాడికి కుశల ప్రశ్నలు అందకుండాను, బావగారికి ఆ తుపాకీ పేల్చకుండాను అడ్డుకున్నావు కదా. అవును, ఇంతకీ బావగారేరి?
2: ఆయన గారు ఆ తుపాకీని గోండున్న వారి ప్రపితామహుల చిత్రపటాల పక్కనున్న శీలలకు తగిలించి చేతి కంటిన తుప్పు కడుక్కునే పనిలో నిమగ్నమై ఉన్నారా పెరట్లో.
1: బావగారు ఆ తుపాకీ పేల్చగా నేనేనాడూ చూడలేదు. పోనీ నువ్వే.

0: ఉన్నాడైనా చూసావా అక్క?
1: ఆ తుపాకి పేలడమా నా మొహం కాదు, నా పెళ్లి నాటికే అది తుప్పు పట్టి ఉండేదిరా.
2: మీరింతవరకు కుశల ప్రశ్నలు హాస్య నాటిక విన్నారు. రచన శ్రీగంధం యాజ్ఞవల్క్య శర్మ, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. ఇందలి పాత్రలు పాత్రధారులు: కామేశ్వరి శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, సుబ్బు శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, లలిత శ్రీమతి తంగిరాల శ్రీ అన్నపూర్ణ, సుభద్ర శ్రీమతి విద్యా ప్రయాగ, పేరావధాని శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి, సూరిబాబు శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి, కిషోర్ శ్రీ బేతా రామసూర్య ప్రకాష్, ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్ సుధాకర్ రావు, బాబురావు శ్రీ బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
0: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
0: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
0: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
0: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ, ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కె రవిప్రభ, శ్రీమతి కె ఈశ్వరీ బృందం వారి నాదస్వర ద్వయం వింటారు. శ్రీ ఎం మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. షణ్ముఖ ప్రియ రాగాలాపన తానం, నీరజాక్షి కామాక్షి అఖిలలోక జనని అనే పల్లవి, తిస్రజాతి త్రిపుటతాళం

0: మీరింతవరకు శ్రీమతి కె. రవిప్రభ, శ్రీమతి కె. ఈశ్వరి బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఎం. మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఇంద్రధనస్సు సినిమా పాటలు. ప్రేమలేఖలు. ప్రేమలేఖ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన పాట.

0: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరి యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. రేపు రాత్రి 8:15 ప్రసారమవుతుంది. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర్ శాస్త్రి, కే శృతి ప్రియాంక. గమనిక విన్నారు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో ప్రసారమవుతుంది. పద్మరాగాలు తప్పక వినండి త్వరలో 101.7 MHz పై.
0: శ్రోతల 101.7 MHz పై ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. గీతాంజలి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట

కార్యక్రమం చివరిగా దొంగ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన పాట, గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.